సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నా

0: కన్యులౌ సాధులారా.
1: Without enjoying truth, right conduct, love and peace, whatever education and skills are mastered and learned, the result is a zero. Without truth, right conduct, love and peace, whatever charity is given and donations and such other good acts are undertaken, the value is zero. Without truth, right conduct, peace and love, whatever high positions are occupied and enjoyed, the result and the fruits of it is a big zero. Whatever virtuous acts are done, meritorious acts have been performed. If you do not have truth, right conduct, peace and love, the net result is zero. These four qualities are like the foundation and the four walls of Sanatana Dharma. What else and greater truth can I convey to you, O sadhus and sannyasins who have assembled here?
0: Divyatma swarupulaina sadhulara, prema swarupulaina bhaktulara.
1: Sadhus, the very embodiment of divine atma, and devotees, the embodiment of divine love.
0: సకల వేద విజ్ఞాన సారమే సనాతన ధర్మం.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సైన్స్ అండ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ సనాతన ధర్మ.
0: భారతీయ తత్వజ్ఞానమునకు,
1: ఫర్ ది స్పిరిచువాలిటీ ఆఫ్ భారత్,
0: ధార్మిక సిద్ధాంతమునకు,
1: ఫార్ ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ ధర్మ,
0: సంస్కృతి సాంప్రదాయములకు ఈ సనాతన ధర్మమే మూలము.
1: దిస్ సనాతన ధర్మ ఇట్ సెల్ఫ్ is the very basis and the root of all the culture and all the civilizations.
0: తెలుసుకోవలసిన విషయము తెలియనంత వరకు, వదలవలసినటువంటి యొక్క బాధ్యతలు వదలనంత వరకు, చేరవలసినటువంటి యొక్క గమ్యము చేరునంత వరకు ఈ యొక్క జీవితము నిర్విరామంతో చేరి ఉంటుంటుంది.
1: This life would be carried on ceaselessly and without rest until you know what ought to be known, until you give up what ought to be given up, until you reach the goal which has to be reached.
0: Vadalavalasina danini vadalinanta, teliyavalasina danini telisinanta, cheravalasina danini cherinanta, kalugu aanandamidiyani telupavaseme.
1: One has to give up what has to be given up. Until one gives up what has to be given up, until one knows what has to be known, until one reaches what has to be reached, it is not possible to enjoy joy and bliss. But once you accomplish these three things, you'll be able to enjoy the entire bliss supreme.
0: Vadalavalasinadi jagat bhavamulanu.
1: The one which you'll have to give up is attachment and the feeling of the worldliness.
0: Teliyavalasinadi jiva divya tattvam.
1: The one which you'll have to know is the basis of the entire life.
0: Arugavalasinadi brahma padacharanamu.
1: The one which you'll have to just reach and aspire for is the lotus feet of the divine.
0: కలుగు ఆనందమిది అని తెలుపతరమ.
1: వన్స్ దీస్ థింగ్స్ ఆర్ అకాంప్లిష్డ్ దేర్ విల్ బి ఆటోమేటిక్ ఫ్లో ఆఫ్ ఆనంద అండ్ బ్లిస్.
0: నిర్వేదముతో కూడినటువంటి ఈ యొక్క జీవితమునకు,
1: ఫర్ ద లైఫ్ విచ్ ఈస్ మూవింగ్ వెరీ ఫాస్ట్,
0: పవిత్ర తత్వము బోధపడినంత మాత్రం చేతనే వేదముగా మారి దివ్యత్వం పవిత్రముతో ఉద్భవిస్తుంది.
1: వన్స్ యు నో ద సేక్రెడ్ డివినిటీ, లైఫ్ బికమ్స్ స్పాంటేనియస్లీ జాయ్ఫుల్, డిలైట్ఫుల్ and happy.
0: Adi ye vedamu.
1: The one which you should know is veda.
0: Vedamanaga,
1: veda means
0: telivi, yeruka, vivekam ani cheppavachu.
1: The one which ought to be known, which sheds light and illumination and which shows the path.
0: Tana unikini taru gurtinchi,
1: one ought to know one's own divinity and divine light within himself.
0: Anda dandalaga undina charachara prapanchamunaku talaku undinatunte sambandha bandhavyamunu gurtinchi vartinchada.
1: One has to realize the real relationship that exists between himself and the external world and conduct himself in the light of that understanding.
0: Veda vangmayam andinchinatunte prasadame.
1: One can do all this only when one understands the Vedic literature and realizes the truth behind it.
0: ఇదియే వివేకము.
1: This is real intelligence.
0: ఇదియే విజ్ఞానము.
1: This is discrimination and this is
0: జ్ఞానము అనంతము.
1: Wisdom is endless. Knowledge is endless.
0: సత్యమును చూపునదే జ్ఞానము.
1: Knowledge is that which can show you the truth.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములకు అతీతమైనటువంటిదే సత్యము.
1: Truth transcends the past, the present and the future times.
0: సత్య జ్ఞానములు రెండు కూడాను అనంతములు.
1: Truth and knowledge are infinite.
0: అంతము లేని ఒకటి చే ఇవికి ఆదికి కూడాను లేదనే చెప్పవచ్చును.
1: As there is no end for these two, we can say that there is no beginning also for these two.
0: ఆద్యాంతరహితమైన సత్య జ్ఞానములతో ముడిపడినటువంటిదే వేదము.
1: వేద ఈజ్ వన్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: వేదం కూడాను ఆద్యాంతరహితమైనది.
1: వేద ఆల్సో డస్ నాట్ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఎండ్.
0: కానీ ఇట్టి జ్ఞానమయమైనటువంటి వేదమును వాంగ్మయంగా భావించటం చేతనే మానవత్వము ఈనాటికి కూడాను తరించలేకపోతున్నది.
1: As humanity is considering such Veda as a mere literature and therefore this has not been able to reach the goal or liberation.
0: ఆచరణాయుక్తమైనటువంటిదే కాని ఆరాధనయుక్తమైనటువంటిది కాదు.
1: Veda is one which has to be practiced. It has not to be merely worshipped.
0: కనుకనే అనాది కాలము నుండి భారతదేశమునందు మహర్షులు ఇట్టి సత్యమును గుర్తించి వర్తించుట చేతనే ఈనాటికి కూడాను ఈ పవిత్రత ఈ విధముగా జగత్ వ్యాప్తి గావిస్తూ వస్తున్నది.
1: ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ గ్రేట్ సేజెస్ అండ్ పర్సనేజెస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ పర్టికులర్ ట్రూత్ అండ్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్లీ అండ్ దేర్ ఫోర్ ఈవెన్ టుడే ది లైట్ ఆఫ్ వేద ఈజ్ అవైలబుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్.
0: ఈ మహర్షుల యొక్క పలుకులే వాక్యములే మంత్రములుగా మారినవి.
1: ది అట్టరెన్సెస్ ఆఫ్ దీస్ గ్రేట్ సేజెస్ హ్యావ్ బికమ్ మంత్రాస్.
0: వారు ఆచరించినటువంటి కర్మలే కతువులుగా మారినవి.
1: వాట్ ఎవర్ దే హావ్ ప్రాక్టీస్డ్ హావ్ బికమ్ తంత్ర.
0: ఆనాడు వారు ప్రార్థించినటువంటి ప్రార్థనలే గానముగా రూపొందినవి.
1: ఆల్ ది ప్రేయర్స్ విచ్ దే సాంగ్ దే హావ్ బికమ్ ద సాంగ్స్ ఇన్ అడోరేషన్ ఆఫ్ ద గాడ్.
0: తర్వాత వాక్కే ఋగ్వేదమనియు మనస్సే యజుర్వేదమనియు ప్రాణమే సామవేదమనియు కూడా నిరూపించవచ్చును.
1: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ టు సే ది walk is rigveda, the mind and the manas is yajurveda and prana is samaveda.
0: Sarvam vedamayam jagat.
1: The entire world is full of veda.
0: Prapanchamanandu prati anuvunandunu prati kanamanandunu prachinnanga vyapinchinatvanti paratattvamunu chinna chinna matalato vidividiga vivarinchinatvantide vedamu.
1: Veda is that which has attempted to describe the divinity which is found in every particle in the world and in every atom in the world.
0: ప్రపంచములో మానవ జాతి అభ్యుదయమునకు శ్రేయస్సుకు ప్రేయస్సుకు అవసరమైనటువంటి యొక్క మంత్రచర్యలను ప్రసింపజేసి అందించి ఆనందించి అభివృద్ధి గావించినటువంటిది కూడాను వేదమే.
1: వేద ఈజ్ దాట్ విచ్ హాజ్ ఆల్వేస్ ప్రొవైడెడ్ వెల్ఫేర్ హ్యాపీనెస్ జాయ్ for all the people in the world.
0: Dehamu dvaitamu atma advaitamu.
1: The physical body is associated with the principle of dvaita and atma is associated with advaita.
0: Deha buddhi chinchinappude atma deepti raanistundi.
1: When the attachment to the body declines, the attachment to the atma shines.
0: Dehamunaku sekarana sahajamu.
1: For the sake of body, accumulation is necessary.
0: ఆత్మకు అనుగ్రహణ నైజము.
1: ఫర్ ఆత్మ ఇట్ ఈస్ ది గ్రేస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్.
0: ఉపాధి ఉపశమించినంతనే సమాధి మనకు ప్రాప్తిస్తుంది.
1: వన్స్ ఎ పర్సన్ గివ్స్ అప్ అటాచ్మెంట్ టు ద ఫిజికల్ బాడీ హీ విల్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు సమాధి.
0: సమాధి ప్రాప్తించినప్పుడే మనకు పరతత్వం బోధపడుతుంది.
1: వెన్ యు ఆర్ ఏబుల్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ సమాధి యు విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రాన్సెండెంటల్
0: సాధకుని పరమావధి.
1: This samadhi is the very purpose of every sadhaka, his goal.
0: Kalamu tanadi ani vishwasinchinatvanti tanavu tanadi kadaneatvanti vivekamu yenadu gurtinchuno aanade paratattvam andro praveshistundi.
1: The moment a person realizes that what he thinks as his is not really his, he would be able to just understand paratattva, the transcendental principle.
0: Karmaku paramavadhi jnanamu.
1: Wisdom is the end of all action.
0: Jnanamunaku aadharamu karma.
1: For wisdom and knowledge, the basis is action.
0: Karma jnanamulu yokka samanvayame seva.
1: The one which reconciles action with wisdom is service.
0: Kanukane chittasya shuddhaye karmaha. Karmacharana chetane siddha shuddhi manaku praptistundi.
1: You would be able to get purity of heart only through action.
0: Chitta shuddhi valanne atmanandamu labhistundi.
1: You would be able to enjoy the bliss of atma only through pure heart.
0: Kanuka prati manavudu kudanu cheyavalasinatundi karmanu vidhiga cheyak tappadu.
1: Therefore, every human being has to perform his duties enjoined on him by scriptures.
0: Manchi manchi manastho, manchi karyamulu acharinchavalasi vachindi.
1: With a good heart, one has to perform good deeds.
0: Aithe ee phalamu naa karmala dwara phalinchinadaneetundi abhimanam manchidi kaadu.
1: One should not at the same time have attachment to the fruits of the action which he performs.
0: Nenu chesina karma yokka phalitamu nene anubhavinchalanetundi aasakti kudanu.
1: One should not evince interest that the fruits of all his actions should be enjoyed by him alone.
0: Acharane yandu ahankaramu, aasakti yandu oka abhimanamu veedinappude tyagamu bhogamu rendu okkatigane roopondutayi.
1: When a person gives up attachment to fruits of action and in his thoughts also, he would be able to discharge the duties without any attachment to the action.
0: Kanukane Geeta acharyudu kodanu కర్మలోని అకర్మను అకర్మలోని కర్మను దర్శించినటువంటి వాడే యోగి అని కూడా నిరూపించాడు.
1: దట్ ఈస్ వై గీతాచార్య ఆల్సో హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ బియాండ్ డౌట్ దట్ యాక్షన్ షుడ్ బి సీన్ ఇన్ ఇన్యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ షుడ్ బి సీన్ ఇన్ యాక్షన్.
0: 5వ అధ్యాయంలో కర్మ సన్యాసి యోగం అనేటువంటి విషయం నందు కర్మను త్యజించటం కాదు ప్రధానమనియు, ఆచరించినటువంటి యొక్క కర్మల ఫలితమును త్యజించటమే ప్రధానమనియు బోధించటం.
1: In 5th chapter, Karma Sanyasa Yoga, Gitacharya has declared that giving up action is not what is important, but one should give up attachment to the fruits of action. This is what is important.
0: Karmalaga kevalamu bhautikanga manam acharinchetunte kriyalangane karmalaga bhavistunnamu.
1: We generally think that whatever actions are performed by the physical body, externally they are alone action.
0: కానీ గీతాచార్యుని యొక్క భావం అట్టిది కాదు.
1: బట్ గీతాచార్యస్ ఒపీనియన్ అండ్ వ్యూ ఈజ్ నాట్ దాట్.
0: వారి వారి దేహములే కర్మ.
1: హిజ్ వెరీ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్షన్.
0: కనుక సన్యాసి కాని సంసారి కాని దేహమును ధరించినప్పుడు కర్మతో కూడి వస్తున్నాడు.
1: బీ హీ ఏ సన్యాసి ఆర్ ఏ ఫ్యామిలీ మ్యాన్, ద మోమెంట్ హీ టేక్స్ ఎ హ్యూమన్ బార్త్ హీఈస్ అసోసియేటెడ్ విత్ కర్మ.
0: కనుక కర్మస్వరూపమైనటువంటి దేహమునందు ఆత్మను దర్శించటం, ఆత్మయందు సర్వభూతములను కూడా దర్శించటము, ఇది అకర్మలోని కర్మ, కర్మలోని అకర్మను.
1: ద మీనింగ్ ఆఫ్ సీయింగ్ అకర్మ ఇన్ కర్మ అండ్ కర్మ ఇన్ అకర్మ ఈజ్ టు సీ ఆత్మ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ టు సీ ది ఎంటైర్ క్రియేషన్ ఇన్ ఆత్మ.
0: కనుక జగత్తులోని భోగభాగ్యములు ఏ కొందరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదు.
1: ది ఆల్ ది కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది పీపుల్.
0: ప్రతి మానవులకు తన యొక్క బాధ్యతగా అనుసరించవలసినటువంటి కర్మలు అనేకమున్నవి.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ డ్యూటీస్ విచ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ ఎసెన్షియల్.
0: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ స్థానములకు ఈ భావములకు అనుగుణంగా నడుచుకోవలసినటువంటి కర్మలు అనేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ విచ్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్ బై పీపుల్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లైక్ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస.
0: తమ యొక్క స్థితికి గతికి మతికి సద్గతికి చేరవలసినటువంటి యొక్క కర్మలు అనేకంగా ఉన్నాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ బై ఎ పర్సన్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్ ది టైమ్ కీపింగ్ ఇన్ వ్యూ ది గోల్ ఆఫ్ లైఫ్.
0: ఇందులో ప్రధానమైనటువంటిది దైవ శాసనం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది లా లేడ్ డౌన్ బై గాడ్.
0: ఈ శాసనం చేతనే వర్షములు కురుచున్నవి.
1: ఇట్ ఈస్ బై దిస్ పర్టికులర్ లా by which
0: వంకలు ప్రవహించుచున్నవి,
1: ది క్రాప్స్ ఆర్ రేస్డ్
0: పంటలు పండుచున్నవి,
1: యు ఆర్ బీన్ ఏబుల్ టు కల్టివేట్,
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: సన్ ఈజ్ షైనింగ్ బై,
0: చంద్రుడు ఉదయిస్తున్నాడు,
1: మూన్ ఈజ్ ఆల్సో షైనింగ్ బై.
0: ఇవన్నీ కూడా అందరి నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ కేవలం ఏ కొద్ది మంది మాత్రం నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
1: All these things which are available in nature are meant for the use of all people, not necessarily meant for a few people.
0: పార్థివ భోగ్యాన్ని భాగ్యాన్ని ప్రతి ప్రాణి కూడాను అనుభవించటకు అధికారం ఉన్నది.
1: Every living being has a right to enjoy the physical world.
0: అయితే ఇందులో స్వపర భేదములు అనేటువంటి దానిని విసర్జించి,
1: but the thing to be remembered is one should not have feeling of
0: sarvatra daivatvanni visvasinchi.
1: One has to recognize divinity as existing.
0: అనిత్య అసత్యమైనటువంటి జగత్ భావంలో విస్మరించి,
1: one has to give up the untruth and impermanent things.
0: ఏకాత్మ భావంను అనుభవించడమే ప్రధానమైనటువంటి సన్మార్గము, సత్య మార్గము.
1: The most important path of truth is to see divinity in all living beings.
0: తమ నిమిత్తమే తాము ఆచరించేటువంటి కర్మలు కేవలం కర్మజీవి ఆచరించినవి.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ సెల్ఫిష్లీ ఫర్ ది సేక్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫిష్నెస్,
0: లోక కళ్యాణ నిమిత్తమే ఆచరించేటువంటి కర్మలు, ఇవి జ్ఞానికి సంబంధించినటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ డన్ బై ఎ సిన్నర్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ పర్సన్ పర్ఫార్మ్స్ ఆల్ ది యాక్షన్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్.
0: జ్ఞానముల యొక్క సమన్వయమును మనం చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నము చేయాలి.
1: We have to make an effort to recognize the subtle difference between a gnani and a person who is doing
0: deha abhimanamunu tyajinchi,
1: giving up attachment to the body,
0: atma abhimanamunu abhirdhi parchukoni,
1: developing attachment to atma,
0: ahankaramu nirmoolam gavinchatame,
1: rooting out feeling of ego in him,
0: nijamaina tyagamu.
1: This is real sacrifice and real
0: sanyasi samsari kani sahajamainatundi.
1: This can be natural, be he a sannyasi or be he a family man.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి చరిత్రను మనం ఈనాడు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రూత్స్ అండ్ ఫ్యాక్ట్స్ విచ్ విల్ హ్యావ్ టు బి రియలైజ్డ్ ఇన్ అవర్ సెల్స్.
0: ఇందులో ఉన్నటువంటి తత్వజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: ది ఇన్నర్ సటిల్ మీనింగ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దీస్.
0: ఒక విత్తనం మనం భూమిలో నాటదు.
1: సపోజ్ యూ సో ఏ సీడ్ ఇన్ ద ఫీల్డ్,
0: అది మొక్కగా అభివృద్ధిగాంచి,
1: ఇట్ విల్ బికమ్ ఎ సాప్లింగ్,
0: అది వృక్షంగా తయారై,
1: ఇట్ విల్ బికమ్ ఎ ట్రీ,
0: అందులో ఉన్నటువంటి ఆకులు కొమ్మలు రెమ్మలు పువ్వులు కాయలు పండ్లు.
1: ఇట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లీవ్స్ బ్రాంచెస్ ట్విగ్స్ అండ్
0: మనకు వివిధ రూపనామములుగా గోచరించినప్పటికీ,
1: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ గివెన్ టు ది వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఎ ట్రీ.
0: ఇవి అన్ని ఇప్పుడు ఒక్క విత్తనం నుండి ఆవిర్భవించినవి,
1: బట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ ఓన్లీ ఫ్రమ్ వన్ సీడ్.
0: ఇదే సత్యము,
1: దిస్ ఈస్ ట్రూత్.
0: ఇదే నీవు, ఇదే ఆత్మ,
1: దిస్ ఈజ్ ఆత్మ,
0: ఇదే తత్వమసి.
1: దిస్ ఈజ్ మీనింగ్ ఆఫ్ తత్వమసి.
0: ఒక నది ప్రవహించి,
1: వెన్ రివర్ ఫ్లోస్,
0: అది సముద్రంలో చేరుతుంది.
1: ఇట్ అల్టిమేట్లీ రీచెస్
0: సముద్రంలోని జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందుతుంది.
1: ది వాటర్స్ ఇన్ ది సీ గెట్ ఎవాపరేటెడ్ అండ్ బికమ్
0: మేఘముల నుండి వర్ష బిందువులు రాలుతాయి.
1: ఫ్రమ్ ద క్లౌడ్స్ ది రెయిన్ కమ్స్.
0: ఈ వర్షములే వంకలుగా రూపొందుతాయి.
1: It is the rain which collects itself in the form of a river and
0: ee vankalu yokka cherikine pravahanga marutundi.
1: These small streams join together and become a big river.
0: Aithe ee pravahamulaku ee jalamu tamadi ani maatramu teliyadu,
1: but this water does not know that they are different and entirely for the
0: nadiloni jalamu meghamuloni jalamu varshamuloni jalamu pravahamuloni jalamu antai kudanu kevalam jalamayame.
1: The water in the river, the water in the streams, the water in the clouds, the water in the sea, entire water is water all the same.
0: Idiye satyam.
1: This is truth.
0: Idiye atma.
1: This is atma.
0: Idiye tattvam asi.
1: This is tattvam asi. Thou art that.
0: Mana konni vidhamulaitundi nitya jeevithamlo manamu anubhavincheetundi konni aadarshamulu.
1: A few day to day examples can be taken here.
0: Konta lavanamu teesi jalamulo vestam.
1: You take a little salt and mix it with water.
0: Kani konta sepatiki aa lavanamu jalamulo sarvatra vyapinchi potundi.
1: After a while the entire salt gets mixed up with the water.
0: Kani ee lavanamu sarvatra vyapinchinappatikini kantiki kanipinchadu chetiki chikkadu.
1: This salt which has spread itself in the entire water cannot be seen, cannot be caught.
0: Kani hedani cheputaku veelu kaadu.
1: But you cannot deny the existence of salt in the water.
0: దాని జిహు ఎందు వేసుకున్నప్పుడే దాని రుచి మనకు గోచరమవుతుంది.
1: When you put a drop of that salt water on your tongue, you will be able to get the taste of the salt.
0: సర్వత్రా వ్యాపించినది అయినప్పటికీ కంటికి కనిపించక చేతికి చిక్కకుండా పోయినంత మాత్రమే లేదని భావించరాదు.
1: Just because salt cannot be seen in the water and cannot be touched by hand, you cannot deny the existence of salt in the water.
0: ఈ సర్వత్ర వ్యాపించినటువంటి యొక్క రుచియే నీవు.
1: The taste which is available in the water, this has to be recognized.
0: అది ఆత్మ.
1: That may be compared to
0: అది సత్యము.
1: That is truth.
0: అది తత్వమసి.
1: That is thou or that.
0: జాగ్రత్త అవస్థ యందు మానవుడు అనేక విధములైన అనుభూతులను అనుభవిస్తాడు.
1: In the waking state, man experiences a number of things.
0: అనేక విధముల సంబంధ బాంధవ్యమును కల్పించుకుంటాడు.
1: He develops different types of relationships with others.
0: సుఖదుఃఖములను గౌరవ మర్యాదలు కూడాను అందుకుంటాడు.
1: He will be able to enjoy joy and sorrow.
0: కానీ
1: also
0: స్వప్నావస్థ యందు ఇవన్నీ కూడాను శూన్యములవుతాయి.
1: In dream state, all these things disappear for him.
0: ఈ స్వప్నమునందు తనను తానే సృష్టించుకుంటాడు.
1: In dream state, he creates a world of his own.
0: తన సుఖదుఃఖములను కూడాను తానే సృష్టించుకుంటాడు.
1: The entire world also is created for him.
0: తన భయభ్రాంతులను కూడాను తానే సృష్టించుకుంటాడు.
1: All the fear and illusion are also created by him.
0: తన శత్రుమిత్రులను కూడాను తానే సృష్టించుకుంటాడు.
1: He creates his friends and his enemies.
0: తానే తానే సృష్టించుకుని తానే అనుభవంతో పొంది తానే ఈ భయభ్రాంతులకు గురి అవుతాడు.
1: He creates himself in the dream. He creates the situations in the dream and he subjects himself to fear and joy. In this state of sushupti, deep sleep,
0: tanu atmalo leenamai,
1: he merges in atma,
0: anantamainatundi tattvanni anubhavistadu.
1: He enjoys the bliss and delight of infinity.
0: Aithe jagrati yandu anubhavinchinatundi vaadu taane.
1: It is the same person who has enjoyed in the waking state.
0: Swapnavastha yandu kodanu anubhavinchina vaadu taane.
1: In the dream state also he has enjoyed.
0: సుషుప్తి యందు ఆనందాన్ని అనుభవించినది తానే.
1: ఇన్ ద డీప్ స్లీప్ స్టేజ్ ది డిలైట్ అండ్ బ్లిస్ ఆల్సో ఈజ్ ఎంజాయ్డ్ బై హిమ్.
0: త్రికూట స్థితి యందు ఉంటుంటాడు.
1: దిస్ ఇస్ ద పర్సన్ హూ ఈజ్ ఫౌండ్ ఇన్ దిస్ త్రికూట స్థితి.
0: ఇది సత్యము.
1: దిస్ ఈస్ ట్రూత్.
0: ఇది నీవు.
1: దిస్ ఈస్
0: ఇది ఆత్మ.
1: దిస్ ఈస్ ఆత్మ.
0: ఇది తత్వమసి.
1: దిస్ ఈస్ దౌ ఆర్ దట్ తత్వమసి.
0: కనుక సర్వత్రా వ్యాపించినటువంటి ఒక శక్తి సామర్థ్యమును మనం గుర్తించి వర్తించుకోవటానికి తగిన ప్రయత్నం చేయటమే సరి అయిన సాధన.
1: Real sadhana lies in recognizing the divinity which is all pervasive and conducting oneself in that light.
0: Manamu andani chuchi aanandistamu.
1: When we look at beauty, we enjoy.
0: Aaharanni chuchi aaswadistamu.
1: We also enjoy the taste of food.
0: Parimalanni chusi paravasistamu.
1: We also enjoy the good smell.
0: Ivanni nu deham cheyichunnada leka atma cheyichunnada.
1: Are these acts performed by the physical body or atma?
0: ఇవన్నీ కూడాను ఆత్మకు సంబంధించినవే కాని దేహమునకు సంబంధించినటువంటిది కాదు.
1: These are all basically related to atma, not related to physical body.
0: దేహము పంచభౌతికము.
1: Physical body consists of five
0: elements. దేహము
1: someday or the other this body has to
0: దేహ నిరామయుండు.
1: The indweller is
0: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇఫ్ యూ లుక్ ఇన్ టు అండ్ ఎన్క్వైర్ దేర్ ఆర్ నో అటాచ్మెంట్స్ అండ్ నథింగ్ వాట్స్
0: నిజము చూడా ఆ దేహీయ దేవదేవుడిని.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఇన్ డ్వెలర్ హిమ్సెల్ఫ్ ఈస్ గాడ్.
0: మదిన్ గమనింపుడు ఆత్మరూపుడై ఇలాంటి ఆత్మతత్వాన్ని మనము అన్వేషణ సరపాలి.
1: వు హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మం.
0: దీనిని అనుభవించాలి.
1: వు హ్యావ్ టు ఎంజాయ్ దిస్.
0: ఆనందించాలి. పంచాలి.
1: డిస్ట్రిబ్యూట్ దిస్.
0: ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం.
1: దిస్ ఈస్ ది ప్రైమరీ డ్యూటీ విచ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ టుడే.
0: కనుక ఇట్టి ఆత్మతత్వాన్ని అనుభవించి ఆనందించి ఇతరులకు అందించడానికి నిమిత్తమై ఏర్పడినటువంటివే ఈ ఆశ్రమాలు.
1: దిస్ ఆశ్రమాస్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ జాయ్ ఆఫ్టర్ వన్ ఎంజాయ్స్ the divinity and atman.
0: ee sadhu samajamu ye nimittamai yerpadinatundi aneetundi satyanni manam ye naatikinu vismarincharadu.
1: We should never forget the purpose for which this societies and this sadhu samajas have come into existence.
0: Deenini manam aadharam cheskune
1: we have to take this as the basis.
0: Mana jeevithanni deeniki ankitamu gaavinchi
1: we have to dedicate our lives for this particular purpose.
0: Swarthamunu tejinchi
1: we have to give up all selfishness.
0: Parathamunu varinchi
1: we have to love the
0: jeevitanni tarimpa chesukotame sadhakatvamlo unnatundi yadarthamu.
1: The real meaning and significance of sadhutva is that one has to sanctify one's own life and reach the goal.
0: Vyakti mochamunu koruta swarthamagunu.
1: An individual if he desires for moksha or liberation,
0: tanu gamyamu cheruta dharmamaguna,
1: can it be the right conduct to reach the goal of life?
0: Parula gamyamu korute paatu yegu.
1: The real purpose of human life is to help others to reach liberation.
0: Itti manujude nijamaina manavundu.
1: Such a man alone is a true human being.
0: Tanaku taanu tarinchukovadam goppatanam kaadu.
1: It is not something great to aspire for one's own liberation.
0: Parulanu kudunu tarimpa cheyadaniki taginatundi paatu padali.
1: One has to make efforts for the liberation and freedom of others.
0: ఇలాంటి విశాలమైన హృదయాన్ని మనం ఈనాడు అభివృద్ధి గావించుకోవాలి.
1: We have to develop this kind of broad heart in us.
0: ఇలాంటి దివ్య తత్వాన్ని మనం ఈనాడు అనుభవించుటకు.
1: We should enjoy this divine experience.
0: పవిత్రమైన భారతదేశంలో అనేక విధమైనటువంటి ఆదర్శములు ఉన్నవి.
1: There are a number of ideals held out in this land of Bharat.
0: కానీ వాటిని మనం గుర్తించుటకు తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: సంకుచితమైన భావములు చేసి స్వార్థమునే మనం పరార్థంగా భావిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ నారో మైండెడ్నెస్ వీ థింక్ సెల్ఫిష్నెస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ది వెరీ ఎండ్ ఆఫ్ లైఫ్.
0: అనేక మంది మహనీయులు పవిత్రమైన భారతదేశమందు అనేక విధములైనటువంటి యొక్క ఆదర్శాలను అందించినటువంటి వారు కలరు.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ గ్రేట్ సోల్ సేజెస్ సెయింట్స్ హూ హావ్ హెల్డ్ దేర్ లైఫ్స్ యాజ్ ఎగ్జాంపుల్స్ and models in the land of Bharat.
0: Khanda khandamu yendukudanu kyati ganchinatundi Bharat desham yokka visishtatanu ee naadu manamu tirigi aavirbhavinchi prachara prabodhamulu cheyali.
1: We have to today recognize the past glory of Bharat which has spread to all continents.
0: Khanda khandam tarakyati narjinchina mahaniyulanu ganna matrubhumi.
1: Ours is the motherland which has earned fame, intercontinental fame, for all the great things in life.
0: Paschatya veerula paradrolinchiu swatantramunu ganna samara bhumi.
1: This is the land of heroes who have undertaken to drive away all the foreign enemies.
0: Sangeeta sahitya shastriya vidyalandu dhisakti choopina divya bhumi.
1: This has shown extraordinary skill and mastery in all the fine arts like music
0: chitra kalala toda chitramayunnatti bharata bhumi yandu jananam undi.
1: After having taken birth in this land of Bharat where there are such bharata bhumi things,
0: dharma bhagyam kapada,
1: it is our responsibility to foster, to protect and uphold this dharma which is
0: bhajyatantayumide bhaktulara.
1: Oh devotees, this is your sacred responsibility.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశమునందు మనకు జన్మము లభించటం మహాభాగ్యం.
1: It is our good fortune that we are born in such a great land of Bharat.
0: అందులో మహనీయులుగా ఉద్భవించటం మరింత భాగ్యము.
1: Much more is our good fortune because we have been born as mahaniya.
0: ఈ మహనీయులు పరోపకారార్థమై తన యొక్క జీవితమును అంకితం చేసినటువంటి వారు మరింత మహాభాగ్యవంతులు.
1: And those great souls who have dedicated and offered their lives for the service of others and upliftment of others, they are most fortunate ones.
0: ఇలాంటి పవిత్రమైన అవకాశం మనకు లభించినప్పుడు దీనిని సార్థకం చేసుకుని మన యొక్క దివ్యమైనటువంటి యొక్క భారతదేశ సంస్కృతిని ధర్మమును ఈ ప్రపంచమునకు ఈనాడు చాటటం అత్యవసరము.
1: When we have got such a golden opportunity, we have to make use of this particular opportunity and spread the glory, the greatness and the culture of Bharat to the entire world.
0: Mana Bharat desham yokka visishtatanu manam chakkaga gurtinchi itarlaku bodhinchi danni chakkaga vivarinchukovadam ee naati sadhuvula yokka pradhana kartavyamu.
1: The most important responsibility of sadhus today is to recognize this particular truth and to spread this truth to the others.
0: Parama pavanamaina bharatavani yandu.
1: In the land of Bharat, which is the most sacred one,
0: sahanam annade manaku chakkadanamu.
1: Patience and perseverance, that is a real beauty for us.
0: Vratamulanniti yannu vande ganchina yetti gana satya seelame kathina tapamu.
1: Among all the types of tapas, it is telling truth and adhering to truth. This is an extraordinary vow and this is a great tapas.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి తపస్సును ఈనాడు మనం ఆచరించాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ తపస్ వీల్ హావ్ టు పర్ఫార్మ్ ట్రూలీ స్పీకింగ్.
0: మాతృభావము కంటే మనకు ప్రధానమైనటువంటి యొక్క మార్గం మరొకటి లేదు.
1: దెర్ ఈజ్ నో ఫీలింగ్ గ్రేటర్ దాన్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్.
0: ఇది ఏ శాంతము,
1: అండ్ దాట్ ఈస్ పీస్.
0: ఇలాంటి శాంతభావముతో
1: వీ హావ్ టు డెవలప్
0: సత్యవాక్కుతో,
1: అండ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్
0: దైవ చింతనతో,
1: ఆల్వేస్ థింక్ ఆఫ్ ద లార్డ్
0: మనం ఆచరించి,
1: వీ హావ్ టు లివ్ ఎ లైఫ్ ఇన్ దిస్
0: అనుభవించి,
1: వీ హావ్ టు ఎంజాయ్
0: సమాజమునకు అందించేటువంటిది మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: దాట్ ఈజ్ అవర్ ప్రైమరీ డ్యూటీ.
0: ఇలాంటి దివ్యత్వమైన పవిత్రమైన మానవత్వం మనకు ప్రాప్తించినప్పటికీ మనము దీనిని సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని లేకపోవటము, ఇది కేవలము ఒక దురదృష్టమే.
1: ఇట్ వుడ్ బి అన్ఫార్చునేట్ ఇఫ్ వీ డు నాట్ రియలైజ్ ది గుడ్ లక్ ఆఫ్ హ్యావింగ్ హ్యూమన్ బర్త్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ అండ్ హ్యావింగ్ గాట్ సచ్ ఎ నైస్ ఆపర్చునిటీ టు సర్వ్ అదర్స్.
0: అశాంతితో కుమిలి కృషించి కూలిపోయేటువంటి ఈనాటి పరిస్థితి యందు ఈనాటి సాధవులందరూ కూడాను కంకణం కట్టుకుని సమాజంలో ప్రవేశించి దేశమునకు త్యాగం చేసి తన యొక్క దివ్యత్వాన్ని తగినటువంటి రీతిలో అందించాలి ప్రజలకు.
1: ఇన్ ది ల్యాండ్ ఆఫ్ టుడే అండ్ అట్ ఎ టైమ్ వెన్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ పీస్ అండ్ రెస్ట్లెస్నెస్ అండ్ యాజిటేషన్,
0: వాడ వాడ వీధి వీధి కూడాను మనం సంచరించి ఈ సత్య ప్రచారమును మనం ఆచరించాలి.
1: వీ హావ్ టు గో టు ఎవ్రీ విలేజ్ ఎవ్రీ టౌన్ అండ్ ఎవ్రీ ప్లేస్ అండ్ ప్రాక్టీస్ దీస్ ట్రూత్స్ అండ్ స్ప్రెడ్ దిస్ ట్రూత్.
0: జంతువునా నరజన్మ దుర్లభం, మానవ జన్మం ఎత్తినందుకు ఈ మహత్ కార్యాన్ని మనం సాధించాలి.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ది లైఫ్ ఆఫ్ ఏ మ్యాన్ అండ్ వన్స్ హావింగ్ గాట్ మ్యాన్స్ లైఫ్ వి షుడ్ జస్టిఫై దిస్ పర్టికులర్ లైఫ్.
0: ఈ పవిత్రమైనటువంటి కార్యం ఆరంభం కావటమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ అసెంబ్లీ అండ్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్ ఈస్ టు అచీవ్ దిస్.
0: మనం అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు నిందలకు విచారములకు నిష్ఠూరములకు కూడా మనము ఎదుర్కొరటకు సంసిద్ధంగా ఉండాలి.
1: వీ మస్ట్ బి రెడీ టు ఫేస్ ఆల్ టైప్స్ ఆఫ్ క్రిటిసిజం, ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సెన్సర్ అండ్ సచ్ అదర్ రియల్ డిఫికల్టీస్.
0: ఎన్నింటికైనా మనము సరైనటువంటి ధైర్య సాహసం చేత దైవంపైన విశ్వాసం అభివృద్ధి పరచుకుని ఈ కార్యంలో మనం అడుగు విడాలి.
1: వీ షుడ్ ఎంటర్ ఇన్ టు దిస్ పర్టికులర్ టాస్క్ గర్డింగ్ అప్ అవర్ లాయిన్స్ విత్ కరేజ్ అండ్ విత్ ఎంథూజియాజం.
0: మనం పూర్వాచారములన్నింటి కూడా మనం ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంచుకోవాలి.
1: వీ హావ్ టు కీప్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ థింగ్స్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్
0: దేశకాల పరిస్థితుల ప్రభావం అనుసరించి కొన్ని విధమైనటువంటి మార్పులు కూర్పులు కూడా చేసుకోవాలి.
1: వీ మే హావ్ టు అడ్జస్ట్ అవర్ సెల్స్ డిపెండింగ్ అపాన్ ది స్పిరిట్ ఆఫ్ ద టైమ్, ది టైమ్స్ అండ్ ది సిచ్యుయేషన్.
0: ఈ మూడు దినముల లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క విశిష్టత కల్పించేటువంటి యొక్క విచారాన్ని విషయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: డ్యూరింగ్ దీస్ త్రీ డేస్ వీ హావ్ టు డిస్కస్ థింగ్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ ఇన్ టు a very unique type of organization.
0: తుది దినము దీనికి సరైనటువంటి రూపనామాన్ని మనము రూపొందింప చేసుకోవాలి.
1: ఈచ్ డే అండ్ ఎవ్రీ డే వీ షుడ్ గివ్ ఎ ప్రాపర్ షేప్ టు ఆల్ ద డిస్కషన్.
0: ఏదో మన ఆచారములు ఆచారములు ఆచారములు అని చెప్పని ఇది కేవలము ఈ మూర్ఖాచారములు ఎందే మనము మూఢత్వంగా మనం విచారించరాదు.
1: వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ సమ్ మీనింగ్లెస్ ప్రాక్టీసెస్, మీనింగ్లెస్ things which you do every day.
0: పవిత్రమైనటువంటి భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మసూత్రాది గ్రంథముల యొక్క విషయాన్ని సరైనటువంటి మార్గంలో మనం ప్రజలకు అందించాలి.
1: వీ షుడ్ బి ఏబుల్ టు ఇంటర్ప్రిట్ అండ్ కన్వే ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ భగవద్గీత బ్రహ్మసూత్రాస్ అండ్ ఉపనిషత్స్ టు ఆల్ ది పీపుల్.
0: ఇది మహా అఖండమైనటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడి ఉండండి.
1: దేర్ ఆర్ ఎక్స్ట్రాడినరీ జెమ్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విచ్ ఆర్ ఇన్ దిస్.
0: విలువైన బలమైనటువంటి ఈ తత్వాలను మనం ఈనాడు ప్రచార ప్రబోధల చేత కొంచెం బలహీనము గావిస్తున్నాము.
1: సచ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్ దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు డూ ద జాబ్ వెల్.
0: ఈ అఖండ జ్యోతిని మనం వెలిగించి అనంతమైన ఆనందాన్ని సమాజమునకు అందించాలి.
1: వీ హావ్ టు లైట్ దిస్ ల్యాంప్ ఆఫ్ ఇల్యూమినేషన్ విచ్ ఈస్ ఎండ్లెస్ and give joy to the
0: ఆస్తిక నాస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక తత్వాన్ని కూడా మనం రూపమాపై సరైనటువంటి స్థితిని మనం ఈనాడు ఏర్పరచాలి.
1: వీ షుడ్ బి ఏబుల్ టు కరెక్ట్లీ ఇంటర్ప్రిట్ వేరియస్ థింగ్స్ లైక్ ఆస్తిక నాస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక.
0: యోగి జోగి భోగి వైరాగ్యం యొక్క తత్వాన్ని కూడా మనం ఈనాడు ప్రపంచంలో ప్రజలకు మనం బోధించాలి.
1: వీ షుడ్ బి ఏబుల్ టు టీచ్ ది పీపుల్ ప్రాపర్లీ ద రియల్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యోగి జోగి.
0: ఈనాడు సమాజ తత్వాన్ని సాధుతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు అనేక విధమైనటువంటి హాస్యాస్పదములకు గురి చేస్తున్నారు.
1: This society today is ridiculing people who are sadhus and sannyasins.
0: మన యొక్క సత్య ప్రవర్తనను వారికి నిరూపించాలి.
1: We have to prove to them our real truth.
0: దివ్యమైనటువంటి మన యొక్క సాధనా ప్రతిష్టను ఈ ప్రజల్లో ప్రతిష్ఠించాలి.
1: We have to establish beyond doubt the truth for which we stand, for the truth we
0: have కరిగింపజేసేటువంటి యొక్క దయా ప్రేమలను మనం విదజిల్లాలి.
1: We have to spread compassion and love in the society.
0: సంకుచితమైన భావమును నిర్మూలన చేయాలి.
1: We have to destroy narrow-mindedness.
0: విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We have to develop broad-mindedness which is associated with ఆత్మా.
0: ఇది నిజమైనటువంటి తపస్సు.
1: This is real tapas.
0: ఇదే నిజమైన సాధన.
1: This is real sadhana.
0: కేవలము జపము ధ్యానము యోగము ఇత్యాది స్వార్థ క్రియలను ఆచరించుకుంటూ కాలమును అపవిత్రం చేయడం కూడా మన యొక్క కర్తవ్యం కాదు.
1: It is not our duty to use all the time selfishly for japa, dhyana and tapa and such other things.
0: ఇది కాలమును పవిత్రం చేయు సత్కర్మలు మాత్రమే.
1: These are all things which only put the time to good use.
0: కనుకనే నకర్మణాన ప్రయాధనేన త్యాగేనైకి అమృతత్వమానసు. ఈ త్యాగానికి మనము యోగాన్ని మనం పూనాలి.
1: We should undertake to renounce the world, to sacrifice, and this is the most important thing to be done.
0: కనుక ఈ త్యాగం నుండి మనకు యోగం ఇమిడి ఉన్నది.
1: In sacrifice and renunciation alone there is real
0: atma yoga. మే మన యొక్క నిజమైనటువంటి భోగము.
1: This yoga of atma itself is real enjoyment.
0: లోకములో ధనవంతులు కలరు.
1: There are quite a few wealthy
0: బలవంతులు కలరు.
1: There are very strong
0: విద్యావంతులు కలరు.
1: There are highly educated గుణవంతులు కలరు. There are highly virtuous people in the world.
0: ఆత్మవంతులు అరుదుగా ఉంటున్నారు.
1: But the people who have realized atma, they are rare.
0: ఆత్మతత్వాన్ని గుర్తించి
1: people who have recognized
0: ఆత్మానందాన్ని అనుభవించినటువంటి వాడే నిజమైన ఆత్మవంతుడు.
1: One is one who has experienced this atma himself.
0: ఈ అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం ఈనాడు ప్రచారం చేయాలి.
1: One has to inquire and recognize the underlying
0: జాతి మత కుల వర్ణ భేదములకు ఏమాత్రం కూడా మనం కట్టుబడరాదు.
1: We should not be bound by the different caste, communities, religion, language and
0: sarvamatamulu sarame mana yokka abhimatanga manam vishwasinchali.
1: We should keep our goal as the essence of all the religions.
0: Adiye mana nijamaina matamu.
1: That must be our
0: adiye sadhavulu yokka vratamu.
1: That must be the vow of all the sadhakas.
0: Idiye nijamainatundi tapamu.
1: This is
0: manandani anubhavinchinatundi vaade nijamaina aatmavantudu.
1: Atma one is one who has experienced this atma himself.
0: ఈ అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం ఈనాడు ప్రచారం చేయాలి.

0: అవుతుంది.
1: దిస్ బికమ్స్ రియల్ తపస్.
0: కనుక ఎట్టి రాజకీయములకు మనకు అవకాశం అందించక
1: వన్ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ టైప్ ఆఫ్
0: ఎట్టి జాతి మత వర్ణములకు మనం అవకాశం ఇవ్వక
1: వన్ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ డిఫరెన్సెస్
0: సర్వసంగ పరిత్యాగులైన సాధువులు కనుక
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది అండర్లైన్ ట్రూత్
0: సమత్వాన్ని దివ్యత్వాన్ని పవిత్రతను మనం ప్రచారం చేస్తూ రావాలి.
1: వీ హావ్ టు స్ప్రెడ్ అండ్ టీచ్ అండ్ ప్రీచ్ ద అండర్లైన్ యూనిటీ ఈక్వాలిటీ.
0: దీనిని ఎవరు కాదనలేరు, కాదంటకు వీలు కాదు.
1: యూ కెనాట్ డినై దిస్.
0: ఇలాంటి విశాలమైనటువంటి భావములు ఈ సమావేశంలో ఈ మూడు దినములలో చక్కగా మూర్తి ఆకారంగా మనం ధరించి ఈనాటి నుండి మనం సమాజంలో వాడవాడలు కూడా మనం తిరిగి తగినటువంటి ప్రజల్లో ఉండేటువంటి యొక్క అశాంతిని మనం రూపుమాపి శాంతి భద్రతలు ఏర్పరచాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి విషింగ్ దాట్ డ్యూరింగ్ దీస్ త్రీ డేస్ సచ్ గ్రేట్ ట్రూత్స్ విల్ హావ్ టు బి డిస్కస్డ్. We have to understand these things and we have to go to every village and nook and corner of the country, spread these values and these truths and remove from the society all the agitations and lack of peace, establish peace again. This is Swami's wish.
0: కాని దీనికి తగినటువంటి అనుకూల బలములు లేకపోవటం చేతనే అనేక మంది సాధువులు నిరాశచే నిస్పృహచే నిరంతరము తాపత్రయపడుతున్నారు.
1: Quite a few sadhus are really worried because facilities are not available to undertake such good activity.
0: Daiva balame nija balamu.
1: True strength lies
0: itti daiva vishwasam nirumga vishwasinchukoni tadwara manam ee samajamlo praveshinchali.
1: Developing faith in divine strength, we have to enter into
0: satyaniki bhayam ledu
1: undertake this work. There is no fear for truth.
0: Dharmaniki nasham ledu.
1: There is no destruction for
0: prema phalitani aashinchadu.
1: Love never expects fruits.
0: Ee phalitam aashinchinatundi premato
1: love without expecting any
0: bhayam chendanatundi oka satyamuto
1: truth devoid of any fear
0: digulundanatundi dharmamuto
1: dharma which is not
0: right dharmamo manam praveshinchali.
1: We have to enter into this world
0: appude manam digvijayanni sadhinchagalamu.
1: Then only we can achieve victory.
0: దీనికి ఏ విధమైనటువంటి ఆటంకములు కూడా కలగవు.
1: దేర్ కెనాట్ బి ఎనీ ఆబ్స్టికల్ ఫర్ సచ్
0: అలాంటి విశ్వాసమే మన శ్వాసంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ సచ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యాజ్ అవర్ లైఫ్ బ్రెత్.
0: సన్యాసమనగా సర్వసంగ పరిత్యాగం చేసినామనుకుంటాం.
1: సన్యాసం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రినౌన్సింగ్ ఎవ్రీథింగ్.
0: కాదు, సర్వసంఘాన్ని మనం పరిష్కరించరాదు.
1: ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ ది ఎంటైర్.
0: సంఘంలోనే మనం ప్రవేశించాలి.
1: We have to enter into the society.
0: ee ahankaram nu nirmoolam cheskovali.
1: We have to destroy ego self.
0: Abhimanam amakaramulo duram cheyali.
1: We have to give up attachment and like
0: sangamto cherali.
1: We have to mix with all people.
0: Sangamto cheraka sadhuulu kevalam neeti puttu pai tailam maadri ekaakiga undutaku veelu kaadu.
1: Sadhus cannot live like an oil drop on water, not being associated with the society and not serving the society.
0: మనం మంచి కార్యములు ఎందే మనం పాల్గొనినా ఎంతవరకునైనా కూడా మనకు తగిన సహాయములు తమంతకు తామే ఏర్పడతాయి.
1: వెన్ వీ అండర్టేక్ గుడ్ యాక్టివిటీ అండ్ యూస్ఫుల్ యాక్టివిటీ ఆల్ ది హెల్ప్ ఫ్లోస్ ఆటోమేటికలీ స్పాంటేనియస్లీ.
0: కనుక మనకు కావలసిన అనుకూల నిమిత్తమే మనం విచారించనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ గెట్ వరీడ్ అబౌట్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ ఫర్ అండర్టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
0: దైవమే మన పెన్నిధి సన్నిధిగా ఉంటున్నప్పుడు మనం ఈ విధమైనటువంటి అనానుకూల నిమిత్తమై ఎందుకు మనం అనవసరంగా యోచించాలి.
1: వెన్ గాడ్ ఈజ్ ప్రిపేర్ టు ప్రొవైడ్ ఆల్ షెల్టర్ ఆల్ ప్రొటెక్షన్ ఆల్ హెల్ప్ వై షుడ్ వి
0: అడిగిన పాలిచ్చు కామధేనువు ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ సెలెస్టియల్ కౌ విచ్ కెన్ గివ్ యూ ది మిల్క్
0: పాలిచ్చు కామధేనువు ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ a wishful willing tree where is the need for going and asking
0: కనుక దైవమే మన కామధేనువు దైవమే మన కల్పవృక్షము అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢం చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దాట్ ఇట్ ఈస్ గాడ్ హూఇస్ ద సెలెస్టియల్ కౌ విల్లింగ్ ట్రీ.
0: అట్టి విశ్వాసం కలిగినటువంటి వారికి ఏనాటికి అశాంతి కానీ అనానుకూలం కానీ సంభవించదు.
1: ఫర్ పీపుల్ హూ డు నాట్ డెవలప్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దెమ్సెల్స్ దే వుడ్ నెవర్ బి ఏబుల్ టు సాల్వ్.
0: మంచి కొన్ని చెట్లు అడ్డు తగులుతుంటాయి.
1: ఫర్ ఆల్ పీపుల్ హూ వాంట్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ
0: పరిస్థితి.
1: That is the nature of
0: దీని యొక్క నైజము.
1: ఇట్ ఈస్ న్యాచురల్.
0: కాచిన చెట్టుకే రాళ్లు దెబ్బలు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫ్రూట్ బేరింగ్ ట్రీ విచ్ రిసీవ్ ది షవర్ ఆఫ్ స్టోన్స్.
0: నేను అప్పుడప్పుడు అందరికీ కూడా బంగారు బంగారు బంగారు అని సంబోధించాను.

0: ఉంటాను.
1: స్వామి విల్ బి అడ్రెసింగ్ ఎవ్రీ వన్ ఆల్వేస్ బంగారు గోల్డ్.
0: బంగారంగా చాలా విలువైనటువంటిది.
1: బంగారు ఆల్ గోల్డ్ ఈజ్ ఎ వెరీ ప్రెషియస్.
0: కానీ ఇది నగగా తయారు చేయాలంటే అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది.
1: బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ గోల్డ్ ఇన్ టు ఎ జ్యువెల్ ఇట్ ఈస్ నెసెసరీ టు
0: చుట్టుతో కొట్టి ఇన్ని రకములైనటువంటి యొక్క శిక్షలు అనుభవించిన తర్వాతనే ఇది ఒక చక్కని నగగా తయారవుతుంది.
1: యూ హావ్ టు పుట్ గోల్డ్ ఇన్ టు క్రూసియబుల్, గివ్ ఇట్ హ్యామర్ స్ట్రోక్స్, దెన్ ఓన్లీ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ బ్యూటిఫుల్.
0: అందరూ విలువైనటువంటి జీవులే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: ఈ యొక్క నిప్పులోని కణముల లోపల నిప్పు యొక్క గుణములు ఏ రీతిగా ఉంటున్నామో అదే రీతిగానే దైవం యొక్క బిడ్డలైనటువంటి మానవులు ఎందుకును దైవ గుణములు సమస్తము ఉంటున్నవి.
1: జస్ట్ యాజ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఫైర్ హ్యాస్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైర్, ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఇన్ దెమ్.
0: కనుక దైవ బిడ్డలైనటువంటి యొక్క మానవులు కూడాను సత్యచిత్త ఆనంద స్వరూపులే.
1: ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్.
0: ఆ విశ్వాసాన్ని మనము దృఢంగా పెట్టుకోవాలి.
1: దిస్ ఫెయిత్ వీ షుడ్ డెవలప్ ఇన్ అవర్ సెల్ఫ్ ఫోర్.
0: ఈ దృఢము విశ్వాసం చేత కాలేనటువంటి పనులు ఒక్కటి కూడా జగత్తులో ఉండవు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ విత్ దేని
0: సాధించవచ్చును.
1: ఎనీథింగ్ కెన్ బి అకాంప్లిష్డ్ అండ్ అచీవ్డ్.
0: దానికి నేనే నిదర్శనం.
1: ఫర్ దిస్ స్వామి హింసెల్ఫ్ ఇస్ ది ప్రూఫ్.
0: ఎన్ని నిందలో, ఎన్ని నిష్ఠూరంలో, ఎన్ని విధమైనటువంటి యొక్క హాస్యంలో, ఎన్ని విధమైనటువంటి ఆటంకంలో వచ్చినప్పటికీ దానిని ఎదుర్కొని ధైర్య సాహసం చేత చేసే కార్యములు యందు సత్యస్వరూపమైనటువంటి కనుక ఈ విధమైనటువంటి సాధించుకోవటం చేతనే ఇక్కడ నేను నిలగలుగుతున్నాను. సాయికి ఉండినటువంటి దూషణ భూషణ తిరస్కారములు ఎవరికూ ఉండవు ఈ లోకంలో.
1: How many types of obstacles, how many types of criticisms, how many types of censure Sai has faced. But facing all of them with a courageous outlook, Swami has been able to establish himself
0: firmly. If a
1: thing does not belong to us, why should we be worried about that thing?
0: మనలోనేని దోషమును ఎవరు ఎన్ని విధములుగా పాటించినప్పటికీ దానికి మనం చింతించనక్కరలేదు.
1: If anyone criticizes defects and flaws which do not really exist in us, why should we
0: worry? ప్రకృతి యొక్క నైజము.
1: Why should we be worried about that?
0: దైత్యముతో కూడినటువంటిది.
1: This is all natural.
0: ఎండ నీడలు ఒకదాని ప్రక్కన ఒకటి ఉండినట్టుగా ట్యూషన్ భూషణలు రెండు కూడా ఒకదాని ప్రక్కన ఒకటి జంటగా వెంటగా ఉంటుంటాయి.
1: జస్ట్ యాజ్ లైట్ అండ్ షాడో లివ్ టుగెదర్, ప్రైజ్ అండ్ సెన్సర్ ఆల్సో లివ్ టుగెదర్ ఇన్ లైఫ్.
0: ఎండ ఉండబట్టే ప్రక్కన నీడ ఏర్పడుతుండాలి.
1: యాజ్ దెర్ ఇస్ లైట్ దెర్ ఇస్ ఎ షాడో దేర్.
0: నీడలో కూడా ఎండ ఉంటుండాలి.
1: ఇన్ షాడో ఆల్సో దెర్ ఇస్ లైట్.
0: కనుకనే మనము ఈ రెండింటి ఎందుకు సమత్వాన్ని మనం వహించాలి.
1: We must establish ourselves in equality.
0: దివ్యత్వాన్ని అక్షుణ్ణందించుకోవాలి.
1: We should keep in view divinity.
0: పవిత్రమైన కార్యములో ప్రవేశపెట్టాలి.
1: We should enter into all sacred activity.
0: ఇదే మనం ఈనాడు కొత్తగా మనం ఆచరించవలసినటువంటి ప్రధాన సాధన.
1: This is the new thing and a primary duty which we'll have to undertake today.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine love.
0: దైవం యొక్క తత్వం మీలో ఆవిర్భవించింది.
1: The principle of divinity is manifest in you.
0: కేవలం దైవాత్మ నుండి మనం ప్రపంచంలోకి ప్రవేశించినామని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దాట్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ డివినిటీ అండ్ ఎంటర్డ్ ఇంటు
0: లేక ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశిస్తున్నామని కూడా మనం భావించరాదు.
1: వీ షుడ్ నాట్ ఆల్సో థింక్ దాట్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ నేచర్ అండ్ గోయింగ్ టు డివినిటీ.
0: ఆత్మ ప్రవేశించినది కాదు, ప్రక్కకు పోవున్నది కాదు.
1: ఆత్మ నైదర్ ఎంటర్
0: సర్వత్రది.
1: ఆత్మ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: కనుక మన వెంటనే జంటనే ఇంటనే ఉండి కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చేటువంటిది ఆ ఆత్మతత్వం ఒకటే.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ అండ్ ఆత్మలు విచ్ విల్ బి ఆల్వేస్ అసోసియేటెడ్ విత్
0: ఈ ఆత్మకు రాకపోకలు లేనటువంటి
1: ఆల్ ప్రొటెక్షన్.
0: దీనికి రాకపోకలు లేవు.
1: ఫర్ ఆత్మ దర్ ఇస్ నథింగ్ లైక్ కమింగ్ అండ్ గోయింగ్.
0: సర్వసాక్షి అయినటువంటి యొక్క తత్వం ఈ ఆత్మతత్వం.
1: ఇట్ ఈస్ సుప్రీం విట్నెస్.
0: ఇది కేవలము వచనముల చేత అర్థమయ్యేటువంటిది కాదు.
1: ఆత్మన్ కెనాట్ బి అండర్స్టూడ్ బై మియర్
0: ఆచరణ చేత, అనుభూతి చేతనే మనము అందుకోవాలి.
1: వీ కెన్ ఎంజాయ్ దిస్ ఓన్లీ బై ప్రాక్టీస్ అండ్ బై ఎక్స్పీరియన్స్.
0: ఇలాంటి ఆత్మానందమును అందుకుని మీరు అనుభవించి
1: యూ షుడ్ ఎంజాయ్ దిస్ బ్లిస్ ఆఫ్ ఆత్మ,
0: అభివృద్ధి గావించుకుని
1: యూ షుడ్ డెవలప్ దిస్ ఇన్
0: జగత్తునకు పంచుతారని నేను ఆశిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: స్వామి ఇస్ hoping, wishing and blessing that you would be distributing this Atmananda to the entire world at large. And that Swami is bringing his divine discourse. In these 3 days,
0: ఈ కాలానుగుణ్యమును అనుసరించి
1: we have to follow
0: ప్రజలకు ఏ విధమైన మార్గంలో మనం సహకరించాలి.
1: You have to also deliberate as to in what way
0: విధమైన మార్గంలో మనం వీళ్ళకు బోధించాలి.
1: What are the things which will have to be taught to the people?
0: ప్రజల్లో ఉండినటువంటి ఒక సందేహమును ఏ విధంగా నివారణ చేయాలి?
1: In what way can we remove the doubts in the people?
0: ఇందులో ఆత్మతత్వం అనేటువంటిది ఏ విధమైన రీతిగా వారిలో నెలకొల్పాలి?
1: How to establish this ఆత్మతత్వం in the people at large?
0: దీనిని నాటిన తర్వాత దీనిని ఏ విధంగా పోషించుకోవాలి అనేటువంటి విషయాలను ఈ యొక్క 3 దినముల లోపల మనం చక్కగా వివరించి కేవలం ప్రసంగాలతోనే మనం కాలమును వ్యర్థం గావించక ఈ శాశ్వతమైన సత్యమైన అనిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రచార ప్రబోధం చేయడానికి తగిన అవకాశాలను మార్గాల్ని ఈ యొక్క సమావేశంలో మనము నిర్ణయం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఇస్ విషింగ్ దట్ డ్యూరింగ్ దీస్ 3 డేస్ యూ హావ్ టు డెలిబరేట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. Should not waste the time in merely talk and discussions and the speeches, and experience these things and sanctify your life. Make this particular conference a unique conference.
0: Kaluka mana aasiyalu digvijayanni sadhinchagalavu.
1: We would be able to just achieve great victory in this.
0: Ee matram kudunu sandeyinchanapparaledu.
1: You should never entertain any doubt in this regard.
0: Kaluka nayamaatma balahineena labhyaha. Manu balahinulu kaaraadu.
1: We should never become weak minded.
0: Atma vishwasam chetane manam indulo dinini sadhinchadaniki prayatninchali.
1: We should undertake to accomplish victory in this with self confidence.
0: Inka mundu karyakramamlo mee samaveshamunaku sambandhinchinatundi mahaneelu aneka rakamainatundi aadarshalanu andistaru prabodhistaru ప్రబోధించి అందించడమే కాకుండా నూతనమైన పద్ధతులను కూడాను కొంత అభివృద్ధి గావించి మున్ముందు తద్వారా సమాజం లోపల ఆవరించినటువంటి యొక్క అశాంతిని మనము కొంతవరకు అరికట్టి ఆనందాన్ని అందించాలని నేను ఎక్కువగా ఆశిస్తున్నాను.
1: స్వామి ఈస్ డిజైరింగ్ దట్ ఆల్ దేర్ విల్ బి క్వైట్ ఏ గ్రేట్ పీపుల్ ఇంపార్టెంట్ పీపుల్ who will be giving their own experiences, and you will have to just understand these things in the program that is going to come and take these things with you into the world at large. Remove all the lack of peace, restlessness which is permeating the entire country at large, and make this conference a memorable one.
0: Pray.

0: ധർമ്മരാജ, ദേഹബുദ്ധ്യാദി ദാസോഹം. നചികേതుడు చెప్తున్నాడు, దేహరీతిగా నేను లోకమునకే దాసుడను, దైవమునకు కాదు లోకానికే దాసుడను. జీవబుద్ధ్యాత్ తదంశః. ఇంకా ప్రాణరూపేణ నేను ప్రకృతి యొక్క అంశమే, పరమాత్మ యొక్క అంశమే, పరతత్వం యొక్క అంశమే, బ్రహ్మ యొక్క అంశమే, నిత్యం యొక్క అంశమే, అమరత్వం యొక్క అంశమే, అమృతం యొక్క అంశమే.
1: నచికేత స్టార్టెడ్ గివింగ్ ది రిప్లై. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది బాడీ ఐ ఎమ్ ద సర్వెంట్ నాట్ ఓన్లీ ఆఫ్ గాడ్ the entire universe. From the point of the life, that he is the spark of the nature, spark of the divine, spark of Brahman and spark of immortality.

0: ఆత్మరీతిగా నీవే నేను, నేనే నీవు.
1: ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఆత్మ ఐఎమ్ యూ అండ్ యూ అండ్ ఐ ఆర్ వన్.
0: మానవ జీవితము మూడు విధమైన స్థాయిలో ఈ జగత్తును అనుభవిస్తూ ఉన్నది.
1: హ్యూమన్ లైఫ్ పాసెస్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్.
0: అన్ని స్థాయిలు ఎందు కూడాను దివ్యత్వము ఏకమై నిత్యమై సత్యమై ఉంటున్నది.
1: ఎట్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ ఇట్ ఈస్ యూనిటీ ఓన్లీ, ఇట్ ఈస్ ట్రూత్.
0: నచికేత, ప్రపంచములో ప్రపంచ తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు కొంతమంది.
1: నచికేత, దర్ ఆర్ ఫ్యూ హూ వాంట్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ క్రియేషన్.
0: ప్రపంచము నిత్యము, బ్రహ్మనే సత్యమని గుర్తించిన వారు మరికొంతమంది.
1: దర్ ఆర్ ఫ్యూ హూ హావ్ రియలైజ్డ్ దట్ దిస్ వరల్డ్ ఇస్ ఎ మిత్ అండ్ బ్రహ్మన్ ఈస్ ట్రూత్ పర్మనెంట్.
0: సర్వం విష్ణుమయం జగత్తు అని తెలుసుకున్నవారు మరికొంతమంది.
1: ద ఫ్యూ అదర్స్ హూ హావ్ రియలైజ్డ్ ది ఎంటైర్ థింగ్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
0: కనుక ప్రతి జీవుడు కూడాను ప్రకృతి యొక్క భావమును, ప్రాకృతమైన భావమును, భౌతికమైన భావమును, అనిస్థిరమైన భావమును, అస్థిరమైన భావమును మనస్సునందు చిత్రించుకుని అది ఏ నిత్య సత్యముగా విశ్వసించి దాని నిమిత్తమై జీవితాన్ని అంకితం చేస్తారు.
1: ఫర్ దట్ రీజన్ ద ఇండివిజువల్ ఇస్ క్యారీడ్ అవే బై ద వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ అన్స్టడీ టెంపరీ ఆబ్జెక్ట్స్ బేసింగ్ ఆన్ ద మైండ్ హి ఫర్గెట్స్ ద ట్రూత్ దట్ ఈస్ స్పిరిచువల్.
0: కానీ సూర్యుడు పగలు ప్రకాశిస్తున్నాడు.
1: Sun shines in the daytime.
0: చంద్రుడు రాత్రి ప్రకాశిస్తున్నాడు.
1: Moon shines in the night time.
0: అయితే ఈ రెండింటి యొక్క ప్రకాశమునకు మూలాధారమైన వస్తువు ఉన్నదా లేక స్వతసిద్ధంగమైనటువంటి యొక్క ప్రకాశముతో ఈ సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారా?
1: Is there any origin for the light of these two or do they shine independently?
0: ధర్మము ప్రపంచమునే ప్రకాశింపజేస్తున్నది.
1: ఇట్ ఈస్ ఎ ధర్మ దట్ రేడియేట్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: సుపుత్రుడు కులమును ప్రకాశింపజేస్తాడు.
1: ఎ గుడ్ సన్ విల్ బి ద లైట్ టు ది ఎంటైర్ క్లాన్.
0: కనుక సూర్యుడు పగటిని, చంద్రుడు రాత్రిని, ధర్మము ప్రకృతిని, సుపుత్రుడు కులమును కీర్తింపజేస్తాడు, ప్రకాశింపజేస్తాడు.
1: లైక్ దిస్ the sun gives light in the day, the moon gives light in the night time, dharma gives light to the entire world, and a good sun is a credit to the entire family.
0: Aithe prakashinchedi surya chandradula,
1: do they shine sun and moon
0: leka nakshatramula
1: or the stars
0: leka mari ye vidhamainatundi okka okka kaantiya
1: or any light separately existed?
0: Kaadu
1: no,
0: surya chandra nakshatradi kaantulaku annintiki kudanu దీనికి ఆధారమై ఉంటున్నది ఒకటి ప్రకాశం.
1: ఫర్ ద లైట్ ఆఫ్ ద సన్ మూన్ అండ్ ద గెలాక్సీ ఆఫ్ స్టార్స్ దేర్ ఇస్ ఎ బేసిస్ ఎగ్జిస్టింగ్.
0: అది ఏ ఆవరణం, అది ఏ ఆత్మ, అది ఏ పరతత్వము.
1: దట్ ఈస్ ఆత్మన్, దట్ ఈస్ డివినిటీ.
0: కన్నులు చూస్తున్నవని భావిస్తున్నావు.
1: వీ కన్సిడర్ దట్ ఐస్ సీ.
0: కన్నులలో వెలుగు లేదు.
1: దేర్ ఇస్ నో లైట్ ఇన్ ఎన్ ఐ.
0: కన్నుల ద్వారా చూసేటువంటి యొక్క ప్రకాశము ఆత్మ ప్రకాశమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ లైట్ ఆఫ్ ఆత్మ దట్ సీస్ త్రూ దిస్ ఫిజికల్ ఐ.
0: ఏ కంటికి కనిపించి మనసును మురిపించి జగత్తును వెలిగించేటువంటి ఏ సూర్యచంద్రాదుల యొక్క ప్రకాశం ఉన్నదో ఆ ప్రకాశమే ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: దట్ లైట్ విచ్ ఇస్ ద పేరెంట్ టు ద ఫిజికల్ ఐ అండ్ మేక్స్ ద మైండ్ డిలైటెడ్ అండ్ మేక్స్ ది ఎంటైర్ వరల్డ్ అట్రాక్టెడ్ is very same light which is present in sun and moon.
0: కాంతి అన్నారు. కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నవాడు అనుకుంటాం, కానీ మానవ జీవితంలో కోటి సూర్యులు కాదు, కోటి కోట్ల సూర్యుల కాంతితో వెలుగుతుండాలి జీవతత్వం.
1: We say there is a light, the brilliance of 1 crore suns, but in human life many more crores of light is there.
0: కాని అంతటి ప్రకాశము సూర్యుయందు కాని చంద్రుని యందు కాని నక్షత్రముని యందు కాని మరి ఏ కాంతి యందు కూడాను కానరాదు.
1: సచ్ బ్రిలియన్స్ దట్ ఎఫల్జెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ సన్ మూన్ అండ్ స్టార్స్.
0: అంతటి కాంతివంతుడైనటువంటి మానవుడు కాంతిహీనుడిగా జీవించటము, కాంతిహీనుడిగా భ్రమించటము, కాంతిహీనుడిగా తాను ఈ జగత్తులో కాలమును గడపటము, ఇది ఆశ్చర్యము.
1: ఇట్ ఈస్ రాదర్ సర్ప్రైజ్ హీ బీయింగ్ ద వెరీ లైట్ హీ జస్ట్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద వన్ వితౌట్ దట్ సోల్.
0: దీనికి కారణమేమిటి? అజ్ఞానమే.
1: వాట్ ఇస్ ద రీజన్? ఇట్స్ ఇగ్నోరెన్స్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ నేచర్.
0: ఏనుగెట్టుల తన బలం ఎరుగలేదు అట్టులైనారు మానవులు.
1: Just as elephant does not know its own mighty strength, human beings also have become like that.
0: ఈ ఏనుగు యొక్క బలము ఇంతటిది అంతటిది అని చెప్పడానికి వీలు కాదు.
1: We cannot estimate the strength of an elephant.
0: ఒక తోకతో కొడితే 9 అడుగులు వై పడిపోతాడు మానవుడు.
1: When an elephant hits with his tail, man will be far off, pushed off 9 feet.
0: మౌట ఒక అంకుశాన్ని చేతిలో పట్టుకుంటే అతను చెప్పినట్టు వింటుంది ఏనుగ.
1: But the mouth can control the elephant with that instrument on hand.
0: అదే విధముగానే మానవుని యందు ఏనుగంతటి బలం ఉండినప్పటికీని, అనగా మానవాతీతమైనటువంటి యొక్క శక్తులు తన యందు ఉండినప్పటికీని, తాను మానవుని కంటే అతముడుగాను మానవుని కంటే అల్పుడుగాను తాను భావించి ఈ జగత్తును విశ్వసించి జగజ్జీవనము గడుపుతున్నాడు.
1: Though he has got the mighty strength of an elephant, though he has got the transcendental power and the faculties in him, he conducts a low and mean life in this world.
0: ఈ ప్రపంచమును కఠోపనిషత్తు అశ్వత్థ వృక్షంగా పోల్చుకుంది.
1: కఠోపనిషత్ కంపేర్డ్ దిస్ వరల్డ్ విత్ దట్ అశ్వత్థ ట్రీ.
0: అశ్వత్థమనగా సరి అయిన అర్థము శాశ్వతము అని.
1: The correct meaning of Ashwatha is permanent.
0: ఈ అశ్వత్థము అనే పదమునకు ప్రకృతి అని కూడాను మరొక అర్థం.
1: This word Ashwatha has another meaning, nature.
0: ఈ అశ్వత్థము అనే పదమునకు జగత్తు అని కూడాను మరొక పేరు.
1: This Ashwatha has got another meaning, జగత్.
0: ఈ జగత్తుకు ఆధారము మూలాధారమైనటువంటిది ఊర్ధ్వమూలములో ఉంటుండాలి.
1: The basis for this universe is present on the top, Urdhvamoola.
0: Anaga, Ashwattham anaga, Ravi Vrikshamu.
1: Ashwattha is this banyan tree.
0: Adi, galagalalade kunti aakulato.
1: With the leaves that constantly move.
0: Tala tala melche kunti chigullato.
1: With all the flowers that shine.
0: Vrikshamu kalakalalade kuntadi.
1: It looks very nice.
0: Kani.
1: బట్
0: ఈ యొక్క కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కూడాను క్రింద భాగమును చూస్తాయి కానీ పైభాగమును చూడవు.
1: హవెవర్ ద బ్రాంచెస్ అండ్ ద లీవ్స్ లుక్ డౌన్ బట్ నాట్ అప్వర్డ్.
0: ఈ జగత్తు అనేటువంటి వృక్షమునకు వేర్లు పైభాగంలో ఉంటుండాలి.
1: బట్ ఫర్ దిస్ ట్రీ ఆఫ్ యూనివర్స్ ద రూట్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద టాప్.
0: అనగా దీని యొక్క ఆధారము దీని యొక్క మూలము ఊర్ధ్వ శాఖ ఊర్ధ్వమూలంగా ఉంటుండాలి.
1: మీనింగ్ ద బేసిస్ అండ్ ద రూట్ లైస్ అహెడ్ ఆన్ ద టాప్.
0: అది ఏ అనంతమైనటువంటి ఆకాశం.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్ స్కై ఈథర్ స్పేస్.
0: తన యొక్క ఆధారమంతా కూడాను పైభాగములో ఉన్నది కానీ కింద భాగంలో లేదు.
1: ద హోల్ బేసిస్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద టాప్ నాట్ అట్ ద బాటమ్.
0: మానవుని యొక్క జీవితమంతా కూడాను ప్రాకృతమైనటువంటి క్రింద భాగములో లేదు పైభాగంలో ఉంటుండాలి.
1: Therefore, the worldly basis of man is present on the top, not at the bottom.
0: Kanukune o manavuda, look up. Paina chudu.
1: Therefore, o man, look up.
0: Krindiki chudavaddu.
1: Never look down.
0: Ee krinda chuchinavanta kudanu kevalamu ninnu mosapuchutunnayi.
1: All those that you see as you look down,
0: you are paapamulaku guri avutunnavu.
1: You will be committing many sins.
0: Kanukune low aim is crime anni.
1: So it is said, low aim is crime.
0: నీవు కఠినాత్ముడవుతావు.
1: యూ విల్ బి హార్డ్ హార్టెడ్.
0: కానీ మన దృష్టి ఊర్ధ్వమూలం.
1: బట్ అవర్ లుక్ షుడ్ బి అప్వర్డ్.
0: ఏదైనా కూడాను మనం సహజంగా ప్రపంచములో ప్రతి మానవుడు కూడాను ఒక ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వమైనటువంటి విషయాలు మనం చెప్పేటప్పుడు ఆ దేవుడు అని పైకి చూస్తాం కానీ కింద చూడము.
1: Therefore, in the natural experience, in our daily experience, if we listen to any great things, the man will say, it's all noble, it is divine, and he will look upward.
0: Mana drishti paiki petti, o bhagavantuda, ani pai drishtito chustam kani, o bhagavantuda, ani kinda drishtito chudam.
1: You will look up extolling God, but you will never look down.
0: Karaka mana drishti antai kudanu, unnata sthayilo pettukovali, aneetuvanti yokka, unnata arthamunu, అంతరాత్మను ప్రబోధించే నిమిత్తమై అశ్వత్థమునకు ఈ విధమైనటువంటి స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు షో దట్ వీ షుడ్ హ్యావ్ అప్వర్డ్ విజన్ అప్వర్డ్ ఎయిమ్ అండ్ అంబిషన్ అశ్వత్థ వృక్ష ఇస్ బ్రాట్ ఇన్ హియర్ యాజ్ ఎ కంపారిజన్.
0: నాయన ఈ దేహము ఒక రథం వంటిది అని చెప్పాను.
1: దిస్ బాడీ ఈజ్ ఎ చారియట్.
0: అయితే ఈ యొక్క చారియట్ దగ్గర పెట్టుకున్నామే కానీ దీనిని సరి అయిన స్థితిలో మనం ఉంచుకుంటున్నామా?
1: దో వీ హ్యావ్ చారియట్ వెరీ క్లోజ్ టు అస్, ఆర్ వీ మెయింటైనింగ్ ఇట్ ప్రాపర్?
0: కారు మన ఇంటిలో ఉండినంత మాత్రమున కారును సక్రమమైన స్థితిలో మనం ఉంచుకోకుండా ఆ కారులో మన ప్రయాణం ఏ రీతిగా చేయగలం?
1: దో యూ ఓన్ ఎ కార్, ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఇట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు ట్రావెల్ బై దట్ కార్?
0: అయితే ఈ కారుకు స్టేరింగ్ ఉంది, బ్రేకులు ఉన్నాయి, క్లచ్ ఉంది, యాక్సిలేటర్ ఉంటుండాలి, ఇంకా అన్ని విధములుగా కూడాను దానికి నడపడానికి ఏమేమి అవసరమో అవన్నీ ఉంటున్నాయి.
1: ద కార్ హ్యాస్ స్టేరింగ్, ద బ్రేక్, ద క్లచ్ అండ్ యాక్సిలరేటర్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ నీడెడ్ టు డ్రైవ్ ద కార్.
0: అయితే ఈ కఠోపనిషత్తు దీనిని ఈ విధమైన పేర్లతో ఉచ్చరించలేదు.
1: హౌఎవర్, కఠోపనిషత్ హ్యాస్ నాట్ యూజ్ దిస్
0: నామినేషన్. ఋషి కాలం లోపల ఇలాంటి కార్లు, ప్లేన్లు, స్కూటర్స్ లేవు.
1: In those times, there were no cars, nor scooters.
0: Rathamu.
1: Only chariot.
0: Deham oka rathamu.
1: Body is a chariot.
0: Mind. Ee manasu anetundi paggamulu.
1: Mind or the reins.
0: Shabda sparsha roopa rasa gandhadulu anetundi ivi gurramulu.
1: Five elements are the horses.
0: Ee gurramulu medaku manasu anetundi paggamulu gattiga pattaru.
1: Around the necks of the of these horses there are reins.
0: Aithe evaru pattaru?
1: Who is holding the reins?
0: Buddhi pattindi.
1: It is the intellect that is holding.
0: Buddhi e deeniki oka driver.
1: Intellect is charioteer.
0: Aithe lokamulo manamu oka driver nu manam vetakalanukunte aneka rakamulo entunte parichana chestam manam.
1: But in this world, to have a good driver, you test him in many ways.
0: Driving sariga telisi undali.
1: He should know how to drive properly.
0: Vaadi habits sareinatuntiga undali.
1: His habits should
0: be good. Behavior manchidiga untundali.
1: The behavior should be good.
0: Vaadi manners sariga untundali.
1: He's a good man.
0: Master nu gauravinchali.
1: He should respect
0: master. Master cheppina aagnam nadchukovali.
1: Must follow the command of the master.
0: Master yokka aagna lekunda evarini aa car lo kurcho pettukokoodadu.
1: Without the command of the master, he should not allow anyone to be seated in the car.
0: Ilanti nibandhanalanni chuche manamu driver nu select chestam.
1: Taking into cognizance all these factors, we select the driver.
0: Chusara, aithe samanyamainatundi ee loka sambandham prayanam chesetundi ee carlake driver nu inni vidhamainatundi yokka gunamulato manam parichinchutunnappudu,
1: when we test the driver to appoint him there in worldly relating to vehicle like a car,
0: daivamu prayanam chesetundi car yokka driver ఎలాంటి వాడిగా ఉండాలనేటువంటిది ఎంత పరీక్షించి చూడాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ టెస్ట్ వీ షుడ్ హోల్డ్ టు మెయింటైన్ దిస్ చారియట్ వేర్ ద గాడ్ ఈస్ గోయింగ్ టు డ్రైవ్
0: పర్సనల్లీ. యజమానుని ఆజ్ఞను శిరసావహించే వాడిగా ఉండాలి.
1: మీనింగ్ యూ షుడ్ స్ట్రిక్ట్లీ ఒబే ద కమాండ్ ఆఫ్ ద మాస్టర్.
0: తాను దిగి తర్వాత యజమానుని దింపుకోవాలి.
1: యూ షుడ్ గెట్ డౌన్ ఫస్ట్ అండ్ మేక్ ద మాస్టర్ గెట్ డౌన్ లేటర్.
0: ఆ యొక్క యజమాని యొక్క ఆజ్ఞ లేకుండా ఆ కారులో ఏ ఒక్క విషయాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ఓనర్ హీ షుడ్ నాట్ అలౌ ఎనీవన్ టు గెట్ ఇన్.
0: యజమానుని గౌరవించాలి.
1: హీ షుడ్ రెస్పెక్ట్ ద
0: మాస్టర్. యజమానుని ప్రేమించాలి.
1: హీ షుడ్ హావ్ లవ్.
0: యజమానుని సంపూర్ణంగా విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
0: అప్పుడే యజమానుని యొక్క దగ్గర ఈ యొక్క డ్రైవరు సక్రమమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు.
1: దెన్ ఓన్లీ ఎట్ ది ప్లేస్ ఆఫ్ దిస్ మాస్టర్ హీ విల్ బి ఏబుల్ టు లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
0: కాబట్టి రథమునకు ఎవరు డ్రైవర్?
1: సో ఫర్ దిస్ చారియట్ హూ ఇస్ ద డ్రైవర్?
0: భగవంతుడు అన్ని విధములుగా పరీక్షించి బుద్ధి అనేటువంటి యొక్క గుణవంతుణ్ణి డ్రైవర్ గా పెట్టుకున్నాడు.
1: గాడ్ హాజ్ అపాయింటెడ్ testing him in several ways and appointed intellect as the driver.
0: ఆ డ్రైవర్ ఎలాంటి వాడు?
1: What sort of a driver is he?
0: బ్రేకులు సరిగా ఉన్నదా లేదా? స్టీరింగ్ సరిగా ఉన్నదా లేదా? దాని యొక్క అంగములంతా సరైన రీతిగా పరీక్షించుకుంటూ నిత్యము వాటర్ ఉందా లేదా, పెట్రోల్ ఉందా లేదా, ఆయిల్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తూ ఉంటుంటాడు.
1: The driver will take care whether the brake is in proper position, the steering, water and petrol.
0: ఈనాడు సామాన్యమైనటువంటి కార్లకు నీరుంటే పెట్రోల్ వేయరు, పెట్రోల్ చూస్తుంటే ఆయిల్ వేయరు, ఆయిల్ చేసుకుంటే గాలి కొట్టరు. ఇవన్నీ లేకపోవటం వల్లే మధ్యలో నిలిచిపోతున్నాడు, అనేక కష్టాలకు గురి అవుతున్నాడు.
1: బట్ టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ దేర్ ఇస్ వాటర్ ఇన్ ద కార్ దేర్ బి నో పెట్రోల్, వెన్ దీస్ టు ఆర్ దేర్ ఇస్ నో ఆయిల్, దేర్ఫోర్ ద కార్స్ కమ్ టు స్టాండ్ స్టిల్ నౌ.
0: బుద్ధి అనేటువంటి డ్రైవరు ఈ మనస్సు అనేటువంటి పగ్గములు భద్రంగా ఉన్నావా లేవా అని నిత్యము పరీక్షిస్తుంటాడు.
1: దేర్ఫోర్ ద డ్రైవర్ చారిటీ ఇంటెలెక్ట్ will think whether he is holding the rein.
0: పరిసరు ప్రసగంధాదులు ఇవి సక్రమమైన మార్గంలో నడుస్తుందాయా లేదా అని దానిని పరీక్షిస్తుంటాడు.
1: He will also be watchful of the movement of the five senses.
0: ఇంతే కాదు,
1: not only this,
0: ధర్మార్థ కామమోక్షం అనేటువంటి చతుర్విధ పురుషాత్ముల యొక్క టైర్ల యొక్క బలమును కూడా చూసుకుంటుంటాడు.
1: He will also take into consideration the four objectives of human life. The air is inside the tire.
0: దైవ చింతన అనేటువంటి యొక్క పెట్రోల్ కూడా ట్యాంక్ ఫుల్ గా ఉందా లేదా చూసుకుంటుంటాడు.
1: Whether the divine thought petrol is in full or not is taken note of.
0: కనుకనే బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం ఉన్నాడు, అనగా భగవంతునికి అతి సన్నిహితుడు బుద్ధి.
1: Therefore, the closest one to God is intellect.
0: Inta sannihitudainatundi buddhiga undatam chetane atanni driver ga ennukunnadu.
1: As intellect is nearest, he is selected as the driver.
0: Kanuka aa yokka buddhi sakramaina margamlo undinappude mana jeevitham kodanu sukhanga ee vidhamaina pramadam lekunda gamyanni cheragalugutam.
1: Therefore, when intellect in the proper position, our journey will be happy without any danger and lead to destination.
0: Anukunna reetiga talanchina reetiga prarthinchina reetiga tapinchina reetiga manam aa gamyanni cheralanukunte buddhini sariyaina sthitilo unchukovali.
1: Therefore, in order to reach the destination, what you thought of, what you decided, what you have planned for, what you have planned for,
0: kunti oka sadgunamulu undinatundi vaade బుద్ధిమంతుడు అంటారు.
1: ద వన్ విత్ గుడ్ క్వాలిటీస్ కాల్డ్
0: బుద్ధిమంతుడు.
1: ద వన్ విత్ గుడ్ బుద్ధి, గుడ్ ఇంటెలెక్ట్.
0: ఈ బుద్ధిమంతుడైనటువంటి వాడి యొక్క తత్వమే మానవుని యొక్క జీవితమునకు సుక్రమైనటువంటి, సక్రమమైనటువంటి, సునాయాసమైనటువంటి యొక్క రీతిగా ప్రయాణము సరిపించి గమ్యాన్ని చేర్చగలుగుతాడు.
1: దేర్ఫోర్ ద వన్ విత్ గుడ్ ఇంటెలెక్ట్ విల్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్, ఎన్ ఈజీ లైఫ్ ఇన్ దిస్ లైఫ్ సోజర్న్.
0: కనుక బుద్ధిని సారథిగా ఉంచుకున్నాడు భగవంతుడు.
1: దేర్ఫోర్ గాడ్ కెప్ట్ ఇంటెలెక్ట్ యాస్ ది చారిటర్.
0: ఈనాడు మనకు కావలసినది ఏమిటి?
1: వాట్ డు యు నీడ్ టుడే?
0: మనసు కంట్రోల్ చేయండి.
1: హ్యావ్ ది కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: ఇంద్రియాలను నిగ్రహించండి.
1: కంట్రోల్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియాలను నిగ్రహించేది ఎవరు?
1: హూ ఇస్ వన్ కంట్రోలింగ్ ద సెన్సెస్?
0: మనసును కంట్రోల్ చేసేది ఎవరు?
1: హూ ఇస్ వన్ హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్?
0: తమంతకు తామే కంట్రోల్ అవుతాయా?
1: ఆర్ దే కంట్రోల్ దెమ్సెల్వ్స్?
0: కాదు కాదు.
1: నో,
0: దీనికి బుద్ధే దీనికి యజమాని.
1: Intellect is the owner of these things.
0: కనుక మనసును కంట్రోల్ చేయటం ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ టు కంట్రోల్ ద మైండ్.
0: ఇంద్రియాలను నిగ్రహించడం అంతకంటే వీలు కాదు.
1: వెల్ మచ్ మోర్ దెన్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంట్రోల్ ద సెన్సెస్.
0: బుద్ధిని స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు అవి తమంతకు తామే స్వయం అయిపోతాయి.
1: వెన్ వీ హ్యావ్ దిస్ ఇంటెలెక్ట్ ఆన్ హోల్డ్, ఆల్ థింగ్స్ సరెండర్.
0: కనుకనే మనం ఈనాడు సరిచేసుకోవలసినటువంటిది, సరైన మార్గంలో ఉంచుకోదగినటువంటిది బుద్ధి.
1: దేర్ఫోర్ వాట్ వి హావ్ టు రెక్టిఫై, వాట్ వి హావ్ టు మెయింటైన్ ప్రాపర్లీ ఇస్ ఇంటెలెక్ట్.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంటాయి.
1: దిస్ ఇంటెలెక్ట్ ఈస్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ఆత్మ.
0: కనుకనే ఆత్మ యొక్క అనుగ్రహము బుద్ధి పైన సూటిగా పడుతుంటాయి.
1: దేర్ఫోర్ ద గ్రేస్ ఆఫ్ ఆత్మ విల్ బి డైరెక్ట్లీ విల్ బి దేర్ ఆన్ ఇంటెలెక్ట్.
0: కనుక మొట్టమొదట బుద్ధిని మనము సరైన రీతిలో పెట్టుకున్నప్పుడు ఆ బుద్ధియే ఈ మనస్సు, ఇంద్రియమును, ఈ యొక్క దేహాన్ని అన్ని విధాలా సక్రమంగా చూసుకుంటుంది.
1: దేర్ఫోర్ వెన్ వి కీప్ దిస్ ఇంటెలెక్ట్ ఇన్ ఎ ప్రాపర్ పొజిషన్, ఇట్ విల్ హావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద మైండ్, ద సెన్సెస్, ద బాడీ.
0: కొంతకాలమునికిది కొన్ని విధాల అంగములు చెడిపోతుంటాయి.
1: దిస్ చారియట్ విల్ సడన్లీ హావ్ సర్టెన్ పార్ట్స్ దట్ గెట్ స్పాయిల్డ్.
0: కానీ దేహము ప్రధానం కాదు.
1: బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: దేహము పోయినా ఇంద్రియములు ఉంటున్నాయి.
1: The body may not be there, but the senses.
0: ఇంద్రియము అనగా చెవులు, ముక్కు, కనులు అని కాదు, దీంట్లో జ్ఞానేంద్రియములు కూడా ఉంటున్నాయి.
1: They are not merely cognitive senses, they are cognitive senses.
0: కనుకనే ఆత్మ బుద్ధిని అంతఃకరణ అని పిలిచింది.
1: Therefore, Atma designated intellect as Antakarana in a sense.
0: ఇష్టముతో ఆ డ్రైవర్ కు ఆ పేరు పెట్టుకుంది.
1: Out of intense love, it gave that name.
0: అంతఃకరణ రా అంటున్నాడు.
1: It will call him inner sense, come on.
0: అంతఃకరణ అనగా ఏమిటి? ఇన్నర్ సెన్స్ ను తాను స్వాధీనంలో ఉంచుకున్నవాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్ ఇన్నర్ సెన్స్.
0: చూచేది కన్నులు కాదు, వినేది చెవులు కాదు, మాట్లాడేది నోరు కాదు, వాసన చూచేది ముక్కు కాదు, చేసేది చెయ్యి కాదు.
1: సో ఇట్స్ నాట్ ది ఐ దట్ సీస్, ఇట్స్ నాట్ ది ఇయర్ దట్ లిసన్స్ టు, ఇట్స్ నాట్ ద టంగ్ దట్ స్పీక్స్, అండ్ ఇట్స్ నాట్ ద నోస్ దట్ స్మెల్స్. అన్నింటిని
0: కూడాను అదుపులో ఉంచుకున్నటువంటి ఈ బుద్ధి ఈ పనులన్నీ చేస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇంటెలెక్ట్ దట్ డిశ్చార్జింగ్ ఆల్ దీస్ జాబ్స్ హావింగ్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్.
0: అయితే ఈ బుద్ధికి శక్తిని ఇచ్చేటువంటిది ఆత్మనే.
1: బట్ ఇట్స్ ఆత్మ దట్ కన్ఫర్స్ ఇట్ పవర్ టు ది ఇంటెలెక్ట్.
0: సూర్యుడు కూడాను స్వప్రకాశకుడు కాదు.
1: ఈవెన్ సన్ డజంట్ షైన్.
0: చంద్రుడు కూడాను స్వప్రకాశకుడు కాదు.
1: మూన్ డజంట్ షైన్ ఆన్ హిస్ ఓన్.
0: నక్షత్రములు స్వప్రకాశకం కాదు.
1: నక్షత్ర స్టార్స్ ఆర్ నాట్ సెల్ఫ్ రిఫల్జెంట్.
0: ఒక ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ హాల్ లో ఇన్ని లైట్లు వేశారు, ఇంత వెలుగు ఉంటుండాలి.
1: హియర్ ఇన్ దిస్ హాల్ సో మెనీ లైట్స్, హియర్ విత్ లైట్స్.
0: కానీ ఎన్ని ఉండినప్పటికీ కన్నులు మూసుకో, చీకటే.
1: హవెవర్ యు క్లోజ్ యువర్ ఐస్, ఇట్స్ జస్ట్ డార్క్నెస్.
0: ఈ లైట్ అంతా కూడా నీకు వస్తువులు చూపిస్తుండదా?
1: డు యూ థింక్ దట్ యు విల్ బి ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్?
0: ఎప్పుడు చూపిస్తుంది ఇది?
1: When do you see the object?
0: కన్నులు తెరిచినప్పుడే చూపిస్తుంది.
1: When you open the eyes, you will be able to see the object.
0: కన్నులు మూస్తే ఏమి కనిపించదు.
1: When you close down your eyes, you don't see anything.
0: పోని నీవు చీకటింటిలో పోయి లైట్ లేని దగ్గర నీవు కన్నులు తెరిచి చూడు, ఏ వస్తువైనా కనిపిస్తుందా?
1: If you enter into pitch dark room without putting on the light, do you see anything there?
0: ఏ వస్తువు కనిపించదు.
1: You don't see anything there.
0: చీకటింటిలో కన్నులు తెరిచినా వస్తువు కనిపించదు.
1: In a pitch dark room, even if you open your eyes, you don't see.
0: కన్నులు మూసుకుంటే కూడా వస్తువు కనిపించదు.
1: In a broad daylight, even if you close your eyes, you don't see.
0: వస్తువును చూడాలంటే ఏమి చేయాలి?
1: What should you do to see?
0: కన్నులు తెరవాలి, లైట్ ఉండాలి, రెండు కావాలి.
1: You should open your eyes, there should be light there.
0: అదే విధంగా రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఈ ప్రకాశము మనకు ప్రాప్తిస్తుంటాది.
1: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ యూ విల్ హ్యావ్ విజన్.
0: బుద్ధి యొక్క నిర్మలత్వము,
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్,
0: ఆత్మ యొక్క అనుగ్రహము,
1: ద గ్రేస్ ఆఫ్ ఆత్మ,
0: రెండింటి యొక్క ఏకత్వం చేతనే
1: ద కాంబినేషన్ ఆఫ్ ది టూ,
0: పరతత్వము అనేటువంటి పదార్థం మనకు గోచరిస్తుండాలి.
1: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు యోచన చేసుకోవాలి.
1: హియర్ యూ షుడ్ థింక్ ఆఫ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బాహ్య ప్రపంచములకు అంతర్ ప్రపంచములకు ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మీరు గుర్తించాలి.
1: యూ హావ్ టు రికగ్నైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఔటర్ వరల్డ్ అండ్ ఇన్నర్ వరల్డ్.
0: బాహ్య జగత్తుకు మూలము, అంతర్ జగత్తుకి ఆది ఆత్మ ఒక్కటే.
1: ద బేసిస్ ఫర్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద బిగినింగ్ ఫర్ ది ఇన్నర్ వరల్డ్.
0: ఈ మూలము ఆది రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఈ లైస్ అరౌండ్ ఆత్మ ఓన్లీ.
0: అందాన్ని చూచి ఆనందిస్తున్నావు.
1: You are carried away by the beauty.
0: ఆహారాన్ని చూచి ఆస్వాదిస్తున్నావు.
1: You enjoy the taste of food.
0: పరిమళాన్ని చూచి కొంతవరకు ఆనందిస్తున్నావు.
1: You enjoy the fragrance.
0: సంయోగాన్ని చూచి సంతోషిస్తున్నావు.
1: You are happy with the association.
0: వియోగాన్ని చూచి విచారిస్తున్నావు.
1: You grieve because of separation.
0: పరిమళంతో పరితపిస్తున్నావు.
1: You also repent in different ways.
0: ఇవన్నీ చేసేది దేహమా లేక ఆత్మనా?
1: Is it the mind that does these things or Atma?
0: Andani chuchi aanandinchetvanti kevalam kannula.
1: That which delights by the beauty, is it
0: the dehama
1: or the body?
0: Kaadu kaadu.
1: No.
0: Atmane.
1: It's only Atma.
0: Parimalani chuchi paravasinchetvanti kevalam manasa leka Atmana.
1: What, the smelling this fragrance, is it the Atma that delights?
0: There also Atma only.
1: There also Atma only.
0: Vyakti vishayamunandu kudanu Atma anetuvanti dani yokka aavesham leka aadharam leka ee satyanni kuda manam gurtinchalemu.
1: Without this Atma or the self as the basis, you cannot recognize anything.
0: Kanukane vedamunandu.
1: So in Veda,
0: chandrama manaso jataha chacho suryo jayata.
1: Mind is the presiding deity of the mind.
0: Chandrama manaso jata.
1: Moon is the presiding deity of the mind.
0: Chacho suryo ajayata.
1: Sun is the presiding deity of the eye.
0: Ee sarva koti suryula kaantito prakashincheetundi ee suryuni yokka amshamu kannulalo undi.
1: Sun who shines brilliantly,
0: అందువల్లనే కన్ను సర్వము చూడగలుగుతుంది.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ది ఐ ఇస్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్.
0: 10 మైళ్ళ దూరంలో ఉండినటువంటి సూర్యుని కూడా చూడగలుగుతుంది. హాఫ్ ఇంచ్ ఐ,
1: హాఫ్ ఇంచ్ ఐ ఇస్ ఏబుల్ టు సీ ద సన్ హూ ఇస్ ప్రెసెంట్ ఫార్ అవే 10 crores of miles అవే.
0: ఈ శక్తి ఈ కంటికి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డస్ ఇట్ అక్వైర్ దిస్ ఫ్యాకల్టీ?
0: చూసారా, ఈ విధంగా విచారణ చేస్తే ఒక చిన్న ఉదాహరణ మరొకటి. ఇక్కడ రెండు కూడా ఏకం కావాలి.
1: When we inquire, investigate that way, we will understand it should unify.
0: చీకటింటిలో పోయి నీవు కన్నులు తెరుచుకుంటే ఏమాత్రము పదార్థం కనిపించదు.
1: స్వామి సెడ్, వెన్ యూ ఎంటర్ ఇన్ డార్క్ రూమ్, ఈవెన్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ ఐస్, యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
0: వెలుగు ప్రదేశంలో కన్నులు మూసుకుంటే పదార్థం కనిపించదు అని చెప్పి,
1: ఇన్ ద బ్రాడ్ డే లైట్ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ డోంట్ సీ ఎనీథింగ్.
0: అనగా బహిర్వెలుగు అంతర్ వెలుగు రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఈ ప్రకృతి అనేటువంటి యొక్క వటవృక్షం మనకు గోచరం అవుతుంది.
1: దేర్ఫోర్ ద కాంబినేషన్ ఔటర్ లైట్ అండ్ ఇన్నర్ లైట్ విల్ ఎనేబుల్ యూ టు సీ ద లైఫ్ ది వటవృక్ష
0: వృక్షము. అనగా ఏమి? మూలాధారమును చూసేటువంటి యొక్క జగత్తును కూడా మనం చూడగలుగుతున్నాం.
1: యూ విల్ బి ఏబుల్ టు సీ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ ది ప్రైమల్ బేసిస్.
0: ప్రపంచంలో ఈ కన్నులు తెరచాలి.
1: In this world, we should open our eyes.
0: బయట వెలుగు ఉండాలి.
1: There should be light exterior.
0: రెండు వెలుగుల యొక్క ఏకత్వమే,
1: the unity of the lights both,
0: నిజమే జీవతత్వము.
1: That is the true nature of the self.
0: ఈ జీవతత్వము దైవత్వం పైన ఆధారపడి ఉంటుంది.
1: The nature of the individual relies on the divinity.
0: ఈ దేహము శాశ్వతము కాదు.
1: The body is not permanent.
0: దేహము పాంచభౌతికము.
1: The body has got the 5 senses.
0: దేహము కూడక తప్పది ఎప్పుడు.
1: బాడీ ఇస్ బౌండ్ టు డై సమ్ డే ఆర్ అదర్.
0: దేహి నిరామయుండు.
1: ఇన్ డ్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: గడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: ఆన్ ఎంక్వైరీ యుల్ అండర్స్టాండ్ ద ఇన్ డ్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్ నార్ బాండేజ్ నార్ లిబరేషన్.
0: నిజంబు చూడా,
1: ట్రూలీ స్పీకింగ్,
0: ఆ దేవియే దేవదేవుడు.
1: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ ఆఫ్ గాడ్.
0: అది అందరి ఎందు కూడాను కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది.
1: దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ విత్ ద ఫౌజన్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ థౌజండ్ సన్స్.
0: నచికేత, ఈ పరతత్వము నువ్వు వినడానికి ఇంత దూరం ప్రయాణమై ఎందుకు వచ్చావు?
1: దెన్ హి సెడ్ నచికేత, టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ వై హావ్ యు కమ్ సో లాంగ్.
0: నచికేతుడు సామాన్యుడు కాదు.
1: నచికేత ఇస్ నో నాట్ ఎ నార్మల్
0: రాజా. నేను ఇంత దూరం ప్రయాణమై రాకుండా ఉండుంటే ఈ విషయం నాకు చెప్పేవారు ఎవరున్నారు?
1: Nachiketa is intelligent one. He said, Dharmaraja, if I have not traveled that long, who is there to tell you all this?
0: మీరు చెప్పటం జరిగింది. మీరు చెప్పటం చేతనే నేను వినగలిగినాను. వినగలిగినటువంటి దాన్ని నేను చూడగలుగుతున్నాను.
1: Because I traveled this long distance, it gave you opportunity to tell. I could listen to you and then share and experience.
0: కనుకనే ఈ మూడింటి మార్గమును అనుసరించే వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ అన్నారు. అనగా కర్మ, ఉపాసన, జ్ఞానము, ఈ మూడింటి సాధనను స్వల్పమన్నారు.
1: Therefore it is said you should enter into threefold activity, karma, upasana, jnana.
0: Karma anaga taanu uddharukudainatundi tana tandrini badale petti yamadharma raju gariki anaga dharmamunu telusukune nimittamai prayanam cheyatame karma margamu.
1: This path of action or karma is to leave the father there in search of dharma or righteousness.
0: Teliyani vishayanni prashninchi sariyainatundi jababunu teesukoni ఆనందించటమే భక్తి మార్గము.
1: ద పాత్ ఆఫ్ డివోషన్ ఈస్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ టు నో ది ఆన్సర్స్ ఫర్ అన్నోన్ థింగ్.
0: తిరిగి తెలుసుకున్నటువంటి దానిని ఆచరణలో పెట్టి అనుభూతికి తెచ్చుకోవటమే జ్ఞాన మార్గం.
1: ద పాత్ ఆఫ్ విజ్డమ్ ఈస్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ విచ్ ఇస్ నోన్ అండ్ ఎక్స్పీరియన్స్ దేర్ ఆఫ్టర్.
0: కేవలం వచ్చినంత మాత్రంలో చాలదు. కర్మ ఆచరించినంత మాత్రంలో చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ టు రీచ్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్.
0: తెలుసుకున్నంత మాత్రంలో చాలదు. భక్తి ఉండినంత మాత్రంలో చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ నాలెడ్జ్ అండ్ డివోషన్.
0: దానిని ఆచరణలో పెట్టేటువంటి జ్ఞానం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్ టు ప్రాక్టీస్ ఇట్.
0: దీనిని
1: దిస్
0: భక్తి బోధ లోపల
1: ఇన్ ది టీచింగ్ ఆఫ్ డివోషన్
0: కొన్ని విధమైనటువంటి కొత్త పలుకులు దాంట్లో పలుకుతూ వచ్చారు.
1: న్యూ నామెన్క్లేచర్ వొకాబులరీ ఈజ్ యూజ్డ్ దేర్.
0: ఇది మననము చెయ్యాలి, చింతన చెయ్యాలి, ఆచరణలో ఉంచాలి.
1: ఇట్ హ్యాస్ టు బి థాట్ ఆఫ్, ఇట్ హ్యాస్ టు బి రీక్యాపిచులేటెడ్.
0: మనన నితిధ్యాసలోని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లిసనింగ్, రికాపిచులేషన్ అండ్ ప్రాక్టీస్.
0: శ్రవణం చేయక మననము చేయలేము.
1: వితౌట్ లిసనింగ్ యూ కెన్ నెవర్ రికాపిచులేట్.
0: మననము చేయక ప్రాక్టికల్ లో మనము ఆచరణలో పెట్టలేము.
1: వితౌట్ రికాపిచులేటింగ్ యూ కెన్ నెవర్ ప్రాక్టీస్.
0: వంట చేయక మనం భుజించలేము.
1: వితౌట్ కుకింగ్ యూ కెనాట్ ఈట్.
0: భుజించక జీర్ణము చేసుకోలేము.
1: విదౌట్ ఈటింగ్ యూ కెనాట్ డైజెస్ట్.
0: జీర్ణము కాకుండా ఒంటికి బలము రాదు.
1: వెన్ దేర్ ఇస్ నో డైజెషన్ దేర్ విల్ బి నో స్ట్రెంగ్త్.
0: శ్రవణమే వంట చేయటము,
1: లిసనింగ్ ఇస్ కుకింగ్,
0: మననమే భుజించటము,
1: రికాపిచులేషన్ ఇస్ డైనింగ్,
0: ప్రతిజ్ఞాసనే జీర్ణం చేసుకోవటము,
1: ప్రాక్టీస్ ఇస్ డైజెషన్,
0: ఆనందమే దీని యొక్క శక్తిని మనం ఉపయోగించుకోవడం.
1: దిస్ బ్లిస్ ఇస్ ద స్ట్రెంగ్త్ విచ్ యూ మేక్ యూజ్ ఆఫ్.
0: కనుక శ్రవణ మనన నితిధ్యాసనటువంటి మూడింటి ద్వారా మన జీవితమును పరతత్వంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore we should step into the field of divinity through these three, the listening, recapitulation, practice.
0: ఎన్నో వింటున్నాము.
1: We listen to many of things.
0: మంచి వింటున్నాము, చెడ్డ వింటున్నాము.
1: We listen to good and bad as well.
0: చెడ్డ నాకు వద్దు అని చెవు చెప్పటం లేదు.
1: The ear doesn't tell you.
0: మంచి నాకు కావాలని చెవు చెప్పటం లేదు.
1: The ear will not tell you to receive good.
0: తన పని ఏదో తాను చేస్తూ ఉంటుండాలి.
1: It discharges its duty.
0: కానీ
1: but
0: విచారించవలసింది బుద్ధి.
1: It is intellect who should discriminate.
0: ఈ బుద్ధికి ఈ కఠోపనిషత్తు లోపల అత్యంత బలమును ఒక విధ ప్రధానతను అందించారు.
1: ఇన్ దిస్ కఠోపనిషత్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఈస్ అటాచ్డ్ టు ఇంటెలెక్ట్.
0: ఏ ఒక్కటి కూడాను దేహంలో ఉండేటువంటి ఇంద్రియములు కావాలి వద్దు అని రెండు చెప్పవు.
1: నో అదర్ సెన్స్ ఇన్ దిస్ బాడీ వుడ్ డిజైర్ నాట్ డినై.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: టీ అని మామిడి పండు తిన్నాము.
1: సపోజింగ్ యూ హావ్ ఈటెన్ స్వీట్ మ్యాంగో.
0: నాలుక రుచి చూచింది.
1: ద టంగ్ టేస్టెడ్.
0: చూచింది కానీ
1: ఇట్ టేస్టెడ్.
0: ఇది కావాలని కోరేది నాలుకనా?
1: ఈజ్ ఇట్ ద టంగ్ ద డిజైర్డ్ మ్యాంగో ఫ్రూట్?
0: కాదు కాదు.
1: నో.
0: ఈ మధురాన్ని ఆశించినటువంటి యొక్క ఆత్మతత్వమే కావాలంటుంది.
1: ఇట్ ఈస్ ది ఆత్మ దట్ డిజైర్ ద స్వీట్నెస్ ఆఫ్ మ్యాంగో ఫ్రూట్.
0: కనుక మనం అనుకుంటున్నాము తీపును చూచి నాలుక ఆశించింది అని.
1: బట్ వీ టేక్ ఇట్ దట్ ఇస్ ద టంగ్ దట్
0: వాంట్స్. ఆశించిన నాలుకైతే అనుభవిస్తుందా నాలుక లేదే?
1: If the tongue desired, is it experiencing the sweetness? No.
0: Even chustandi lopaliki bampta undi.
1: It tastes and sends in.
0: Ikkada inkoka chinna udaharanam pillalu chakka gurtinchali.
1: A small example, students should know clearly.
0: Oka cup lopala fruit juice posukunnam.
1: In a cup you have fruit juice.
0: Ee fruit juice cup ninduku untundadi.
1: The fruit juice is to the brim of the
0: kaani cup. Aa juice chaala madhuranga untundadi.
1: But the juice is very sweet.
0: Kaani aa madhurani aa cup emaina anubhavistundada?
1: Do you think that the cup will experience the sweetness of the juice?
0: Cup ku emi teliyadu pulla gunda tiya gunda e vidhanga undani kuda cup ku teliyadu.
1: Cup does not know whether it is sweet or bitter.
0: Tarvata dantlo oka straw veskunnavu.
1: Then you have put in there the straw.
0: Aa straw nunchi nu peelchukuntunnavu lopala.
1: And then you try to draw the juice out.
0: Kaani straw fulluga vellutundadi ee juice.
1: The juice is getting in full of this straw.
0: Kaani straw kemeena telustuntundada tee pa pulupani.
1: Does the straw know the sweetness or its bitterness?
0: Emi teliyatam ledu.
1: Nothing whatsoever.
0: Tangu daggariki poyyetappatiki
1: the moment it goes to the tongue
0: akkada maatramu idi pulupu teepu ani nirnayistundadi.
1: There only decides whether sweet or astringent.
0: Kaani akkada kuda taaneemani anubhavistundada anubhavinchatam ledu.
1: But does it experience? No.
0: టీ ఉంటే లోపల పంపుతుంది, పుల్ల ఉంటే బయట పారేస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ స్వీట్ ఇట్ విల్ రిసీవ్ ఇన్ సైడ్ ఆర్ ఎల్స్ వామిట్ అవుట్ సైడ్.
0: పోనీ కడుపుకు పంపించేసింది.
1: ఇట్ హస్ సెంట్ ఇన్ టు ద స్టమక్.
0: కడుపు మాత్రం పూర్తి అనుభవిస్తుండగా
1: ఇది స్టమక్ ఎక్స్పీరియన్సింగ్.
0: లేదు లేదు లేదు, దాన్ని చక్కగా జీర్ణం చేసి
1: ఇట్ డైజెస్ట్ ఇట్ వెల్.
0: అది ఒక విధమైనటువంటి రస సంబరంగా దాన్ని తీర్చిదిద్ది
1: ఇట్ విల్ షేప్ ఇన్ ఏ ఫ్లూయిడ్.
0: లంగ్ కు దగ్గర చేర్చి
1: ఇట్ విల్ టేక్ ఇట్ టు లంగ్.
0: దాన్ని పరిశుద్ధముగా పరిశీలన చేసి
1: ఇట్ విల్ ప్యూరిఫై.
0: వడగట్టి
1: ఇట్ విల్ ఫిల్టర్ దేర్.
0: తర్వాత దానిని సర్వాంగములకు సప్లై చేస్తుంది.
1: లేటర్ ఇట్ విల్ బి సప్లై టు ఆల్ ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: కాబట్టి ఇది ఏది చేసినటువంటి పని గొప్ప పని.
1: సో వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ జాబ్ డన్?
0: కప్పు చేసిన పని
1: ఈస్ ద జాబ్ ఆఫ్
0: స్ట్రా చేసిన పని,
1: ఆర్ ద స్ట్రా
0: నాలుగు చేసిన పని,
1: ఆర్ ద టంగ్
0: టేబుల్ జటరాగ్ని చేసిన పని,
1: ఆర్ ద ఫైర్ ఇన్ స్టమక్
0: అని చక్కగా మనం విచారణ చేస్తే
1: వెన్ వి ఎంక్వైర్ క్లియర్లీ
0: మన దేహము ఒక కప్పు వంటిది.
1: విల్ అండర్స్టాండ్ బాడీ ఈజ్ ఎ కప్.
0: దీంట్లో దివ్యమైన భవ్యమైన భగవత్ యొక్క అనుగ్రహము ఆనందము అనేటువంటి పరతత్వం అనేటువంటి తీయని రసం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద డివైన్ ద స్వీట్ గ్రేస్ డివినిటీ ఇస్ దేర్.
0: కానీ అది అనుభవించటం లేదు పాపం.
1: బట్ అన్ఫార్చునేట్లీ
0: ఆ దేహం అనే కప్పుకు ఏమీ దీని రుచి తెలియటం లేదు.
1: ద బాడీ ఇస్ ఎ కప్ డస్ నో ద టేస్ట్ వాట్స్ ఆర్.
0: ఇంకా దాన్ని సెన్సెస్ అనేటువంటి ఈ స్ట్రాల ద్వారా మనం తీసుకుంటుండాలి.
1: దెన్ వి ట్రై టు డ్రా అవుట్ ఆఫ్ ద సెన్సెస్ దట్
0: కన్నుతో కొన్ని దృశ్యాలు చూస్తుండాలి, చెవులతో కొన్ని విషయాలు వింటుండాలి, ముక్కుతో కొన్ని సుగంధాలు తీసుకుంటుండాలి, ఇది మసాలా దోశ, ఇది మసాలా వడ, బాగా వాసన వస్తుంది, ఇవన్నీ అనుభవిస్తుంటాయి ఇంద్రియాలు, కానీ వాటి రుచి వాటికి కూడా తెలియటం లేదు.
1: ద ఐ సీస్, ద ఇయర్స్ లిసన్ టు, ద టంగ్ టేస్ట్, దట్ ఇస్ మసాలా దోశ, మసాలా వడ, బట్ దే డోంట్ ఎక్స్పీరియన్స్ వాట్స్ ఎవర్.
0: అవి కూడా అనుభవించటం లేదు.
1: దే టు డోంట్ ఎంజాయ్.
0: ఇంద్రియాలన్నీ కూడా కేవలం స్టార్స్.
1: ఆల్ ది సెన్సెస్ ఆర్ స్టార్స్.
0: Not cinema stars.
1: Not cinema stars anyway.
0: Indriyalu.
1: They are senses.
0: Ee indriyamulu anetuvanti okka yindi dwara danni teesukuntunnayi.
1: Through these senses they are drawn, accepted.
0: Kaani.
1: But.
0: Ivi kuda anubhavinchatam ledu.
1: They too don't retain.
0: Naluka.
1: Is the tongue.
0: Adhe buddhi.
1: That is the intellect.
0: Akkade discrimination chestundi buddhi.
1: There the intellect discriminates.
0: Is it right or wrong? Idi teepa, idi cheda, leka pulupa, idi nenu bhujinchavachuna bhujinchakoodada ani chakkaga aalochana chestundi.
1: There it discriminates to the right or wrong, whether it is sweet or bitter, whether it is eatable or not.
0: Edo kappuno icharu kada kallu musukoni taakkoodadu.
1: Because it is offered in a cup, you should not close your eyes and drink.
0: Enta goppa amrutamainappatikini.
1: It might be the amrita, the nectar.
0: Kani mottamata ruchi chudali.
1: First you must taste it.
0: Idi amrutam kada ani note lo poskunte manaku pranam istundi kani mukkulo poskunte pranam teestundi.
1: Though it is amrita, the divine nectar, you should swallow through the mouth but not through the nose.
0: Bhujinchavalsina darilo bhujinchavalsina margamlo bhujinchavalsinatvanti okka indriyamulatone idi bhujinchali.
1: Therefore the eating and the eating process must be done through the appropriate sense.
0: కనుక నాలుక బుద్ధి.
1: సో ద టంగ్ ఇస్ ఇంటెలెక్ట్.
0: ఈ నాలుక అనేటువంటి బుద్ధి మనసుకు చెప్పుతుంది.
1: దిస్ టంగ్ విచ్ ఇస్ ఇంటెలెక్ట్ విల్ టీచ్ ద మైండ్.
0: మనస ఇది మధురంగానే ఉంటుండాలి.
1: ఓ మైండ్, ఇట్ ఇస్ క్వైట్ స్వీట్.
0: ఇంకా నీవు మింగేసే.
1: యూ కెన్ స్వాలో నౌ.
0: పూపలు పంపిస్తుంది.
1: సెండ్ ఇట్ ఇన్.
0: జఠరాగ్ని.
1: ద ఫైర్ ఇన్ ద స్టమక్.
0: ఈ బుద్ధి ఎవరు? సారథి.
1: This intellect is charity.
0: లోపల ప్రయాణం చేసేటువంటి నాయకుడు ఎవరు? యజమానుడు ఎవరు? ఆత్మ.
1: Who is the master of the traveling words? That is ఆత్మ.
0: అక్కడికి పంపిస్తుంది ఆత్మ. దీనన్నిటికీ నీవే కారణము, నీవే సర్వస్వము అని అక్కడికి అర్పితం చేస్తుంది.
1: There it sends, there it offers, there because ఆత్మ, you are the basis for everything.
0: నిత్యము పిల్లలు ప్రార్థన చేస్తుంటారు.
1: Boys offer prayer every day.
0: బ్రహ్మార్పణం బ్రహ్మహవి. ఇంకా పదంలో మాత్రం చెప్తుంటారు.
1: They repeat this mantra just by words.
0: దీనికి జవాబు ఏమని వస్తుంది అది లోపల నుంచి?
1: వాట్ ఇస్ ది ఆన్సర్ యూ గెట్ ఫ్రమ్ విదిన్?
0: అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. అయ్యా, నీ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానరుడిగా నీ జఠరాగ్నిలో ఉంటుండి నీ భుజించిన వాటినంతా జీర్ణింపజేస్తున్నానంట.
1: యు విల్ సే ఐ యామ్ హియర్ ఇన్ యువర్ బాడీ, ఐ డైజెస్ట్ ఆల్ ది ఫుడ్ దట్ యు టేక్.
0: రెండు చాలా మనకు చాలా ప్రధానమైనటువంటిది.
1: సో దీస్ టు ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఒకటి బుద్ధి, రెండవది ఆత్మ.
1: వన్ ఇస్ ఇంటెలెక్ట్, ద సెకండ్ వన్ ఇస్ ఆత్మ.
0: బుద్ధి ఏమైనా తన యొక్క ఇష్టానుసారంగా ప్రవర్తించిందంటే ఈ ఆత్మ అనేటువంటి యజమానుడు డిస్మిస్ చేస్తాడు వాడు.
1: ఇఫ్ ది ఇంటెలెక్ట్ యాక్ట్స్ యాజ్ పర్ ఇట్స్ వాగరీస్, ది ఆత్మ ఓనర్ విల్ డిస్మిస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక ఈ డ్రైవర్ ను మనం చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ డ్రైవర్
0: కేర్ఫుల్లీ. జీవితానికంతా కూడాను డ్రైవరు బుద్ధే.
1: ఫర్ దిస్ ఎంటైర్ లైఫ్ ద డ్రైవర్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: ఇది కఠోపనిషత్తులో ప్రధానమైనటువంటి సూత్రంగా తీసుకున్నాడు.
1: దిస్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ కఠోపనిషత్.
0: దీంట్లో కట్ట కడపడి మరొకటి ఉంటుండాలి.
1: అల్టిమేట్లీ దర్ ఇస్ అనదర్ పాయింట్.
0: మన దేహము నుంచి కూడాను 101 నరములంతా వెళుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ అ బాడీ 101 నర్వ్స్ కమ్.
0: ఒక్కటి మాత్రమే బ్రహ్మరంధ్రానికి చేరుతున్నది.
1: ఓన్లీ వన్ రీచెస్ ద టాప్, బ్రహ్మరంధ్ర.
0: ఆ బ్రహ్మరంధ్రమునకు చేరేటువంటి దానికి ఈ బుద్ధికి సన్నిహిత సంబంధం ఉంటుంది.
1: బిట్వీన్ ద నర్వ్ దట్ రీచెస్ టు ద టాప్ ఆఫ్ ద హెడ్ ఈజ్ ఇన్ లింక్డ్ విత్ ఇంటెలెక్ట్.
0: ఈ 101 అనేటువంటి యొక్క నరముల తత్వమునందు,
1: ఇన్ ద నేచర్ ఆఫ్ ది 101 నర్వ్స్,
0: అనగా దీన్ని సహస్రార పద్మము అని కూడా అన్నారు. 1000 దళములతో కూడి ఉంటుంటారు.
1: ఇట్ ఆల్సో సేడ్ ఇట్స్ ద లోటస్ ఫ్లవర్ విత్ 1000 పెటల్స్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఈ పండితులు యతిప్రాసల కుదిరే నిమిత్తము సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఆ సహస్రం అనేటువంటి దాన్ని ఎన్నుకున్నారు.
1: ద స్కాలర్స్ హావ్ చోజన్ దిస్ సహస్ర ద 1000 ఓన్లీ టు మెయింటైన్ ద మీటర్ అండ్ ద గ్రామ్ ఆఫ్ ద కంపోజిషన్.
0: ఇక్కడ 101 దళములంతా ఉంటున్నాయి.
1: హియర్ దర్ 101 పెటల్స్.
0: కోపం వచ్చినప్పుడు ఈ యొక్క ఒక దళము ఇంకొక దళమును టచ్ చేస్తుంది.
1: వెన్ యూఆర్ యాంగ్రీ వన్ పెటల్ విల్ టచ్ అనదర్ పెటల్.
0: ఆ దళమును టచ్ చేసినప్పుడు ఈ కోపం మరింత పెరిగిపోతుంది.
1: వెన్ వన్ పెటల్ టచ్ చేస్తే అదర్ హిల్ బి మచ్ మోర్ యాంగ్రీ.
0: అసూయ వచ్చినప్పుడు ఆ దళము మరొక దళాన్ని టచ్ చేస్తుంది.
1: అవుట్ ఆఫ్ జెలసీ వన్ పెటల్ విల్ టచ్ అనదర్.
0: అప్పుడు ఈ అసూయ మరింత పెరిగిపోతుంది.
1: జెలసీ విల్ బి
0: అనగా ఏమి, దేనికి అది సన్నిహిత సంబంధమై ఉంటున్నాయి,
1: మీనింగ్ దే ఆర్ ఇంటిమేట్లీ రిలేటెడ్.
0: ఏ దళమును కూడా నువ్వు టచ్ చేయనటువంటిదే పరతత్వం అనేటువంటి నాద బిందు, అదే ఒక్క దళం.
1: ఇట్ ఈస్ నాద బిందు డివినిటీ విచ్ డస్ నాట్ టచ్ ఎనీ ఆఫ్ దీస్ పెటల్స్.
0: అదే ఈ పంచ ప్రాణముల యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ధ్వని.
1: ఇట్ ఈస్ ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ద సాంగ్.
0: ఆ నాదమే ఈ బిందువుతో చేరి ఈ బిందువే కళగా మారిపోయి కళనే ఆత్మతత్వంగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ ద నాద విల్ మీట్ విల్ జాయిన్ దిస్ బిందు అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ.
0: అందువల్ల నీ నాదము కాదు నీవు.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ నాద.
0: వేదము కాదు నీవు.
1: యు ఆర్ నాట్ వేద.
0: నీవు కేవలము ఒక బిందువు కాదు.
1: యు ఆర్ నాట్ బిందు.
0: నీవు కళవు కాదు.
1: యు ఆర్ నాట్ కళ ఐదా.
0: నాద బిందు కళాతీతా నమో నమో అని.
1: యు ఆర్ బియాండ్ నాద బిందు కళ. ఐ ఆఫర్ మై ఓబేస్ ఆన్
0: నాదము దేహంతో కూడినటువంటిది.
1: ద సౌండ్ రిలేట్స్ టు ద బాడీ.
0: బిందు బుద్ధితో కూడినటువంటిది.
1: బిందు ఇస్ రిలేట్ టు ది ఇంటెలెక్ట్.
0: కళ మన యొక్క తెలివితేటలతో కూడినటువంటిది.
1: కళ రిలేట్స్ టు ది ఇంటెలెక్ట్.
0: ఈ మూడింటి యొక్క అతీతమైనటువంటి తత్వమే గుణాతీతము.
1: ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఈజ్ అట్రిబ్యూట్ లెస్ ఆస్పెక్ట్.
0: అదే నిత్యానందం పరమ సుఖదం అనేటువంటి దాంట్లో గుణాతీతం.
1: ఇట్ ఇస్ అట్రిబ్యూట్ లెస్ బియాండ్ అట్రిబ్యూట్.
0: గుణరహితుడైనటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ నో అట్రిబ్యూట్ ఫోర్స్ ఎవర్.
0: నిత్యం సత్యం విమలం అచలం నిర్గుణం అనగా గుణాతీతం అన్నాడు.
1: ఇట్ ఇస్ పర్మనెంట్. ఇట్ ఇస్ ట్రూత్. ఇట్ ఇస్ ప్యూర్.
0: సత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం.
1: ఇట్ ఈస్ ఎటర్నల్ విట్నెస్. ఇట్ ఇస్ బియాండ్ ఆల్ యువర్ కాంప్రిహెన్షన్. ఇట్ హెస్ నో త్రీ అట్రిబ్యూట్స్ వాట్స్ ఎవర్.
0: కనుకనే నచికేతుడు గుణాతీత తత్వానికి వచ్చాడు.
1: దేర్ఫోర్ నచికేత రీచ్ దిస్.
0: అదే మూడు దినములు కాచుకున్నటువంటి దానికి సరి అయినటువంటి అర్థం.
1: దట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఫర్ వెయిటింగ్ ఫర్ త్రీ డేస్.
0: ఏదో మనమంతా కూడా కఠోపనిషత్తులు చదువుకుంటూ యమధర్మరాజు ఎక్కడో క్యాంపుకు పోయినాడు, మూడు దినాలు రాలేకుండా ఉండినాడు, అతని కోసం మూడు దినాలను కాచుకోవటం వల్ల యమధర్మరాజు వచ్చి మూడు వరములు కోరమన్న ఏమిటి, ఈ క్యాంప్ ఏమిటి, ఇతని ఉద్యోగం ఏమిటి, ఇతని ఆఫీస్ ఏమిటి, ఇంత స్టాఫ్ ఏమిటి, ఇంతమంది ప్రాణాలు తీసుకుపోవడానికి ఇతని రోప్ ఫ్యాక్టరీ ఎక్కడుంది ఏమిటి, ఇవన్నీ చెప్పుకోవడానికి ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా అయిపోతుంటాయి.
1: What do we read the Kathopanishad and take it that Yamadharmaraja has got a camp office, he has got a job. Every story
0: oka vichitramainatvanti oka antaraattham untundadi,
1: has got a very peculiar inner significance.
0: మూడు రాత్రులు కాచుకున్నాడు.
1: యూ వెయిటెడ్ ఫర్ త్రీ నైట్.
0: రాత్రి అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై నైట్?
0: చీకటికే రాత్రి అని పేరు.
1: ద డార్క్నెస్ ఈజ్ నైట్.
0: అదే మొట్టమొదటి తమో గుణము.
1: దట్ ఇస్ ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ డల్నెస్.
0: ఈ తమో గుణం అనేటువంటి దాన్ని దాటినాడు ఒక దినము.
1: హి క్రాస్ దిస్ తమో గుణ వన్ డే.
0: రెండవ దినము రజో గుణమును దాటినాడు.
1: సెకండ్ డే హి క్రాస్ ద రజో గుణ.
0: మూడవ దినము సాత్వికాన్ని కూడా దాటాడు.
1: థర్డ్ డే హీ క్రాస్ సాత్విక్ క్వాలిటీ.
0: అప్పుడే ధర్మజుడు ప్రత్యక్షమయ్యాడు.
1: దెన్ ఓన్లీ ధర్మరాజ అపియర్డ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: యమధర్మరాజు అని అనకూడదు.
1: డోంట్ కాల్ హిమ్ యమధర్మరాజు.
0: ధర్మరాజే.
1: హీ ధర్మరాజ కింగ్ ఆఫ్ రైట్.
0: ఏ హైకోర్టు జడ్జి అయినా కానీ, ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా కానీ, ఇంకే జడ్జి అయినా కూడా అటో ఇటో తప్పప్పులు చేసేసి కొన్ని తప్పు సాక్ష్యంలో ఇంకా కొన్ని విధమైనటువంటి ఏదైనా కొన్ని నిర్ణయాలు సరిగా చేయకుండా ఉండొచ్చు కానీ యమధర్మరాజు మాత్రము ధర్మానికి విరుద్ధంగా పోయేవాడు.
1: ఏదర్ హైకోర్టు జడ్జ్ ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ బేసింగ్ ఆన్ ద ఫాల్స్ విట్నెసెస్ మే ప్రొనౌన్స్ ఎ రాంగ్ జడ్జ్మెంట్ బట్ నాట్ యమధర్మరాజు.
0: ధర్మాన్ని పాటిస్తున్నాడు.
1: వై ఇస్ హి అబ్జర్వింగ్ రైచస్ కాండక్ట్.
0: యమ ధర్మరాజు యమా. యమ అనగా అంతర్ఇంద్రియములు అరికట్టినటువంటి వాడు.
1: యమ మీన్స్ ద వన్ హూ హెస్ గాట్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్.
0: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి. ఈ అష్టాంగ యోగంలో మొట్టమొదటిది యమ.
1: ఆఫ్ ఆల్ దీస్ ఎయిట్ పాత్స్ యమ ఇస్ ద ఫస్ట్ వన్.
0: యమ అనగా ఇంద్రియాన్ని అరికట్టినటువంటి ధర్మజుడు కనుకనే అతనికి యమధర్మరాజు అని పేరు.
1: యమ మీనింగ్ హెస్ గాట్ ద సెన్స్ కంట్రోల్. హీస్ కాల్డ్ యమధర్మరాజ.
0: ఈ మూడు గుణములు దాటిన తరువాత కూడాను
1: ఆఫ్టర్ క్రాసింగ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్
0: నాలుగవ గుణములో గుణాతీతమైనప్పుడే బోధ ప్రారంభమైంది.
1: ద ఫోర్త్ వన్ విత్ దిస్ అట్రిబ్యూట్ లెస్ దెన్ యూ విల్ హావ్ ఆల్ ది టీచింగ్.
0: ఈ మూడు గుణములు కూడాను బంధనే.
1: ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్
0: గుణము బంధనే.
1: ద పైయస్నెస్ సాత్విక్ ఇస్ బాండేజ్.
0: రాజసికమైనటువంటిది తామసికము బంధనే.
1: ద తామసిక డల్నెస్ ఇస్ బాండేజ్.
0: తామసికమైనటువంటి ఇనప సంకెళ్ళు.
1: ద తామసిక డల్నెస్ ఇస్ ఐరన్ చైన్.
0: రాజసికమైనటువంటి కాపర్ సంకెళ్ళు.
2: రాజసిక్ ఎమోషనల్ ఇస్ కాపర్ చైన్.
0: సాత్వికమైనది బంగారు సంకెళ్ళు.
2: సాత్విక్ క్వాలిటీ పాయస్నెస్ ఇస్ గోల్డెన్ చైన్.
0: బంధన బంధనే.
2: ఆల్ ది త్రీ ఆర్ బాండేజ్ ఓన్లీ.
0: అయితే ఒక బంధం నుంచి ఇంకొక బంధం తీసి రెండు బంధంలో పారివేయాలి.
2: దేర్ఫోర్ వి హావ్ టు రిమూవ్ వన్ బాండేజ్ అండ్ త్రో బోత్ ఆఫ్ దెమ్.
0: మన కాలిలో ఒక ముళ్ళు కుచ్చుకుంది.
2: సపోజింగ్ యూ హావ్ గాట్ ఎ థార్న్ ఇన్ యువర్
0: ఆ కాలిలో కుచ్చుకున్నటువంటి ముళ్ళును గొడ్డలతోనో కొడవలతోనో తెచ్చి మనం తీస్తామా?
2: You don't bring an axe to remove the thorn out of your leg.
0: కాదు కాదు తిరిగి ఒక తారం తెచ్చే తీస్తాం మనం.
2: You should bring another thorn to pluck out the thorn in your leg.
0: తీయాలంటే ముళ్ళే కావాలి.
2: Take out the thorn, a thorn is needed.
0: వజ్రాన్ని కొయ్యాలంటే వజ్రమే కావాలి.
2: Is the diamond that cuts a diamond.
0: కర్మ నిర్మూలనం చేయాలంటే కర్మనే కావాలి.
2: To have that inaction,
0: బ్రహ్మతత్వం తెలుసుకోవాలంటే బ్రహ్మనే ఆశ్రయించాలి.
2: To know Brahman, you should offer yourself to Brahma.
0: ఇంకొకరిని ఆశ్రయించి ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్. కనుక
0: విరిగిన ముళ్ళును,
2: సో దట్ థార్న్ విచ్ ఇస్ బ్రోకెన్,
0: తెచ్చిన ముళ్ళు తీసివేసింది.
2: దన్నదం థార్న్ దట్ యు బ్రాట్
0: విరిగినను బాధ పెట్టిన ముళ్ళు అని దాన్ని పారవేసి దీనిని తీసిన ముళ్ళు అని జోబిలో పెట్టుకుంటావా? లేదు, రెండింటినీ తీసి పారవేస్తాం.
2: దట్ థార్న్ విచ్ ఇస్ ఇన్ యువర్ లెగ్ దట్ హస్ పెయిన్డ్ యు, యు డోంట్ యు రిమూవ్ ఇట్ అండ్ దట్ థార్న్ దట్ హెల్ప్ యు డోంట్ ఫర్గెట్ ఇట్.
0: రెండు ముళ్ళే.
2: Both are thorns.
0: కనుక మనం రజోగుణమును తమోగుణమును సాత్వికాన్ని కూడా తీసేసిన తర్వాతనే,
2: దేర్ఫోర్ వెన్ వన్స్ వి రిమూవ్ తమోగుణ రజోగుణ సాత్వికం,
0: అప్పుడు ఆత్మతత్వం వస్తుంది మనకు.
2: దెన్ విల్ హ్యావ్ ద నేచర్ ఆఫ్ ఆత్మ.
0: అనగా ఏమిటి?
2: వాట్ డు యూ మీన్ బై దాట్?
0: అయితే భగవంతుడు సర్వవ్యాపకుడు కదా.
2: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు కదా.
2: హీజ్ ఎవ్రీవేర్.
0: గుణాతీతం అనుకుంటే గుణమును మాత్రం అతను లేడా?
2: వెన్ యూ సేస్ బియాండ్ అట్రిబ్యూట్స్,
0: గుణానికి అతీతమైపోతే గుణం తనకంటే వేరుగా ఉంటుండాలి కదా.
2: వెన్ యూ సేస్ బియాండ్ అట్రిబ్యూట్స్, అట్రిబ్యూట్స్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: కాబట్టి గుణాతీతుడని ఎట్లా చెప్పగలడు?
2: సో హౌ కెన్ యూ డిస్క్రైబ్ హిమ్?
0: అందులో ఈ యొక్క కఠోపనిషత్తు యొక్క సరి అయినటువంటి అర్థం లోపల
2: ఇన్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్
0: గుణములో గుణము తానున్నాడు కానీ గుణము తనలో లేదు అని చెప్పి.
2: హీఈస్ ఇన్ అట్రిబ్యూట్స్ బట్ అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ ఇన్ హిమ్.
0: ఎట్లా?
2: హౌ?
0: గుణము అనేటువంటిది కల్పన.
2: దిస్ అట్రిబ్యూట్స్ ఇస్ జస్ట్ ఇమాజినేషన్.
0: కామము, క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, ఈర్ష్య ఇవన్నీ కూడా కేవలము బయట నుంచి మన లోపల ప్రవేశిస్తున్నాయి.
2: ద డిజైర్, యాంగర్, లస్ట్, జెలసీ ఆల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇవన్నీ ఆహార విహారంతో సంగదోషంతో మనకు లభ్యమవుతున్నాయి.
2: వి గెట్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యాబిట్ అండ్ అసోసియేషన్.
0: కాబట్టి ఈ గుణములంతా కూడాను మనము తెచ్చిపెట్టుకున్నవే కాని లోపల నుంచి పుట్టి వచ్చినవి కాదు.
2: ద క్వాలిటీస్ బ్రాట్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్, నాట్ ఇన్ బాండ్.
0: కనుక ఇవన్నీ కల్పితమైనటువంటివి.
2: సో దే ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: ఎట్లా కల్పితము?
2: హౌ డు యు సే దే ఆర్ ఆర్టిఫిషియల్?
0: కల్పితము కావటం చేతనే దీనికి క్రోధము, కల్పితం కావటం చేతనే దీనికి ద్వేషము, కల్పితం కావటం చేతనే దీనికి అసూయ, ఇవన్నీ పేర్లు కూడా పెట్టాము.
2: బికాజ్ దే ఆర్ ఆర్టిఫిషియల్ ఆఫ్ దేర్ ఓన్ మేకింగ్ యు గివ్ ది నేమ్స్ యాస్ యాంగర్, లస్ట్ అండ్
0: గ్రీడ్. నీ పేరు రామయ్య కృష్ణయ్య అని మీ తల్లి ఎట్లా పెడుతుంది?
2: ఇఫ్ యు ఆర్ నాట్ బోర్న్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ద నేమ్ రామ కృష్ణయ్య?
0: ఇది తర్వాతనే నీకు పేరు పెడుతుండాలి.
2: ఆఫ్ యువర్ బర్త్ ఓన్లీ యువర్ క్రిస్టెన్ ద నేమ్.
0: కాబట్టి నీ గుణములు వచ్చిన తర్వాతనే వాటికి పేర్లు వస్తున్నాయి.
2: దేర్ఫోర్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆర్ దేర్ దెన్ దే గెట్ ద నేమ్.
0: రావటం లేదు,
2: దే డోంట్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: అదే విధంగానే
2: సిమిలర్లీ
0: మట్టి ఉన్నది.
2: హియర్ ఇస్ మడ్.
0: మట్టి ఏ విధమైనటువంటి యొక్క వికారములు లేదు.
2: ద మడ్ హ్యాస్ నో అబరేషన్.
0: మట్టిలో సహజంగా కుండలు లేవు.
2: ఇన్ దిస్ మడ్ దేర్ ఆర్ నో పాట్స్ న్యాచురల్.
0: కానీ ఆ మట్టి ద్వారా కుండలు చేశాము, కల్పించాము.
2: బట్ విత్ దట్ మడ్ యు మేడ్ ది
0: కల్పించటం చేతనే ఇది కుండ, ఇది చట్టి, ఇది ముట్టి, ఇది ఒక బండ అని మనం చెప్పగలుగుతున్నాము.
2: Because of this artificial making, you are able to decide this, the pot and the slate and so on.
0: ఇది కుండ, ఇది చట్టి, ఇది మూకటి ఇవన్నీ చెప్పాలనుకుంటే చేసిన తర్వాతే కదా వాటికి పేర్లు వస్తున్నాయి.
2: You say this, the pot and the slate and the plate, because of the making, of the shape is there.
0: మట్టిలో నుంచి కుండలు పుట్టాయే కాని
2: the pots came out of the mud.
0: మట్టిలో కుండలు లేవు.
2: బట్ ఇన్ ద మడ్ దేర్ ఆర్ నో పాట్స్.
0: అయితే
2: హౌఎవర్
0: కుండల్లో కూడా మట్టి ఉంది.
2: బట్ ఇన్ ద పాట్స్ ఆల్సో దేర్ ఇస్ మడ్.
0: ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క గుణములు ఎందుకు కూడాను ఒక పరమాత్మ ఉన్నాడు కానీ
2: ఇన్ దీస్ క్వాలిటీస్ విచ్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్
0: పరమాత్మ ఎందుకు గుణములు లేవు?
2: బట్ ఇన్ గాడ్ దేర్ ఆర్ నో అట్రిబ్యూట్స్ వాట్స్ ఎవర్.
0: మనం గుర్తించవలసినటువంటి విషయం
2: దిస్ హస్ టు బి కాగ్నైజ్డ్.
0: కుండలు కల్పన,
2: ది పార్ట్స్ ఆర్ జస్ట్
0: ఈ గుణము. ఇవి కల్పనైనటువంటి గుణములు.
2: ది అట్రిబ్యూట్స్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: గుణములో కూడాను తానున్నాడు.
2: God is there in attributes.
0: ఈ కుండను ఎక్కడ చూసినా గాని మట్టి.
2: ఇన్ ది పాట్స్ వేర్ ఎవర్ యూ సీ దేర్ ఇస్ మడ్.
0: కానీ మట్టిలో కుండ లేదు.
2: బట్ ఇన్ ద మడ్ దేర్ ఆర్ నో పాట్స్.
0: కాబట్టి దైవములో ఈ గుణములు లేవు.
2: దేర్ ఫోర్ ఇన్ గాడ్ దేర్ ఆర్ నో అట్రిబ్యూట్స్.
0: గుణముల్లో కూడా దైవం ఉన్నాడు.
2: ఇన్ అట్రిబ్యూట్స్ దేర్ ఇస్ గాడ్.
0: అయితే ఈ యొక్క దైవము గుణముల్లో ఉన్నాడని ఎట్లా చెప్పగలుగుతున్నావు?
2: బట్ హౌ డు యూ సే దట్ గాడ్ ఎగ్జిస్ట్?
0: రూపనామములు కలిగినటువంటి వాడు కనుకనే నీ దృష్టికి నీ స్థాయికి అవి గుణములుగా కనిపిస్తున్నాయి.
2: As you have got the name and form at your level, you find the divinity there, that level.
0: నీవు కూడాను గుణాతీతుడైతే నీకు గుణములే కనిపించవు.
2: If you are beyond attributes, you don't watch any attribute there.
0: కనుక నీ గుణములే అందులో ప్రతిబింబిస్తున్నాయి.
2: యువర్ అట్రిబ్యూట్స్ రిఫ్లెక్ట్ ఓవర్ దే.
0: అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటున్నావంటే అక్కడ ఇంకొకటి వచ్చాడా నీకు జత?
2: ఇఫ్ యూ సీ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ యాజ్ రిఫ్లెక్షన్, నో వన్ సెపరేట్
0: అపియర్డ్. నచికేతునికి
2: దిస్ ఇస్ టాక్ టు నచికేత.
0: నిలువుట అద్దంలో నీట చూచుటకు జోడేలా నచికేత.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐ టు ఫైండ్ యువర్ రిఫ్లెక్షన్, వై డు యు నీడ్ ఎనీ అదర్ థింగ్?
0: నిలువుట అద్దంలో నీడ చూచుటకు జోడేలా? ఆ నీడ నీవు రెండు ఒకటిగా ఉన్నావు, ఇంకా జోడేందుకు నీకు?
2: Why do you need another company? You are there. Who is reflected in the mirror?
0: Vishvatamulo tirige chandruni vilokinchutaku veligeela.
2: When that moon shines everywhere, why do you need the light separately?
0: Atma bodhanu telisi tirugutaku guruveela.
2: To know the teaching in the atma, why do you need a preceptor?
0: Ikka nee guru endukayya?
2: Then why do you need a preceptor?
0: ఆత్మ విషయం నీకు తెలుసు చూసుకుంటున్నావంటే అక్కడ ఇంకొక ఒకటి వచ్చాడా నీకు జత?
2: ఇఫ్ యూ సీ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ యాజ్ రిఫ్లెక్షన్, నో వన్ సెపరేట్ అపియర్డ్.
0: నచికేతునికి
2: దిస్ ఇస్ టాక్ టు నచికేత.
0: నిలువుట అద్దములో నీట చూచుటకు

0: కావాలి.
1: సో లాంగ్ యువర్ ఇగ్నోరెంట్ యూనిట్ ప్రిసెప్టర్.
0: కనుకనే నీవు ఈ మూడింటిని చక్కగా అర్థం చేసుకుని పోమన్నాడు.
1: దేర్ఫోర్ హి వాంటెడ్ హిమ్ టు నో దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: నచికేత తత్వము చాలా కఠినమైనటువంటి విషయం.
1: ది నచికేత నేచర్ ఇస్ వెరీ టఫ్.
0: అయితే నచికేతునికి అది అతి సులభమైనటువంటి మార్గం.
1: బట్ టు నచికేత ఇస్ ఎ వెరీ సింపుల్ ఈజీ వన్.
0: ఎందువల్ల అది సులభము?
1: వై ఈజ్ ఇట్ ఈజీ?
0: తాను ఒకే పట్టుదల, దీనిని సాధించాలి, పరతత్వాన్ని నేను తెలుసుకోవాలి, ఆ పరతత్వంలో నా జీవితం అంకితం కావాలి.
1: He had got one strong determination, I must know, I should lead my divine life and merge in divinity.
0: ఉన్నటువంటి వాడు కనుకని దేనికైనా సిద్ధమయ్యాడు.
1: Has got that strong determination, he was prepared for anything.
0: దీనికి త్యాగం చేయకపోతే ఈ యొక్క యోగం మనకు ప్రాప్తించదు.
1: When you don't sacrifice, you don't have the spiritual practice.
0: కనుక ఈనాడు మనం త్యాగం చేయకుండా యోగం కావాలని ఆశిస్తున్నాము.
1: Without sacrifice, we want the spiritual practice.
0: కనుకనే మనం యోగానికి బదులు రోగాన్ని అనుభవిస్తున్నాం.
1: So instead of yoga, spiritual practice, we have got the roga, the disease.
0: కనుక మనము తగినటువంటి దీక్షను పూనాలి. మీరు పాస్ కావాలి అనుకుంటే ఎంత కఠినమైనటువంటి శ్రమల పడి మీరు చదువుతున్నారు.
1: So we should have good determination to secure a pass. How you exert and
0: early morning lestunnaru,
1: you get up early morning,
0: chaduvutunnaru,
1: you read,
0: nidraharamulu vadutunnaru,
1: you sacrifice food and drink.
0: Ee vidhana meer kashtapadte kaani aa phalitham meeku dakkatam ledu.
1: Unless you struggle, make efforts, you don't get the result.
0: Aithe ee phalitham eppudu vastundadi meeku?
1: Then when do you get the result?
0: Meer పిల్లలు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో క్లియర్లీ.
0: కర్మ సమయంలో ఉండే ఫలితం ఉంది.
1: దేర్ ఇస్ ద రిజల్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్.
0: కాలమే లేదు.
1: దేర్ ఇస్ నో టైమ్.
0: ఏడో ఇప్పుడు రాశావు, ఇంకా 2 మంత్స్ లోపల మాకు రిజల్ట్స్ వస్తుంది, అది పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అని విచారించనక్కర్లేదు.
1: ఐ అపియర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్, నౌ ద రిజల్ట్స్ విల్ టేక్ 2 మంత్స్, యూ డోంట్ నీడ్ బాదర్.
0: నీవు రాసే సమయంలోనే నీ మార్కులు నీకు చక్కగా తెలిసిపోతుంది.
1: యాజ్ యు రైట్ డౌన్ దేర్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ ఇస్ ద రిజల్ట్ దేర్.
0: అప్పుడే నీ రిజల్ట్ నీకు తెలుస్తా ఉంది.
1: దెన్ యు విల్ నో యువర్ ఓన్ రిజల్ట్.
0: ఎట్లా?
1: హౌ?
0: నేను కరెక్ట్ గా రాశానా లేదా, నా వ్రాతలోనే ఉంది నా రిజల్ట్.
1: వెదర్ ఐ హావ్ రిటన్ కరెక్ట్ యు ఆర్ నాట్, దేర్ ఇస్ ద రిజల్ట్ ఇన్ అవర్ హ్యాండ్స్.
0: ఎవరో వచ్చి ప్రొఫెసర్ నీకు మార్క్స్ ఇవ్వటం లేదు.
1: నో ప్రొఫెసర్ ఇస్ అవార్డింగ్ యు మార్క్స్.
0: మార్క్స్ కూడా నువ్వు నీవే తెచ్చుకుంటున్నావు.
1: యు ఎర్న్ ద మార్క్స్ యువర్ సెల్ఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యు హావ్ టు నో దిస్ ట్రూత్.
0: అయితే
1: హవెవర్,
0: ఈ ప్రపంచం లోపల ప్రాకృతమైనటువంటి ఈ జీవితాన్ని,
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని,
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: నశ్వరమైన ఈ జీవితాన్ని,
1: ఇన్ దిస్ టెంపరీ లైఫ్,
0: అనిత్యమైనటువంటి ఈ జీవితాన్ని,
1: ఇన్ దిస్ లైఫ్,
0: నిత్య సత్యమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలనుకున్నప్పుడు,
1: వెన్ వాంట్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్ అండ్ ఎటర్నిటీ,
0: అడ్డు తగులుతూ ఉంటాయి.
1: దేర్ విల్ బి ఆబ్స్టకల్స్ ఎనీవే.
0: వీటిని అరదు, పొరలు, తెరలు అన్నారు.
1: దీస్ ఆర్ కాల్డ్ ద వేల్స్, ద కర్టన్స్ అండ్ ఆబ్స్టకల్స్.
0: దీనికి నే మాయా అని పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇల్యూజన్.
0: మాయా అనగా ఏమిటి? ఇది ఏదో ప్రత్యేకంగా వచ్చి మనల్ని బంధించి మనం అనేక రకంగా మోసం చేసేటువంటిదని అనుకోకూడదు.
1: యూ షుడ్ నెవర్ కన్సిడర్ ది ఇల్యూజన్ యాజ్ సంథింగ్ దట్ అపియర్స్ దేర్ అండ్ పుట్
0: ఇట్. మాయా అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఇల్యూజన్?
0: తెలిసి చేసేటువంటి యొక్క తప్పుకే మాయ అంటారు.
1: ద మిస్టేక్ విచ్ ఇస్ కమిటెడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఇస్ ఇల్యూజన్.
0: ఇది నేను చేసేటువంటి పని తప్పు.
1: వాట్ ఐ డూ ఇస్ రాంగ్.
0: తప్పు అని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు చేయాలి?
1: వెన్ యూ నో ఇస్ రాంగ్, వై షుడ్ యూ డూ దాట్?
0: ఒక్కొక్కటి నీవు చాలా దోషాలు నీలో ప్రారంభమవుతాయి.
1: అట్ వన్ టైమ్ యూ ఫైండ్ మెనీ మిస్టేక్స్.
0: నచికేత నీ యొక్క చక్కని ప్రపంచానికి ఇచ్చినటువంటి బోధ.
1: దట్ ఈస్ ది టీచింగ్ టు ద వరల్డ్ బై నచికేత.
0: కోపం వస్తుంది.
1: యువర్ యాంగ్రీ.
0: సులభంగా మనం తప్పించుకోవచ్చు.
1: యు కెన్ ఈజీ ఎస్కేప్ ఈజీ.
0: అయితే కొన్ని కొన్ని సమయంలో పనులు జరగాలి కాబట్టి కొన్ని మాటలు చెప్పి కొన్ని శబ్దములు మార్చి ఆ పని చేయించుకోవాలి.
1: హౌవర్ టు గెట్ ద వర్క్ డన్, యూ షుడ్ యూజ్ హార్ష్ వర్డ్స్, హై సౌండింగ్ వర్డ్స్.
0: కానీ ఆ కోపాన్ని కోపరీతిగా దాన్ని మార్చుకుని ఇతరులను బాధించకూడదు.
1: బట్ దట్ యాంగర్ షుడ్ నాట్ బి విత్ యు.
0: ఇతరులను బాధించడం చేత ఒక పని ఏమైనా మంచి పని జరిగేటట్టుగా ఉంటే తప్పక బాధించవచ్చు.
1: బై హార్మింగ్ ఇఫ్ యూ హోప్ టు గెట్ థింగ్స్ డన్, డూ ఇట్.
0: కోపం వచ్చింది.
1: యువర్ యాంగ్రీ.
0: యోచన చేసుకో.
1: థింక్.
0: ఈ కోపం,
1: దిస్ యాంగర్,
0: నేను కోపపడవలసిన వాడినా?
1: డుడ్ ఐ హావ్ దిస్ యాంగర్?
0: నేను మనిషినా లేక పశువునా?
1: యామ్ ఐ ది హ్యూమన్ బీయింగ్ ఆర్ అనిమల్?
0: కోపించవలసిన పశువు కాదు, మనిషి కాదు కదా.
1: ఇట్ ఇస్ ది అనిమల్ దట్ షుడ్ హావ్ ది యాంగర్.
0: ఐ యామ్ మ్యాన్, నాట్ అనిమల్. ఐ యామ్ మ్యాన్, నాట్ అనిమల్ అని 3 తూర్లు నువ్వు యోచన చేసుకొని ఆ కోప సమయంలో శాంతి శాంతి శాంతి అని కూర్చో, తప్పక నీకు శాంతి లభిస్తుంది.
1: ఇన్ ఎ బిట్ ఆఫ్ యాంగర్ హీ షుడ్ రిపీట్ థ్రైస్ అండ్ థింక్ ఓవర్, ఐఎమ్ మ్యాన్, నాట్ అనిమల్. ఐఎమ్ మ్యాన్, నాట్ అనిమల్. ఐఎమ్ మ్యాన్, నాట్ అనిమల్.
0: కేవలం శాంతి పదములో కూడా నువ్వు కోపం ప్రవేశపెట్టకూడదు.
1: ఈవెన్ వైల్ సేయింగ్ దట్ వర్డ్ పీస్, శాంతి, యూ షుడ్ నాట్ హావ్ యాంగర్.
0: చెప్పాడు కదా కోపం వచ్చిందని, శాంతి శాంతి శాంతి అంటే పోతుందని. కొన్ని కోపం వచ్చినప్పుడు శాంతి శాంతి శాంతి ఆ పదములో కూడా నువ్వు కోపాన్ని మనం ప్రవేశపెడితే ఇంక శాంతి మనకి ఎక్కడ వస్తుంది?
1: యూ విల్ అటరింగ్ దిస్ వర్డ్ పీస్ శాంతి, వీఆర్ వెరీ హార్ష్ అండ్ లౌడ్.
0: కనుక

0: ఆ శాంతి సమయంలో ఎట్లా మనం చెప్పాలి శాంతి? శాంతి శాంతి శాంతి శాంతంగా చెప్పాలి.
1: వైల్ అట్ పీస్ యూ షుడ్ సే సాఫ్ట్ క్లే.
0: ఇది మనకు శాంతిని ప్రసాదిస్తుంది.
1: దిస్ ఓన్లీ కన్ఫర్స్ పీస్.
0: అదే విధంగానే ఇంకే విధమైనటువంటి దుర్గుణాలు మనలో వచ్చినప్పటికీ,
1: సిమిలర్లీ వెన్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఇన్ us,
0: ఈ దుర్గుణములు ఉండవలసింది కాదు.
1: దిస్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: నేను మనిషిని,
1: ఐ మ్యాన్,
0: నాలో దైవం ఉన్నాడు.
1: దేర్ గాడ్ ఇన్ మీ.
0: దైవం దగ్గరికి దుర్గుణాలను ప్రవేశపెట్టకూడదు.
1: బ్యాడ్ క్వాలిటీస్ షుడ్ నెవర్ బి నియర్ గాడ్.
0: మంచిది కాదు.
1: ఇస్ నాట్ గుడ్.
0: ఇది నా యొక్క కర్తవ్యం కాదు.
1: ఇస్ నాట్ మై నేచర్.
0: దానిని విచారణ చేసుకుంటూ వినపోతే ఈ విచారణ ద్వారా నీ యొక్క దుర్గుణాలు కూడా దూరం అయిపోతాయి.
1: యూ షుడ్ డిస్క్రిమినేట్ అండ్ ఎంక్వైర్, దెన్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీ.
0: దుర్గుణాలు ప్రవేశించిన తక్షణమే యాక్షన్ లో పెట్టకూడదు.
1: యూ షుడ్ నెవర్ రిజార్ట్ టు యాక్షన్ ద మూమెంట్ బ్యాడ్ క్వాలిటీస్ స్టెప్ ఇన్ యు.
0: తక్షణమే నువ్వు దాన్ని యాక్షన్ లో పెడితే చెడ్డ రిజల్ట్స్ వస్తాయి.
1: వెన్ యూ రిజార్ట్ టు యాక్షన్ యూ విల్ హావ్ బ్యాడ్ రిజల్ట్స్.
0: వద్దు, ఏ దుర్గుణం వచ్చినప్పటికి టైం తీసుకో.
1: వెన్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ దే ఆర్ టేక్ టైం.
0: మంచా చెడ్డ,
1: గుడ్ ఆర్ బ్యాడ్,
0: ఇది నేను చేయవలసిందా చేయరాందా,
1: ఇస్ ఇట్ ప్రాపర్ టు బి డన్ ఆర్
0: నాట్, మనిషినా పశువునా,
1: ఆమ్ ఐ మ్యాన్ ఆర్ ఎనిమీ,
0: రాక్షసునా నీకు దైవమునా,
1: ఆమ్ ఐ డెమన్ ఆర్ గాడ్.
0: ఈ విధంగా నీవు క్వశ్చన్స్ వేసుకుంటుంటే ఈ క్వశ్చన్స్ వల్ల అది క్రమక్రమేణ శాంత పడిపోతుంది.
1: వెన్ యూ క్వశ్చన్ లైక్ దట్ రిపీటెడ్లీ విత్ ఇన్ యూ,
0: ఈ విధంగా పిల్లలు శాంతిని పోషించుకోవాలి. ఈ విధంగా పిల్లలు దుర్గుణాలను దూరం చేసుకోవాలి.
1: లైక్ ది స్టూడెంట్స్ టు డెవలప్ పీస్ అండ్ గెట్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: ఒకరిపైన అసూయ కలుగుతుంది.
1: Suppose you are jealous of another one.
0: ఈ అసూయ కలిగినప్పుడు,
1: when you are jealous,
0: చీ, అసూయకు నేను అర్హుడనా?
1: Should I have this quality, jealousy?
0: ఏ అర్హత నాకు ఉంటుందాది?
1: Why do I need that quality?
0: ఓ, నేను అందంగా ఉంటున్నానని కొన్ని పనులపైన అసూయ పట్టమా?
1: If I am handsome, should I be jealous for that reason?
0: అందమైన వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో?
1: In this world there are many more who are handsome, more.
0: నేను ధనవంతుడని ఇతరులపై అసూయ పట్టమా?
1: Should I be jealous because of my wealth?
0: నాకంటే ధనవంతుడు ఎంతమంది లేరు లోకంలో?
1: There are many more wealthy people.
0: నేను భక్తుడని అసూయ పట్టమా?
1: Should I have jealousy for that reason?
0: ఇటువంటి వారు ఎంతమంది భక్తులు ప్రపంచంలో లేరు?
1: There are many more devotees in this world.
0: ఈ విధంగా దీనిని పోల్చుకుంటూ పోల్చుకుంటూ పోల్చుకుంటూ పోవాలి. తాను ఒక తక్కువ వాడిగా భావించుకుని ఇతరులంతా ఎక్కువ వాడిగా భావించుకుంటే అప్పుడు ఈ అసూయ తగ్గిపోతుంది.
1: When he goes on comparing like that and consider himself the least of all, then all bad qualities will get out of him.
0: అందుకంటే నేను గొప్పవాడను అని అనుకుంటే ఈ అసూయ అహంకారము రెండూ చేరి అతపతనం చేస్తాయి.
1: If he considers himself the greatest and highest of all, he will have ego and jealousy both at the same time.
0: కనుక నీవు అలాంటి దుర్గుణాలు వచ్చినప్పుడు అందరికంటే చిన్నవాడుగా నీవు భావించు.
1: When bad qualities are there, consider yourself least of all.
0: అప్పుడు నీకు ఈ దుర్గుణాలు ప్రవేశించవు.
1: Then there will not be bad qualities.
0: అందరికంటే నేను ఒక మంచి మార్క్స్ వచ్చినాయి పిల్లలకు.
1: Supposing it very high
0: grade వచ్చేసింది.
1: You got O grade.
0: నాకు O grade వచ్చింది అని అహంకార పడవద్దు.
1: Don't pride yourself because O grade.
0: అయ్యో, నా బ్రదర్స్ కూడా రాలేదే O grade, వాళ్ళకు వచ్చింటే ఎంత బాగుంటుండు అని అంత పవిత్రమైన విశాలంగా నీ విచారణ చెయ్యి. తప్పక నీ మనసు పవిత్రమైపోతుంది. నీవు చేసినటువంటి పని ఉత్తమమైనటువంటి పని అవుతుంది. నీ విద్యకు విలువ వస్తుంది.
1: You should have broad feeling. How is it my other brothers didn't have this O grade? When you have that broad feeling, good feeling, then your mind will be pure.
0: Sadgunalu, sadacharamulu, satpravattanlu, satchintanlu, chakkaga jagattunaku యముని వల్ల నేర్చుకుని లోకానికి బోధించిన వాడు నచికేతుడు.
1: నచికేత ఈజ్ వన్ హూ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్ హావింగ్ లెర్న్ ఫ్రమ్ యమ ధర్మరాజా ద గుడ్ థాట్, ద గుడ్ థింకింగ్, ద గుడ్ బిహేవియర్, గుడ్ కండక్ట్.
0: స్టూడెంట్
1: నచికేత ఈజ్ స్టూడెంట్.
0: కనుక ఈ స్టూడెంట్ ని మీరు స్టూడెంట్స్ అంతా కూడా గొప్ప ఆదర్శంగా తీసుకోవాలి.
1: యూ షుడ్ టేక్ నచికేత యాజ్ అన్ ఐడియల్ స్టూడెంట్. ఆల్ స్టూడెంట్స్ షుడ్ టేక్ హిమ్ యాజ్ అన్ ఐడియల్.
0: మోసం అనేటువంటిది తాను ఏమాత్రం కూడా సహించేటువంటి వాడు కాదు.
1: హీ కుడ్ నెవర్ బేర్ ఎనీ కైండ్ ఆఫ్
0: డిసీజన్. కోసం వదిలాడు.
1: Why did he leave the house?
0: తండ్రిని ఎందుకోసం బాధ పెట్టాడా? బాధ పెట్టలేదు.
1: He never made his mother suffer. No.
0: నాన్న, నీవు యజ్ఞయాగాది కథలు ఆచరిస్తున్నావు.
1: He said, father, you are conducting యజ్ఞ and యాగా.
0: దీని ఫలితం ఏమిటో నాకు కొంతవరకు తెలపమని వినయంతో ప్రార్థించాడు.
1: In all humility he prayed. He wanted to know the results of యజ్ఞ and యాగా.
0: నాయన, యజ్ఞయాగాది కథల వల్ల స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అన్నాడు.
1: He said, because of the యజ్ఞ and యాగా you will have the position of
0: స్వర్గం అంటే ఏమిటి?
1: He wanted to know what is heaven.
0: Yappudu sukhanga aanandanga shantiga undali.
1: You want to be blissful permanently at peace.
0: Shanti sukhamulu swargamulo untunte ee lokamulo enduku undakoddu?
1: When peace and bliss are there in heaven, why not here?
0: కానీ ఇది కొంతవరకు ఉంటుంటారు, ఇది కొంతవరకు ఉంటుంటాయి.
1: దిస్ ఇస్ ప్రెసెంట్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇన్ ది
0: ఎలక్షన్ లో నీవు నిలిచినావు.
1: యు ఆర్ హియర్.
0: ఎలక్షన్ లో నీవు జయించావు.
1: యు వన్ ఇన్ ది ఎలక్షన్.
0: 5 సంవత్సరంలో అసెంబ్లీలో పోయి కూర్చుంటావు.
1: యు విల్ సిట్ దేర్ ఇన్ అసెంబ్లీ ఫర్ 5
0: సంవత్సరం ఒక్కో సంవత్సరం దాటేసరికి తిరిగి ఐదో సంవత్సరం అయితే తిరిగి మరీ బయటకు రావాల్సిందే, తిరిగి ఎలక్షన్ లో
1: నిలుచుకోవాల్సిందే.
0: జయించినావంటే తిరిగి జీవితం అంతా అసెంబ్లీలో కూర్చోవడానికి అర్హత లేదు.
1: Because you won the election one time, you cannot sit there permanently throughout life.
0: Karukane chine punye matyalokam visanti. Aa punya kalamanta taggi tappatiki tirigi neevu matyalokariki vachestavu.
1: Therefore all the merit is exhausted while you are in heaven, you have to return back.
0: Tirigi yokka paata vasana manaku tappindi kaadu.
1: Therefore you cannot escape from the old trains.
0: Inga mari paadina paate paadra paada panna ramada annattu paadina paate paadali.
1: So
0: you anubhavinchinatuvi anubhavinchali.
1: So you have to repeat the same song and experience the same old.
0: కనుక ఈ స్వర్గంతో ప్రయోజనం ఏమిటి అన్నాడు.
1: సో వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ది సెవెన్?
0: నాయన దాన ధర్మాలు అనేటువంటిది ప్రజలకు ఆదర్శవంతమైనదిగా నిరూపించాలి అన్నాడు.
1: ద చారిటీ అండ్ రైట్ కాండక్ట్ షుడ్ బి షోన్ యాజ్ ఐడియల్ టు ద వరల్డ్.
0: సరే ఇచ్చాడు అన్ని దానం ఇచ్చాడు ఉద్దాలకుడు.
1: ఉద్దాలక గేవ్ ఎవ్రీథింగ్.
0: ఏమి ఇంటిలో లేవు.
1: నథింగ్ రిమైండ్ అట్ హోమ్.
0: నీరు తాగడానికి కానీ గడ్డి తినడానికి కూడా చేత కాకుండా పడిపోయేటువంటి కొన్ని గోవులు ఉన్నాయి.
1: He has got so many other things that could not
0: be. అది కూడా దానం ఇస్తూ వచ్చాడు.
1: He started offering them also.
0: చూచాడు నచికేతుడు.
1: నచికేత watched this.
0: నాకు తండ్రి అయి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినటువంటి మహాపురుషుడైపోయి ఇలాంటి తపస్సంపన్నుడైపోయి మహాజ్ఞాని అయి ఇలాంటి వాడు ఇలాంటి దాన్ని దానం చేస్తున్నాడే, ఇది చేయవచ్చా? తనలో తాను చాలా విచారం చేసుకున్నాడు.
1: మై ఫాదర్ బీయింగ్ ఎ నోబుల్ సోల్ ద వన్ ఆఫ్ చారిటీ వెల్ కండక్టింగ్ ది యజ్ఞ యాగ షుడ్ హి ఆఫర్ సచ్ వీక్ కౌ లైక్ దట్ అట్ దట్ మోమెంట్ హి ఫెల్ట్ సో సాడ్ విత్ హిమ్.
0: తిరిగి నాన్న చక్కగా ఆనందంగా కూర్చున్న సమయాన్ని చూసుకున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అడగకూడదు మనం తండ్రిని కానీ తల్లిని కానీ భర్తను కానీ భార్యను కానీ, ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ దోషాలను మనం అడగకూడదు.
1: You should never point out the mistakes in the husband or father while as
0: you like. ఆనందంగా నవ్వుతూ ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆ సమయాన్ని చూసి మనం ప్రశ్నించాలి.
1: You should find out their mood and put the questions.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం ఏముంటుండాలి.
1: Here is a small matter.
0: భర్త ఆఫీసుకు పోయాడు, టైర్డ్ అయిపోయి చాలా పని చేసుకుని ఇంటికి వచ్చాడు.
1: Husband has gone to office. He was very much exhausted and returned
0: late. అయ్యో అతని ముఖం చూడాలి, టైర్డ్ అయిపోతాను. ఏమండి కూర్చోండి, కాఫీ తీసుకోండి, టిఫిన్ తీసుకోండి, మంచి మాట మాట్లాడితే ఎంతో చల్లబడతాడు ఆయన.
1: ఇఫ్ యూ ఫైండ్ హిస్ ఫేస్ ఎగ్జాస్టెడ్ అండ్ టైర్సమ్ యూ షుడ్ ఆఫర్ హిమ్
0: ఆ సమయాన్ని మనం విచారించుకోకుండా, ఎందుకంటే ఎంతసేపు వచ్చారు, ఎందుకు ఎక్కడ పోయినారు, ఏం పని చేశారు, ఎందుకు ఎక్కడ తిరుగుతున్నారని ప్రశ్నిస్తే వాడికి కోపం మరింత వస్తుంది. ప్లస్ ప్లస్ ప్లస్ కొరియా వాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆనాడంతా కూడాను ఇంట్లో పస్తే ఆమె వండదు, ఈయన తినడు.
1: Therefore, if she goes on banging him, why are you late? What for? Where have you gone? There will be fast no more cooking at their house.
0: ఆ సమయాన్ని చూసుకొని అతనికి పెట్టి తర్వాత ఎందుకండి కొంత ఆలస్యంగా వచ్చారు, మంచి సమయాన్ని చూసి ప్రశ్నిస్తే అప్పుడు ఆయన సమాధానంగా చెప్తాడు.
1: At an appropriate time, if she asks why are you late, he will give the answer.
0: అతనే తండ్రిని కూడాను చక్కగా భోంచేసుకుని తామూలం వేసుకుంటూ తల్లి అందిస్తుంటే ఆనందంగా కూర్చున్నాడు ఉద్దాలకుడు.
1: ఉద్దాలక ద ఫాదర్ డైన్డ్ ఆల్రెడీ.
0: నాన్న దానం అంటే ఏమిటి?
1: దెన్ హి ఆస్క్డ్ ఫాదర్ వాట్ ఇస్ చారిటీ.
0: ఎలాంటి దానం చేయాలి?
1: వాట్ ఇస్ దట్ షుడ్ బి ఆఫర్డ్ ఇన్ చారిటీ.
0: దానం అంటే ఏంటి? ఇష్టమైనటువంటి దాన్ని కదా దానం చేయాలి.
1: ద వన్ యూ లైక్ ద డియరెస్ట్ షుడ్ బి ఆఫర్డ్ ఇజంట్
0: దట్. ఇష్టమైన దాన్ని దానం ఎందుకు చేయాలి?
1: వై డు యూ ఆఫర్ దట్ విచ్ యూ డోంట్ లైక్ యువర్సెల్ఫ్?
0: మీకు ఏది ఇష్టమో దాన్నే కదా ఇతరులకు దానం చేయాలి.
1: వాట్ యూ లైక్ మోస్ట్ షుడ్ బి ఆఫర్డ్ టు అదర్స్ ఇజంట్.
0: కాబట్టి నాన్న నీకు ఏది ఇష్టము?
1: ద ఫాదర్ వాట్ ఇస్ దట్ యు లైక్?
0: బాబు నీవంటే నాకు చాలా ఇష్టమురా అన్నాడు.
1: Son, you are dearest to me, he said.
0: Aithe nannu evariki daanam isthavu nanna?
1: Then he said, to whom are you going to offer me?
0: Enta chakkadi prashna vesadu.
1: What a good question it is.
0: Ishtamaina daani daanam cheyali.
1: You must offer that you like most.
0: Balti peru okai baaparodu ki istunna paare antu paareshe etuvanti daani kodu parigiraare etuvanti onkaini.
1: A spoiled brinjal should not be offered to Brahmin as an act of charity.
0: కాబట్టి అలాంటి దానం దానం అవుతుందా?
1: ఇట్ కెనాట్ బి యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి దాన్ని దానమే చేయకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి ఆఫర్డ్.
0: చాలా మంది వృద్ధులైనటువంటి వారు భక్తులైనటువంటి వారు కాశీకి పోతుంటారు.
1: Many devotees, old people,
0: గయకి పోతుంటారు.
1: They go to Gaya.
0: అక్కడ పోయిన దగ్గర ఏదో ఒక కూరగాయో లేక ఒక ఫలమో ఏదో ఒకటి త్యాగం చేయాలి.
1: దే సాక్రిఫైస్ దేర్ ఐదర్ ఎ ఫ్రూట్ ఆర్ ఎ వెజిటబుల్.
0: అంటే ఈ పద్ధతి దేనికోసం పెట్టారు?
1: వై దట్ ఇస్ ప్రొసీజర్ ప్రిస్క్రైబ్.
0: ప్రీతికరమైనటువంటి దానిని భగవంతునికి అర్పితం చేయాలి ఈ పవిత్రమైన స్థానంలో అని మనం ఒక ఆదర్శంగా పెట్టారు.
1: The ideal behind it is that dearest must be sacrificed there.
0: ఎందుకంటే ఇది పవిత్రమైన స్థానము.
1: God is a sacred place.
0: త్రివేణి సంఘము.
1: It is a combination.
0: అలాంటి స్థానం లోపల నాకు చాలా ప్రీతికరమైనటువంటి దాన్ని భగవంతునికి అర్పితం చేస్తున్నాను.
1: Here I offer that which pleases me most to God.
0: మీ దైవానికి నైవేద్యాలు పెడుతుంటారు.
1: You offer offerings to God.
0: పాచిపోయిన పులిచిపోయిన అన్నాన్ని నైవేద్యం పెడతారా?
1: If the spoiled rice would not be an offering,
0: వండి ఎవరు ముట్టక పూర్వమే ఎవరు భుజించక పూర్వమే భగవంతునికి అర్పితం చేసి తర్వాత మీరు భుజిస్తారు.
1: Well cooked, neatly cooked food, untouched, should be offered to God. Then it should be partaken.
0: అదే విధంగానే మనం దానం అంటే ఏమిటి? మనకు చాలా ప్రీతికరమైనటువంటి దాన్ని భగవంతునికి అర్పితం చేయటం.
1: Charity means offering the dearest to God.
0: చాలా మంది వెళుతుంటారు యాత్రలు.
1: Many go on pilgrimage.
0: బద్రి నారాయణ అమర్నాథ్ కేదార్నాథ్ కావాల్సిన చోట్లంతా వెళుతుంటారు.
1: They go to many pilgrim centers like Badri Kedarnath.
0: ఆ బ్రాహ్మణుడు ఏదో ఒకటి చెప్తాడు పండ.
1: There the Brahmin panda.
0: అమ్మా మీకు ఏదైనా ఒక ఇష్టమైనటువంటి ఏదైనా ఉంటే ఇక్కడ త్యాగం చేయండి ఒక ఫలమును అంటారు.
1: They will say if there is fruit that you really
0: చేయండి అంటారు.
1: Or a vegetable that you really sacrifice.
0: యోచిస్తుంది ఆమె.
1: She will think over it.
0: నాకు వంకాయ అంటే చాలా ఇష్టమే, బెండకాయ అంటే చాలా ఇష్టమే, బీరకాయ అంటే చాలా ఇష్టమే, కాకరకాయ అంటే ఇష్టం లేదు, దాన్ని త్యాగం చేస్తాను.
1: I like brinjal. I don't like bitter gourd. Better I sacrifice that, she thinks like that.
0: ఈ బిట్టర్ గోల్డ్ ఇష్టం లేని దాన్ని నా త్యాగం చేయటము.
1: Why should she sacrifice the bitter gourd? ఇదే
0: ఇష్టం లేనప్పుడు భగవంతుడు ఇస్తే ఇష్టపడ్డది.
1: When you don't like it, how do you expect God to like it?
0: ఇష్టమైనటువంటిది భగవంతుడికి ఇష్టమవుతుంది.
1: What you like will be pleasing to God.
0: నీకు ఇష్టం లేనటువంటిది భగవంతుడికి ఇష్టం ఎట్లవుతుంది?
1: What you don't like, how do you expect God to like it?
0: కాబట్టి ఏది చేసినా ప్రేమతో ఇష్టంతో భగవంతునికి అర్పితం చేయాలి.
1: So whatever you do, you should offer wholeheartedly with love.
0: కనుక అన్న నేను నీకంటే ఇష్టం కదా, నన్ను ఎవరికి దానం చేస్తావు అన్నాడు.
1: ఫాదర్, యు లవ్ మీ మోస్ట్, టు హూమ్ ఆర్ యూ గోయింగ్ టు ఆఫర్ మీ?
0: నవ్వినాడు. ప్రక్కన భార్య ఉంది, ఆమె కూడా వింటూ ఉండాలి. ఇది నవ్వుకొని చాలే నాయన తర్వాత చెప్తానన్నాడు. కానీ ఈ పిల్లవాడు వినలేదు. చెప్పండి, నన్నెవరికి దానం చేస్తావు, నన్నెవరికి దానం చేస్తావు, నన్నెవరికి దానం చేస్తావు అని మీద మీద ప్రశ్నిస్తుంటూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ పెస్టరింగ్ హిమ్ రిపీటెడ్లీ, టు హూమ్ ఆర్ యూ గోయింగ్ టు ఆఫర్ మీ?
0: కోపం వచ్చింది ఉద్దాలకుడుకు.
1: ఉద్దాలక వాజ్ వెరీ యాంగ్రీ.
0: నిన్నరా యమధర్మరాజుకు దానం చేస్తాను పోమన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ గోయింగ్ టు ఆఫర్ యు టు ది గాడ్ ఆఫ్ డెత్ యమధర్మరాజా.
0: నాన్న మాటను నిలుపుకో.
1: సర్ ఫాదర్, కీప్ అప్ యువర్ ప్రామిస్.
0: చెవులు రెండు,
1: ఇయర్స్ ఆర్ టూ,
0: రెండు విషయాలు విను.
1: You listen to two matters.
0: ముక్కులు రంధ్రములు రెండు.
1: You got two nostrils.
0: దుర్గంధము సుగంధము రెండింటినీ తీసుకో, లేక ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకో, లేక ఈడా పింగళ నుండి దీన్ని అనుభవించుకో.
1: You experience the fragrance and the foul smell, or make you experience the ఈడా పింగళ.
0: కన్నులు రెండు,
1: the two eyes.
0: మంచి చెడ్డలు చూడవచ్చు.
1: You can see good and bad.
0: నాన్న నాలుగు ఒక్కటే.
1: But father, tongue is one.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దీనికంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: There is no other dharma. Righteousness is more than truth.
0: కాబట్టి నీ మాటను నీవు నిలుపుకో, నన్ను యమధర్మరాజుకు దానం ఇచ్చేసావు, నేను ఇంకా వెళ్తున్నానని వెళ్లిపోయాడు.
1: సో కీప్ అప్ యువర్ ప్రామిస్, యూ ఆఫర్డ్ మీ టు ది గాడ్ ఆఫ్ డెత్, ఐ యామ్ గోయింగ్ నౌ.
0: ఎంత బాధపడినప్పటికీ తాను వినలేదు.
1: Though father felt very sad.
0: ఎందుకు వినకూడదు తండ్రి మాట అని మీరు అనవచ్చు.
1: యూ మే సే వై డిడ్ హీ పే హీడ్ టు హిస్ ఫాదర్
0: వర్డ్. తండ్రి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమే తాను వెళ్ళాడే కానీ తండ్రికి విరుద్ధంగా వెళ్ళలేదు.
1: ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ట్రూత్ ఆఫ్ ద ఫాదర్, నాట్ ఇన్ దిస్ ఒబీడియన్స్.
0: చూసారా, రాముని కూడాను అంతే.
1: రామ ఆల్సో యాక్టెడ్ లైక్ వన్.
0: ఇక్ష్వాకుల వంశంలో ఆడిన మాట తప్పకూడదు.
1: ఇన్ ద క్లాన్ ఆఫ్ ఇక్ష్వాక దే విల్ కీప్ అప్ ది ప్రామిస్.
0: కైకకు వరం ఇచ్చావు.
1: Kaika was conferred boon.
0: కేవలం పుత్రవాత్సల్యం చేత నన్ను రాజుగా చేయాలని చూస్తున్నావు.
1: అవుట్ ఆఫ్ అటాచ్మెంట్ యూ వాంటెడ్ టు మేక్ మీ ద కింగ్.
0: నాన్న మన వంశమునికి అపకీర్తి తేకూడదు.
1: Father, you should never bring bad name.
0: ఆలకించినటువంటి వరాన్ని నీవు నెరవేర్చుకునే నిమిత్తమే నేను అరణ్యానికి వెళ్తానన్నాడు.
1: Fulfill the promises given to her. For that reason I am getting into the forest.
0: కనుకని సత్యమునకై వీళ్ళు త్యాగం చేస్తూ వచ్చారు.
1: Therefore they are sacrificing
0: for the sake of త్యాగం చేస్తూ వచ్చారు.
1: For sacredness they were sacrificing.
0: పరిశుద్ధమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: For divinity they were sacrificing.
0: ఆత్మానందమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: It is for the bliss of the self they were sacrificing.
0: స్వార్థం కాని స్వప్రయోజనాన్ని కాని త్యాగం చేయలేదు.
1: But they have not sacrificed the selfishness of self-interest.
0: కనుక ఇంత వివరంగా కఠోపనిషత్తులు చెప్పవు కనుక మనకు అవసరానికి తగినట్టుగా పిల్లల హృదయాలకి అందినట్టుగా సామాన్యమైన జీవులు దీన్ని ఆచరణలో పెట్టడానికి వీలుండేటట్టుగా మనం తెలుసుకోవాలి.
1: Though the Kathopanishad doesn't explain all these aspects, Swami explains them so that the students will be able to understand.
0: మానవుని యందు ఉండినటువంటిది ప్రణవనాదమే ప్రణవనాదమే.
1: Therefore in every human being there is some
0: నిద్రించినా మేలుకొన్నా ప్రయాణం చేసినా భుజించినా ఇంకే విధమైనటువంటి కలహములాడినా ఏ సమయంలోనైనా కూడాను మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆ ప్రణవము సంచరిస్తూనే ఉంటుండాలి. ప్రణవమే ప్రాణము.
1: Therefore, whether you are in waking state or traveling or eating or dining or fighting, there is pranavada sound. Pranava is the life.
0: Pranavatattvanni Nachiketuniki chakkaga bodhinchi ade paratattvamu annadu.
1: Therefore, the nature of pranatattva is described by Yamadharma Raja as divinity.
0: Ee paratattvam kunaku nasham ledu.
1: The divinity is deathless.
0: Ee paratattvamunaku marpu ledu.
1: Divinity is changeless.
0: కనుక సత్యమైన నిత్యమైనటువంటి పరతత్వము ప్రణవమే అని బోధించాడు.
1: దట్ ఆల్ ట్రూత్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ఇస్ దిస్ డివైన్ ప్రణవ.
0: మధుర మధుర మురళి ఘన శ్యామ

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami explains at length about love being God and God being love through various beautiful examples. This love helps man to achieve anything in life. Every effort should be made by man to fill their hearts with love. This divine droplet has been taken from the discourse delivered by Bhagavan on 3rd September
2: 1988.
3: We can achieve anything and everything through love.
2: Preme daivamu, daivame prema.
3: Love is God, God is love.
2: Kanuka prema cheta manamu sarvanni sadhinchadaniki prayatninchali.
3: We should make effort to achieve everything only through love.
2: Oka chinna udaharanamu meeru nammavachchu lekapovachchu.
3: One small example, you may believe or you may not.
2: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
3: All these 15 days, any movement in the leg gives me a shock, unbearable.
2: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా నా దేహాన్ని మర్చిపోయాను.
3: This morning I came out of the silver door, when I saw the devotees, their love reached me, my love reached them. In that process, I felt
2: కనుకనే భగవత్ తత్వం ఏదైతే వస్తుంది, ప్రేమను అనుభవించేకి, ప్రేమను అందించేకి.
3: Therefore, why does God descend? It is only in order to distribute.
2: ప్రేమ రహితమైనటువంటి దీంట్లో ఏమాత్రం కూడా మనము ఆనందాన్ని అనుభవించలేము.
3: We can never get delight and joy which does not have love as the
2: గోపికుడు కూడా చెప్పారట.
3: Any movement in the leg gives me a shock, unbearable.
2: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా.

0: కృష్ణ, నీ ఒక్కతూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే, ప్రేమరహిత మరు భూములలు, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములలో మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్. హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది, ఈ సీడ్ నీ దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్ లెట్
0: నీ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ షుడ్ యూ పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్ అండ్ విత్ లవ్ యూ

0: యూ ప్లే ద ఫ్లూట్ ఇన్ సచ్ ఎ వే దట్ లెట్ దర్ బి
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంత ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాం.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. ద సీడ్లింగ్ ఈజ్ లవ్, ద రెయిన్ ఈజ్ లవ్, ద రివర్ ఈజ్ లవ్. దెన్ ఓన్లీ
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంత ప్రేమమయంగా ఉంటుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఒక పాత్రలో మనం పాయసం పోసి పెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయసం రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈజ్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు స్ట్రైక్, యూ గెట్ ఓన్లీ దట్ స్వీట్ నెక్టర్ ఓన్లీ త్రూ ఆల్.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంతా ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ కెన్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్, యువర్ థాట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ లుక్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ డీడ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ హియరింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్.
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ వీ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముండు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముండ్లంతా ఏర్పించుకు వచ్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయ్డ్ ఎ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్స్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ ఒక థార్న్స్ ఎనీవేర్.
1: తెలివితేటలు కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనం వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించు కానీ ప్రపంచమంతా ముండు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్, ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వేర్ so that you will be free from the thorn.
1: రాజుకు కనులు దెబ్బ తీరిందట.
0: ఇట్ అపియర్స్ ఎ పర్టికులర్ కింగ్ హ్యాడ్
1: ఒక వైద్యుడు వచ్చి చెప్పాడట, ఈ కన్నుల దెబ్బకు నివారణ కావాలంటే ఎక్కడ చూసినా కానీ ఒకే గ్రీన్ కలర్ చూస్తూ గినిపోతే ఈ కన్నుల దెబ్బ పోతుందన్నాడట.
0: వన్ ఐ స్పెషలిస్ట్ ప్రిస్క్రైబ్ దట్ టు విచ్ ఎవర్ సైడ్ యు సీ అండ్ వాట్ ఎవర్ సైట్ యు సీ ఇట్ మస్ట్ బి గ్రీన్, దెన్ యువర్ ఐస్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిసీజ్.
1: పెయింటర్స్ కంటే మంచి డిమాండ్ వచ్చేసేసింది. రాజుగారు అందరినీ పెయింటర్ అంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏక అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు

0: చుట్టూ కూర్చుంటే ఏం ప్రయోజనము, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
1: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్, వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్.
0: మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమిటి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
1: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యూ కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ క్రిటిసైజింగ్ అదర్స్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అపాన్ అదర్స్.
0: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎఫర్ట్స్. Instead of filling your hearts with all sorts of ideas, fill it with love.
2: Sai Ram, you just heard a divine talklet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.

0: భవతి.
1: ప్రేమస్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము, మానవునకు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
2: The main duty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays.
1: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడా ప్రేమించరు.
2: So long there is ego in man, he will not be liked by his family members, the wife and children.
1: ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడాను అతన్ని ప్రేమిస్తుంది.
2: That day the ego leaves him, that person would be loved and appreciated by everybody.
1: కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారాన్ని చంపుకోవాలి.
2: Therefore it is very necessary for man to kill his ego.
1: అహంకారమే మానవుని అతపత్రముగా నుంచి ఒక

0: bomb vandu
1: ego is like a bomb that ruins and responsible the fall of man
0: kodam manavuni endu undinanta varaku dukkam tappini nikkadu
1: so long as there is anger in man he cannot be free from misery
0: yenadu manavudu tanundi kodamulo atappatanam gaavinchuno aanade andaru atanni gauravistaru
1: that day when you kill your anger you will be respected by everybody
0: lokam manavulaku oka pedda kashtamto koodinatvanti okka kilakam
1: this greed miserliness is something that's very serious in man
0: manavudu lobhamunu patamarchana sarvulaku aanandamu taanukudu aanandinchagaladu
1: when once this greed miserliness is killed you'll not only be happy you'll make the rest of all equally happy
0: ahankara krodha lobhamuni manavuni anni vidhalaga danavattuniga maarchutundi
1: man becomes a demon because of ego anger and greed
0: లోకములో ఒక్కటి తెలుసుకుంటేవా సర్వమును తెలుసుకున్నవాడు అవుతావు
1: ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ యు నో వన్ ద రెస్ట్ విల్ బి ఆటోమేటికల్లీ నోన్
0: ఆ ఒక్కదాన్ని నీవు మరచితివా దేని కొడును తెలుసుకున్నను తెలుసుకోలేని వాడు అవుతావు
1: ఇఫ్ దట్ వన్ ఇస్ నాట్ నోన్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ నోయింగ్ ద రెస్ట్
0: ఒక్కటి ఉంచి దాని పక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికంత విలువ ఎక్కుతుంది
1: ఇఫ్ యు పుట్ జీరోస్ బై ది సైడ్ ఆఫ్ వన్ ది వాల్యూ విల్ బి హైయర్ అండ్ హైయర్
0: ఆ ఒకటి తీసివేసిన ఏ సున్నలు కూడా విలువ ఉండదు
1: వెన్ వన్స్ వన్ ఇస్ కట్ ఆఫ్ ద జీరో హ్యాస్ నో వాల్యూ
0: కనుక నీ మానవులకు ఆత్మాభిమానమే మొదటి నెంబర్
1: దేర్ఫోర్ లవ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ దిస్ నెంబర్ వన్
0: ఆ ఆత్మాభిమానం ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది
1: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఫర్ ద సెల్ఫ్ దట్ అమౌంట్స్ టు ది లవింగ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఆల్
0: ఈశావాస్యం ఇదం సర్వం
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ డివైన్
0: ఈశుడు అనగా ఎవరు
1: హూ ఇస్ గాడ్
0: సర్వ దేహములు ఎందు సర్వ ప్రాణములు ఎందు సర్వ జీవులు ఎందు సంచరించేటువంటి చైతన్యమే ఈశ్వరత్వం
1: This awareness, the consciousness, which is present in every body, in every being, is divinity.
0: Kanukane, Isha Vasyam Idam Jagatti. Jagattantakudanu, Isha Neka Mahatyatane, Nindi Unnam.
1: Therefore, the entire universe is filled with divine.
0: Prema Sarupunara.
1: Embodiments of love.
0: Isha Namamunu Swarantarmu Sarinchinapude, Sarinchinani Avukasam Kalutu.
1: As we repeat God's name more and more, That is the key to liberation.
0: Kanuka manam jagattulo enni sukhamulu enni aanandamulu enni saubhagyamulu anubhavinchinappatikini daivabhavame lekundina anni kudanu kevalo vyarthamainatundi.
1: You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain.
0: Bharata deshamunandu namaskaranam cheyuchu sevalu salipuchu జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కొత్త భక్తులు కలరు
1: ఇన్ భారత్ దేర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్ ద ఫెలో మెన్
0: న తపాంసి న తీర్థానాం న శాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాం సేవ చాలా ప్రధానమైనటువంటిది
1: సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్
0: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవం కలడని విశ్వసించి ఆ ప్రాణిని మనము ఆరాధన చేస్తూ సేవిస్తూ రావాలి
1: We have got to serve in full awareness that God dwells in every being.
0: ఈ సేవని యందు అహంకారమును చంపుకోవాలి.
1: As we serve others, we have to kill our ego.
0: నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికిరాదు.
1: If your ego is sick, you cannot call it a service.
0: కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి
1: టు సర్వ్ ది స్పిరిట్ దట్ ఆల్ సర్వీసెస్ be pleasing unto God.
0: సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు చేస్తున్నారు, కానీ దాని ఫలితం అనుభవించుకుంటున్నారు.
1: There are many people of service. They do serve. But do they enjoy the consequences or the
0: reward? We
1: have to understand the main thing behind service.
0: తనం తాను మరచి తాను దైవంగా భావించి చేసే సేవలు దైవమునికే అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది.
1: One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God.
0: మానవులకు దేహాభిమానము, జీవాభిమానము, ఆత్మాభిమానము అన్ని కూడా ఉండినప్పటికీ దైవాభిమానము శూన్యంగా ఉంటుంది.
1: There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God.
0: దైవాభిమానం ఉండినప్పుడే ఈ సేవలకు తగినటువంటి యొక్క విలువ చేకూరుతుంది.
1: So long love for God exists, then there will be value to service.
0: కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఘనంగా
1: మారిపోతుంది.
0: ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరు చేయించుకుంటున్నారు,
1: చేయనది
0: చేయించుకున్నది ఒక్కడే.
1: The one who serves and the one who serves
0: ekatma sarvabhutantaratma
1: is only one that spreads everywhere.
0: Adi ekam satya tipra bahudavadanti.
1: The truth is one and not two.
0: Kalukane unnadi okkade.
1: The one that exists
0: chesedi okkariki
1: is only done unto one.
0: Devu naamam enniyo manam cheppavachunu.
1: We may recite any number of names,
0: kaani eka prabhu ka aneka naam aneka naamam tho kudinatundi prabhu okkade.
1: Lord God is one with many names.
0: కనుకనే పేర్లు మనకు ముఖ్యం కాదు.
1: Names are important, not important.
0: రూపంలో మనకు ముఖ్యం కాదు.
1: Forms are not important.
0: భావమే నిజమైన భక్తి.
1: The feeling is the basis for
0: భగవంతుని భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు కాదు.
1: God is after your feeling and not after external.
0: ఇలాంటి భావప్రియుడైన భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి.
1: With sincere feeling we should please God because you will be pleased by our feeling.
0: కొన్ని దినముల నుండి 75-76 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామ సేవలు చేసుకుంటూ బెజివాడ ప్రజలు ఇక్కడికి చేరారు.
1: ఫర్ ద లాస్ట్ 76 డేస్ డివోటీస్ ఫ్రమ్ బెజవాడ ఆర్ హియర్ రిసైటింగ్ గాడ్స్ నేమ్, సర్వింగ్ విలేజెస్ ఇన్ ద నైబర్హుడ్.
0: కొన్ని వేల మంది షిర్డీ నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చేరారు.
1: Thousands of devotees right from Shirdi, they have gone up to Kanyakumari and are right now here.
0: జీవితమే ఒక సేవగా మారిపోతూ వస్తుంది.
1: The whole life turns into service.
0: ఆ జీవితాన్ని సేవమయంగా మార్చుకోవాలి.
1: The life should be transformed into service.
0: దేహం వచ్చింది దేనికోసమని?
1: What for is the body?
0: కర్మానుబంధిని మనుష్యలోకి.
1: The body is given for action.
0: లోక సేవ నిమిత్తమే ఈ దేహం అందించాడు భగవంతుడు.
1: గాడ్ హస్ గిఫ్టెడ్ దిస్ బాడీ టు రెండర్ సర్వీస్ టు ఫెలో.
0: ఈ దేహం దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వి షుడ్ నెవర్ మిస్ యూజ్ అవర్ బాడీ.
0: దుర్మార్గంలో ప్రవేశపెట్టకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ వికెట్ పర్పస్. దుర్మార్గంలో
0: చేరకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: ఈ దేహంలో సార్థకం గావించుకునేటువంటి సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
1: వి హావ్ టు డు సర్వీస్ అండ్ గుడ్ యాక్షన్స్ సో యాస్ టు రిడీమ్.
0: సద్భావంతో సత్కర్మతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం.
1: The man's main duty is to serve the fellow men with good feelings.
0: Kanuka premato manam ee jagatlo seva chese nimittamai bhagavantudu prasadinchinatvanti panimuttu ee deham ani bhavinchali.
1: We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow men with all the love.
0: Ee uchvasa nishvasam rendu kudanu bhagavat yokka naamam chetane jarugutu vastundayi.
1: In fact, the very breathing process, inhalation, exhalation, God is present in all of the beings as an eternal witness.
0: Adiye so hum so hum so nene.
1: The eternal witness, divine presence is reflected. So hum, I am God.
0: So hum anetundi nemuto tana yokka jeevitamlo uchvasa nishvasamulu gantaku 21,060 సూర్యులు తెలుస్తుండాలి.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోహం is very much reflected in our breathing process. 21,600
0: times.
1: When this has been a constant inner teaching of the divinity, how is it that we act in a foolish way? Who are doing these tasks? The one who does and makes you do is one and the same. We should make every effort to develop the feeling of oneness. God is one. In fact, our breathing, our word, our talk, and our acts are done by one body.
0: ఎవరికో మనం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీవన్ ఎల్స్.
0: అంతా తనకే చేస్తున్నారు.
1: యు ఆర్ సర్వింగ్ గాడ్ ట్రూలీ.
0: అహం బ్రహ్మాస్మి అనేది వేదం.
1: వేదా సేస్ అహం బ్రహ్మాస్మి అండ్ గాడ్
0: తత్ త్వం అసి.
1: And it said tattvamasi dadda
0: prajnanam brahma.
1: It is awareness prajnanam brahma.
0: Ayamatma brahma.
1: And I am atma brahma.
0: ఈ చతుర్విధములైనటువంటి మహావాక్యములు నాలుగు వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు.
1: These are the greatest teachings given to mankind from the four Vedas.
0: ఇలాంటి మహావేదలు మానవుని యందు నిలిచి ఉండగా మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు?
1: When these four mahavakyas are passed on to the mankind,
0: తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటున్నది.
1: He sees his own reflection everywhere.
0: మాట మాటలు ఎందుకు సత్యం ఒక్కాణిస్తూ ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ అటర్స్ దేర్
0: ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ యాక్ట్ దేర్ షైన్స్ ద రైటోస్నెస్.
0: ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఎవ్రీ బ్రెత్ దేర్ షైన్స్ ద డివినిటీ.
0: ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితం మనం ధరించకూడదు.
1: విత్ దిస్ లైఫ్ ఆఫ్ డివైన్
0: కానీ మనం ఏమి చేయనటువంటి మూర్ఖుల వలె ప్రదర్శిస్తున్నాము.
1: వి యాక్ట్ యాజ్ ఇఫ్ వి ఆర్ ఇగ్నోరెంట్ and foolish.
0: మనం అజ్ఞానులం కాదు.
1: We are not ignorant.
0: ప్రజ్ఞానులము సుజ్ఞానులము.
1: We are one of awareness. We are one of spirituality.
0: ఈ సత్యాన్ని గుర్తించడానికే మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రావర్తించింది.
1: There is divinity in mankind to realize this alertness, awareness.
0: మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు.
1: You all pray at the time of partaking.
0: బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నారు.
1: At the time of dining, you pray to God, saying that the food is an offering to God. The one who eats is God.
0: నువ్వు చెప్పడం బ్రహ్మార్పణం అంటున్నావు.
1: యు సే దట్ ఫుడ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కానీ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
1: దెన్ వేర్ ఇస్ బ్రహ్మ?
0: తిరిగి తక్షణమే లోపల నుంచి జవాబు వస్తుంది అది. అహం వైశ్రానరో భూత్వ అహం వైశ్రానరో భూత్వ.
1: హియర్ కమ్స్ ద రిప్లై. గాడ్ సేస్ ఐ యామ్ వైశ్వానర.
0: నేనే నీ యందు వైశ్రాన రూపంలో ఉంటున్నాను.
1: గాడ్ సేస్ ఐ యామ్ ఇన్ యు ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
0: పిచ్చి బాలవుడా, నీవు బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్రానుడైనటువంటి నీ ఉదరం నందే ఉండినటువంటి భగవంతునికి అర్పితం గావిస్తున్నావు.
1: ఓ మ్యాచ్యాబ్, యు థింక్ దట్ యు ఆర్ ఆఫరింగ్ టు గాడ్, అండర్స్టాండ్ దట్ ఐ మీన్ యు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర రిసీవింగ్ ఆల్ ద ఫుడ్.
0: కనుక ఎవరికో కాదు,
1: నాట్ టు ఎనీబడీ.
0: ఎవరికో చెడుపు చేస్తున్నానని నువ్వు భావించవద్దు.
1: నాట్ దట్ యు ఆర్ డూయింగ్ ఎనీవన్.
0: ఆ చెడుపు కూడా నీకు నీవే చేసుకుంటున్నావు.
1: గివ్ ద హర్ట్, దట్ ఈస్ యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్.
0: ఎవరినో బాధిస్తున్నానని నువ్వు భావించవద్దు.
1: Never consider harming.
0: ఆ బాధ కూడా నిన్ను నీవే బాధించుకుంటున్నావు.
1: యు ఆర్ హర్టింగ్ హార్మింగ్ అన్ టు యువర్ సెల్ఫ్.
0: కనుక నీ మేలు చేసినా కీడు చేసినా నీకు నీకే కానీ పరులకు కాదు.
1: ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ యూ డూ అన్ టు అదర్స్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చదే అన్నారు.
1: హూ సో ఎవర్ యూ సాల్యూట్ అండ్ పే యువర్ అబసాన్స్, ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్ట్ ఇన్ గాడ్.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చదే.
1: ద డినైల్ ఆఫ్ ఎవ్రీ వన్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: నీవెవరికో చెడు చేస్తున్నా అనేటువంటి కూడా నీకే.
1: No, you are harming yourself.
0: ఎవరికో నేను మంచి చేస్తున్నా అంటే నీకు నీవే మంచి చేసుకుంటున్నావు.
1: యూ థింక్ యు ఆర్ డూయింగ్ గుడ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ డూయింగ్ గుడ్ టు యువర్సెల్ఫ్.
0: అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ వన్ ఇన్ ద సేమ్ ఇన్ ఆల్.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించి
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ యూనిటీ ఇస్ ఫర్గాటెన్.
0: ఏదో అనేక రకములుగా దేశం తిరుగుతూ ఉంటున్నాం.
1: వి గో ఆన్ పిల్గ్రిమేజ్ రౌండ్
0: క్షేత్రాలను సంచరిస్తూ ఉంటున్నాము.
1: వి గో అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్
0: దివ్య నామాన్ని స్మరిస్తూ ఉంటున్నాము.
1: అండ్ వి చాంట్ ద నేమ్స్.
0: కానీ ఇవన్నిటికీ మూల కారణము ఒక దైవమే.
1: గాడ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
0: ఏ పేరు పెట్టినా,
1: ఎనీ నేమ్ గివెన్,
0: ఏ స్థానం చేరినా,
1: అండ్ వాట్ ఎవర్ పాత్ యు
0: అన్నింటికీ ఒక్కడే దైవము.
1: ఓన్లీ గాడ్, ఓన్లీ వన్ గాడ్.
0: ఏకత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
1: అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఫర్గాటెన్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
1: వి హావ్ టు కీప్ ఆల్వేస్ ఇన్ వ్యూ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడక ఏకత్వం అనేకత్వంగా విభజిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ టుడే ఇన్స్టెడ్ ఆఫ్ విజువలైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వి విజువలైజ్ మల్టిప్లిసిటీ ప్లూరాలిటీ యూనిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకూడదు.
1: వి షుడ్ నెవర్ డివైడ్ ద వన్ ఇంటూ మెనీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని తీసుకోండి.
1: వి షుడ్ ఆల్వేస్ గో బై ద వన్నెస్ ఆర్ యూనిటీ.
0: అది ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైన సేవ.
1: దిస్ ఇస్ ద మెయిన్ సర్వీస్ దట్ మ్యాన్ షుడ్ అండర్టేక్.
0: అందు ఇందు నీ ఎన్ని చూసినా ఒంటే ఒక్కడిగానే ఉంటున్నాడు భగవంతుడు.
1: హియర్ అండ్ దేర్ ఎవ్రీవేర్ ఎల్స్ వేర్ గాడ్ ఇస్ వన్.
0: కనుకని నీ ఎందే ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని నువ్వు స్మరిస్తూ ఉంటుంది.
1: థింక్ ఆఫ్ గాడ్ హూ ఇస్ విత్ ఇన్ యూ.
0: మన్నే రామ్ ఆత్మే కామ్.
1: హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వర్క్ సర్వీస్ ఆన్
0: యువర్ మనసులో భగవంతుని స్మరించు.
1: థింక్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ మైండ్.
0: చేతితో నీవు కర్మలు ఆచరించు.
1: బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్
0: సర్వ కర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యర్థంగానే మారుతాయి.
1: దెన్ ద వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: కనుక నీ స్థితి భావంతో మనం కూడినటువంటి ఒక సేవను మనం కలుపుతూ రావాలి.
1: వీ షుడ్ సర్వ్ దీస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్.
0: ఈనాడు సేవలు ఎందు ఏమాత్రమో విశ్వాసము అభివృద్ధి కావటం లేదు.
1: టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ సర్వీస్.
0: ఇన్ని సంవత్సరం నుంచి కూడా నువ్వు వింటున్నారు, అనుభవిస్తున్నారు, ఆచరిస్తున్నారు, చేస్తున్నారు సేవలు.
1: For the last several years we have been listening and hearing and we have been serving people.
0: ఎంత వరకు సాధించారు?
1: To what extent have you
0: ఏమి సాధించారు?
1: What is it you achieve?
0: ఏమి మీరు తెలుసుకున్నారు?
1: What have you known?
0: దీని యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret behind it?
0: రహస్యం చూస్తే ఏమాత్రమూ లేదు.
1: Nothing whatsoever.
0: మనలో ఒక విధమైన నడకను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop our conduct.
0: మన నడతలో చాలా మార్పు కలగాలి.
1: There should be change in our behavior.
0: మాటలో మనకు మార్పు చేయాలి.
1: There should be transformation of talk.
0: మనకు మార్పు కలగాలి.
1: Our looks should change.
0: సమ్యక్ దృష్టి.
1: We should have good looks.
0: పవిత్రమైన దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop sacred vision.
0: పవిత్రమైన సమ్యక్ వాక్కు.
1: And we should talk well, good talk.
0: సమ్యక్ శ్రవణము.
1: Good listening.
0: ఈ మూడింటిని మనం చక్కబరుచుకుంటే సమ్యక్ దృష్టి అనేది అభివృద్ధి అయిపోయి సరైనటువంటి ఒక కీర్తిని పొందగలుగుతాం.
1: విత్ గుడ్ ఆడిషన్, గుడ్ థాట్ అండ్ గుడ్ టాక్ దేర్ డెవలప్ ద గుడ్నెస్ ఇన్ యూ బేసికలీ.
0: ఈ సమ్యక్ దృష్టిని మనం పెంచుకున్నప్పుడే
1: వెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ సైట్
0: అప్పుడే మనం నిర్వాణం పొందుతాం.
1: దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ నిర్వాణ స్థానమును పొందాలనుకుంటుంటే మనం సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి.
1: In liberation, we should develop good sight, vision.
0: ఏదో దేవాలయం పోయినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవాన్ని నమస్కరించడమే కాదు.
1: It's not enough if you just pay your respects when you visit a
0: temple. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి చూసినా నమస్కారం చేయి, అది కేశవునికి చెందుతుంది.
1: You may do namaskar to anyone, all will go to God only.
0: దైవము లేనటువంటి దేహము లేనే లేదు.
1: There is no body where there is no God.
0: సర్వభూతాంతరాత్మ భగవంతుడు.
1: God is in dweller in all of the beings.
0: అట్టి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: The main duty of mankind is to recognize, realize the truth.
0: ఎన్నో వేదాంతాలు వింటున్నారు.
1: We have been listening to philosophy.
0: ఎన్నో గ్రంథములు చదువుతున్నారు.
1: We read many books.
0: ఎన్ని క్షేత్రంలో తిరుగుతున్నారు.
1: We go around pilgrimage.
0: కానీ ప్రయోజనం ఏంటి?
1: What is the use of all?
0: మానవుని యొక్క మనసు కించిత్తేనా మారటం లేదు.
1: Man's mind has not been transformed.
0: శిలవలే కఠినమై మారిపోతుంది.
1: And in fact we are not serving at all.
0: శిలాహృదయులుగా మారిపోతున్నారు.
1: We are stone hearted. So
0: కాదు కాదు వెన్న వంటి మనసు.
1: We should be so soft and tender like butter.
0: దృష్టి.
1: And it should be like a butter.
0: అది తేనె వంటి పలుకు.
1: And our walk should be nectarine.
0: ఇది సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: The talk should be nectarine. There lies the main value.
0: అది వాని యొక్క అలంకారం.
1: And that is the real decoration to you.
0: అతి పవిత్రమైనటువంటి అలంకారం నుండి కూడాను.
1: With the beautiful jewelry.
0: అతి పవిత్రమైనటువంటి శక్తి సరైన ఉంచుకొని కూడా.
1: With all the mighty powers latent in you.
0: కానీ ప్రయోజనం లేని జీవితాన్ని గడుపుతున్నారు.
1: We are leading a useless life.
0: మన యొక్క దృష్టి వెన్నెలవలే చల్లగా కనిపించాలి.
1: Our look should be so cool and comforting.
0: తీక్షణమైనటువంటి దృష్టి మనలో ఉండకూడదు.
1: It should not be harsh looks.
0: మధురమైనటువంటి పలుకులుగా ఉంటుండాలి.
1: Our words should be nectarine.
0: కానీ పలుకులో కఠినమైనటువంటి పలుకులుగా ఉంటున్నాయి.
1: We should never use bad words or harsh words.
0: ఇట్టి వాక్కులు మన నుండి రావటం చేతనే మనం ఒక విధమైన దుర్మార్గం మార్గంలో ప్రవేశిస్తున్నాం.
1: Because of harsh words we turn wicked.
0: తేనె వంటి మనసు.
1: And therefore we should be talking to the
0: హృదయము.
1: And the heart.
0: ఈ హృదయము తేనె వలె ఉంటుండాలి.
1: And the heart should be so sweet like honey.
0: ఈ పలుకు ఏ విధమైన కఠినంగా రాకూడదు.
1: And we should never use harsh words.
0: ఇదియే భగవంతుడు ప్రసాదించినటువంటి అనుగ్రహ వర ప్రసాదము.
1: And this is the real gift to mankind.
0: ఇటువంటి అనుగ్రహ వర ప్రసాదము ఉంచుకొని కూడా ఇది దుర్వినియోగం చేసుకుంటున్నాం.
1: With all the valuable latent gifts given to us, we are misusing them.
0: కరువైంది దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగంలో ప్రవేశపెట్టాలి.
1: We should never misuse them. And we should make proper use of them.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manavattam enta adrishtavantamaino.
1: The human life.
0: జంతువులం నరజన్మ దుర్లభం.
1: Of all of the beings, human life is
0: మానవ జన్మం ఎన్ని తరముల నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి వరప్రసాదము.
1: The human life is highly sacred and noblest of all.
0: ఎన్ని పుణ్యమును పొందుకొని అందుకున్నటువంటి జీవితం ఈ మానవత్వము.
1: And human life is just the gift because of the accrued merit.
0: అటువంటి మానవ జీవితత్వాన్ని ఎందుకు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం?
1: Why should we misuse the divinity?
0: ఎవరైనా పలుకరిస్తే ఈయన జవాబును అందించు.
1: If anyone asks you any question, talk politely.
0: Yavanna chusinappudu nagumogumto nenu namaskarinchu.
1: Talk to people with a smile on the face.
0: Ee naati itti pavitramaina oka gunamulu ee manavuni endukuntunnu kanipinchutundi.
1: These sacred qualities are totally missing in man.
0: Nenu bhaktulu bhaktulu bhaktulamani bhavistunnaru.
1: We consider ourselves as devotees.
0: కాదు కాదు.
1: నో,
0: దేహంతో సంచరిస్తున్నామే కానీ
1: యూఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద బాడీ.
0: మనసంతా కూడా దుర్మార్గములు ఎందుకు ప్రవేశిస్తుంది?
1: మైండ్ ఈస్ ఆల్వేస్ వీకెండ్.
0: మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్ ద మైండ్ స్ప్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సత్కర్మలు ఆచరించాలి.
1: అండ్ లెట్ ప్రాక్టీస్ ట్రూ.
0: సద్విషయములు చింతించాలి.
1: లెట్ us think of good things.
0: అది ఏ నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము.
1: దేర్ లైస్ ద రెస్పెక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని యొక్క గౌరవము,
1: ద రెస్పెక్ట్ ఆఫ్
0: మానవుని యొక్క మర్యాద,
1: ద కర్టెసీ
0: ప్రవర్తనలో మనం అందుకోవాలి.
1: దే ఆల్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్
0: అవర్ పవిత్రమైన ప్రవర్తనలో మానవుని యందు ఆవిర్భవించాలి.
1: That kind of sacred behavior should find a place in our life.
0: Kanuka manavudu nenu kevalam manavudiga bhavinchukoddu.
1: You should not consider yourself simply a
0: jeevude devudu.
1: The individual is divine.
0: Idiye pavitramaina bharatiya yokka vedantam.
1: This is the basic philosophy of bharatiya.
0: Jeevude devudu.
1: Jeeva individual is deva god.
0: Devudu jeevudu veru kaadu.
1: Jeeva individual deva god are not separate.
0: Ishvara sarvabhutanam.
1: Ishvara god is in all sarvabhutanam.
0: Sarvajeevuni endukudunu santirinchetunte oka daivattam okkade.
1: Only one god that dwells in all of the countless number of beings.
0: Ide chaitanya tattvam.
1: And this is the philosophy.
0: Ide pavitramainatuvanti tattvam.
1: This is the sacred meaning of it.
0: Ilanti sarthakamainatuvanti bhavalanu mana hrudayamlo nimpukoni
1: with all the sacred thoughts feelings within us.
0: Nitya jeevitanni satkarmalaga aacharinchukoni
1: and we have to work for our redemption our daily life.
0: మన జీవితమే సార్థకం గావించుకోవాలి.
1: And see that ultimately our lives are liberated.
0: వచ్చింది మానవ జీవితం.
1: We are born as human.
0: దీన్ని ఎడమార్గంలో ప్రవేశపెట్టకూడదు.
1: We should never go in the wrong direction.
0: మానవుడిగా పుట్టి కూడాను
1: and be born as human.
0: బుద్ధులు మాత్రము మానవ బుద్ధులుగా ఉంటున్నాయి.
1: But our minds are not human at all.
0: మనము ఈ విధమైన ప్రతి ఒక్క బుద్ధులు మార్చుకోకుండా కేవలం మానవత్వంలో కొంతవరకు మనం మానవత్వంగా నిరూపిస్తూ వస్తుంటే దీని వల్ల వచ్చిన ఫలితం లేదు.
1: We have to uphold and live up to the title of a human being by having our being, our mind that of a human.
0: నేను మానవుడు మానవుడు మానవుడు అనేటువంటి దివ్యమైన కీర్తి సంపాదించాలి.
1: We should get that credit of being born as a human being.
0: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఏదో పూజలు చేయటము, భజన చేయటము, యాత్ర చేయటము, ఇది కాదు ఆధ్యాత్మికం.
1: What is spirituality? Is it worship or undertaking?
0: మానవుని యందు ఉన్నటువంటి ఒక పశుత్వాన్ని హింసించి,
1: spirituality meant killing the animality.
0: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము.
1: Transform the humanness in you into the divine is spirituality.
0: అది నిజమైన ఆధ్యాత్మికం.
1: That is the true spirituality.
0: మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించాలి.
1: Therefore we have to kill the animal
0: beast. నశింపజేయాలి.
1: And we have to see
0: హతమార్చాలి.
1: We have to kill it.
0: ఆ పశుత్వం ముందినంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు.
1: So long there is animal quality, you can never attain divinity.
0: కాని దినదినమునకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది, కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు.
1: Day by day there is animal quality that is on the increase, rise.
0: కనుక మనము పశువులు కాదు.
1: We are not animals.
0: ఇతరులు భయపెట్టకూడదు.
1: We should never make anybody afraid of us. And we are not animals to make us afraid of
0: us.
1: And we are not animals to be
0: frightened.
1: In fact, you are born as a human being with all the courage and
0: strength. మానవత్వం మనం పొంది కూడాను
1: and being born a human,
0: దివ్యత్వం అనేది ఉండి కూడాను,
1: though divinity within you,
0: అర్థం చేసుకోవడం లేకపోతే
1: we are not able to understand.
0: కాలాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
1: And we are wasting our time.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ముఖ్యంగా మీరు
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ
0: ఈ దినము చెప్పేదే కదా సాయిబాబా అని అలక్ష్యం చేయకండి.
1: నెవర్ నెగ్లెక్ట్ థింగ్స్ థింకింగ్ దట్ దిస్ ఆర్ రిపీటెడ్ టైమ్ అండ్ అగైన్.
0: దైవమైన శక్తి ఇంత అంతని కాదు.
1: The divine faculty, the divine power in you is beyond
0: estimation.
1: He is the smallest of the small and the biggest of the big.
0: Scientists andaru kuni entano parishodhana chesaru.
1: Scientists investigated, experimented.
0: Ee anu anantam dantlopala oka avukayanta prasadanni teeskoni bhoomiloki vaste aa avukayantam prasadamu konni vela tonnuluga baruvuga untadi.
1: And the smallest fraction of an atom, when it is taken, you'll understand it is mighty and very heavy.
0: Ha avukayanta padarthame.
1: And that was the size of an avukay.
0: 12000 tonnulu baruvu untadi.
1: It is of the size of 12000 tons.
0: ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంది. పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి?
1: ఇఫ్ దట్ ఈస్ ది వెయిట్ యు కెన్ ఎస్టిమేట్ ఇమాజిన్ ద వెయిట్ ఆఫ్ ది
0: అణువు. మహతో మహీయాన్
1: ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక అణువులో అణువుగా ఉన్నాడు.
1: సో హీ ఈస్ ద స్మాలెస్ట్
0: అణువులో అణువుగా ఉన్నాడు.
1: అండ్ ఈస్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
0: అణువు కంటే అతి సూక్ష్మమైనది.
1: ఈ సట్లర్ దాన్ ది సట్లెస్ట్.
0: గణము కంటే అతి గణనీయమైనది.
1: మైటియర్ బిగ్గర్ దాన్ ది మైటియర్.
0: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దిస్.
0: కనుకనే భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఇస్ బియాండ్
0: ఎవరు కూడా భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్టోల్ నరేట్
0: ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణన కంట కూడా తగ్గినట్టుదే కాదు.
1: ఆల్ నరేషన్స్ ఆర్ జస్ట్ బినీత్ ది రియాలిటీ.
0: ఈ వర్ణన మానవ యొక్క తృప్తి.
1: This mere extolation gives you satisfaction.
0: Alpa trupti.
1: It is just so low.
0: Kani anantamaina shakti.
1: But there is infinite power.
0: Ee anantamaina shakti ni alpa trupti ga manam anukovatam chaala parapadu.
1: The infinite power cannot be brought down to a simple level.
0: Aithe
1: however
0: anulandunu ganamlandunu okke
1: taste. But the taste continues to be the same in the smallest.
0: Samudrayaniki velli koncham chettu neeru teeskondra.
1: Go to the sea and collect some water.
0: దానికి వచ్చి నీవు నోట్లో వేసుకో.
1: అండ్ జస్ట్ డ్రింక్ ఇట్.
0: అది ఉప్పుగానే ఉంటుంది.
1: అండ్ యు విల్ ఫైండ్ ఇట్ సాల్ట్.
0: ఆ సముద్రానికి వెళ్ళి
1: గో టు
0: ఒక బింట నీళ్ళు తీసుకుని రా.
1: కలెక్ట్ బిగ్
0: దాంతో నీవు వేసుకున్నప్పటికీ ఉప్పుగానే ఉంటుంది.
1: దట్ ఆల్సో ఇస్ సెలైన్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
0: కనుకని నీ క్వాలిటీ నువ్వు చూస్తూ రావాలి.
1: సో యు గో బై ద క్వాలిటీ.
0: నీ ఎన్నున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి.
1: ద క్వాలిటీ ఇన్ రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
1: గాడ్ గోస్ బై ది క్వాలిటీ నెవర్ బై క్వాంటిటీ.
0: ల్యాక్స్ ఆఫ్ మిల్క్ అంతా ఉంటుంటారు.
1: యు ఫైండ్ ద ల్యాక్స్ ఆఫ్ మిల్క్.
0: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంకీ మిల్క్ వంటిది.
1: దట్ ఇస్ ఆల్ డాంకీస్ మిల్క్.
0: కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్.
1: ద టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్.
0: ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
1: That teaspoon full of cow milk is more precious.
0: కదని అల్పమైనప్పటికీ ఆనందంగా నీ భుజించు.
1: It may be low in quantity but you can partake it richly.
0: అధికము కదా అని దాన్ని ఆశించి దురాశ భంగం కాదు కానివ్వకు.
1: Never run after that which is in excess in plenty.
0: దురాశ చాలా చెడ్డది.
1: And too much
0: దుఃఖమునకే హేతువు.
1: And too much of desires will make you miserable.
0: కానీ సదాశను చిన్నదైనా కూడా నీవు భావించు.
1: A small thing can be enjoyed plentifully.
0: దానిలో నీకు ఎంతో సంతోషం ప్రాప్తిస్తుంది.
1: యు విల్ హావ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ లోకములో ఎన్ని జీవులు ఎన్ని రకమైన మార్గంతోనో భగవంతుని అన్వేషిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఏం చేస్తున్నావు అంటే భగవంతుని అన్వేషణ జరుగుతున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వాట్ ఆర్ డూయింగ్ దే సే వి ఆర్
0: భగవంతుని అన్వేషణ ఏమిటి.
1: వాట్ డు యు మీన్ బై
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు.
1: వేర్ ఇస్ గాడ్.
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
1: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ గాడ్ ఇస్ వన్.
0: అలాంటి ఒక భగవంతుని ఎందుకు వ్యతిరేకం?
1: When God is everywhere, why do you need to search for him?
0: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు.
1: God is present everywhere.
0: ఎందుకు అలా అందులేదని సందేహం వలది.
1: You don't have to doubt whether he is there.
0: చెట్టు సర్వోపగతి ఉంది ఎందుకు వెతికి చూసినా అందందే కానవాడు.
1: Wherever you search, wherever you go, you find him in thought.
0: అలాంటి స్టూడెంట్ ప్రహ్లాదు.
1: And ప్రహ్లాద్ ఐ సో యంగ్
0: చిన్న పిల్లవాడు.
1: టైనీ సో
0: అతను చదువుకోవడానికి పంపిస్తే
1: వెన్ యు సెంట్ ఫర్ లెర్నింగ్
0: దండా అమార్కులు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ వచ్చారు.
1: చండా అమార్కా ద టీచర్ దే వర్ వెరీ బ్యాడ్.
0: దేవుని చేయలేదు. తన లక్ష్యం దైవం పయనించాడు.
1: He had his aim as
0: sarvamu narayana narayana.
1: He considered everything as narayana divine.
0: Tandri oka naadu pilipinchadu.
1: And father summoned him
0: one day. Nayana nee emo goppa vidyalanni chadivaravata.
1: The father said, it seems you have learnt many.
0: Nee cheppara nayana,
1: come on, repeat one or two things that you studied.
0: Chadivinchina nannu guruvulu.
1: He said, Teachers made me study
0: చదివింది ధర్మ అర్థ కామ మోక్షం.
1: I have studied all the objectives of life.
0: చదివినవి గలవు తెక్కులు.
1: I studied many, many books.
0: చదువులలో మనం వెళ్ళి చదివింది తండ్రి అన్న.
1: And I have gone through the very secret, the essence of study.
0: నాయన ఆ మనం చెప్పమన్నాడు.
1: Father asked, what is the essence of all learning?
0: ఓం నమో నారాయణాయ.
1: Allah has said, Om Namo Narayanaya.
0: తండ్రికి బుర్ర తెలిసింది.
1: అండ్ దేర్ ఇస్ ఫాదర్ ఫెల్ట్ రీలింగ్.
0: రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు.
1: హి హస్ బీటెన్ హిమ్, థ్రాష్డ్ హిమ్ అండ్ డ్రివెన్ అవుట్.
0: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు.
1: Father has got bitterness, hatred towards God. Where is the son Prahlada? And Prahlada is full of love for God.
0: Their
1: father is full of hatred
0: towards
1: God. Therefore this wide gulf of difference between love and hatred. Therefore with all good and sweet words, the human quality can turn into divine nature. Embodiments of love. Never develop hatred.
0: అసూయను పెంచుకోకూడదు.
1: Never be jealous.
0: అహంకారాన్ని ఏమాత్రం మనం అతమార్చకుండా ఉండకూడదు.
1: Never entertain ego killing.
0: మొట్టమొదట అహంకారాన్ని అతమార్చండి.
1: First kill your ego.
0: అప్పుడే మనం ఈగో పోతుంది.
1: And then ego will find
0: no place. దానికి తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది.
1: There develops true love.
0: ప్రేమ చేతనే భగవంతుని పొందాలి.
1: And you can attain divinity through love only.
0: ప్రేమ మహిత మరి భూములను ప్రేమాంకురములు పెంపొందు.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరెస్ట్ ఆఫ్ లవ్ ఫర్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్ టు డెవలప్ విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ సుధా వర్షము వర్షి
1: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ నదులు ప్రవహింపగమురలి గానము చిందే.
1: ఫర్ ది రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఇన్సెసెంట్లీ ఓ కృష్ణ సింగ్.
0: భగవంతుని యొక్క గానం ఎంత బాగుంది, మధురంగా ఉంటుంది.
1: The melody of divine is beyond
0: understanding.
1: Those that listen to the melody of the divine celestial song will know the taste of it.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్
0: ఏ సాధనలు, ఏ జపములు, ఏ ధ్యానములు, ఏ యోగములు చేయడానికి సాధ్యం కాకపోయినప్పుడు నామస్మరణ చేయండి.
1: ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అండర్టేక్ penance, meditation, the worship, but chant the
0: Yogyakarta.
1: Do not get into that practice that you do not know. Proceed along the easy, simple
0: path.
1: And in Krita
0: Yajna,
1: in Treta Yajna, in Dvapara
0: worship,
1: in this age of Kali, it is only Namaskarana.
0: Hare Nama, Hare Nama, Hare Nama Kevalam.
1: He's only chanting the name of God. There is no other path to reach God other than singing His glory. So sing His name, sing His glory. There's nothing beyond
0: this.
1: Any spiritual practice should end up in chanting His glory. Embodiments of love. Students. Pilgrims.
0: అందరూ సేవ చేస్తున్నారు. శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణుస్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వర్ధనం, అర్చనం,
1: వర్షిప్,
0: నాశ్యం,
1: సర్వేహం,
0: ఆత్మ నివేదనం,
1: అండ్ సరెండర్.
0: నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరులతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
1: All these nine paths of devotion will ultimately take you to God, to the divine.
0: కానీ మార్గము ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే.
1: Paths are many, but goal is one.
0: కానీ ఆ యొక్క గమ్యాన్ని చేరండి.
1: We have to reach that goal.
0: గమ్యానికి దూరం కావద్దండి.
1: Never be away from the goal of life.
0: దైవ మార్గంలో ప్రవేశించకండి.
1: And do not go in a wrong direction.
0: దైవ విరుద్ధమైన మార్గంలో ప్రవేశించవద్దు.
1: Never act against God.
0: కేవలం నీ స్వార్థమే నీ పెంచుకోవద్దు.
1: Never be selfish.
0: స్వార్థమే స్వప్రయోజనంకు మూల కారణం.
1: Selfishness and self-interest.
0: స్వప్రయోజనమే ఆధ్యాత్మికానికి అతి దూరము.
1: And in fact, the selfishness will distance you from spirituality.
0: ఈ స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: So we have to sacrifice. పరార్థాన్ని
0: ప్రేమించాలి.
1: And we should love God.
0: దీయత్వాన్ని అంకితం చేసుకోవాలి.
1: And then dedicate our lives to attaining
0: it. ఈ మార్గంలో మీరు చేరినప్పుడే దివ్యమైన శక్తిని ప్రాప్తిస్తుంది.
1: When we proceed along the divine path, we'll have divine energy.
0: ఈనాడు శిరిడి నుంచి కొన్ని వేల మంది వచ్చారు.
1: From Shirdi, thousands are here.
0: Anta yatra chestunnaru.
1: They have gone round
0: on
1: pilgrimage. They visited pilgrim centers.
0: Punya pavitramaina pernu talchukuntu.
1: And they have been thinking of sacred name of God.
0: Vaaru ee naadu prashantanam cheyaru.
1: Today they reached the prashanti nilayam.
0: కానీ ఈ అన్నింటికి మీ మూల కారణము నామస్మరణే.
1: ఇట్ ఈస్ ఓన్లీ నామస్మరణ, గాడ్స్ నేమ్, దట్ బ్రాట్ యు హియర్.
0: క్షేత్రం వేరు కావచ్చును.
1: The pilgrim centers
0: Chetram, Chetrajna, Chapimadvide, Rendu Kudumbam Okkate.
1: And therefore, Kshetra, the center, Kshetrajna, the knower, are one and the same.
0: Kshetrajna lekapothe Kshetrame kaadu.
1: When there is no knower, there cannot be anything to be known.
0: Kaabatti enni tiriginappatikini, mana hriday kshetrani matramu pavitramga avinchukovali.
1: We might go around any place, the Kshetra, the human body, must be maintained perfect.
0: Kathinamainatti matramu tagginchukovali.
1: Never use harsh words.
0: Paradushamainatti maarukondi.
1: Never accuse anybody. You should not think of anyone. Think of God more and more. This is the true spiritual practice. To the extent possible, serve others. To the extent possible, help others. And render true service. A small example. We have our former
0: students.
1: Our old students have been serving in the neighboring villages. They do serve. How are they serving? And you should do it in true spirit. We have come here to serve you. You also participate. You also join us and learn and serve. Those that come from outside may
0: be
1: you want. But if you learn the technique of service, you can serve by yourself. And the villages are full of
0: dirt.
1: It's full of dirt. Therefore, we and our children fall sick repeatedly. Let us keep our villages
0: clean.
1: And we should see the water. Let us breathe good air. And then we will have the pure heart.
0: Samyak drishti.
1: Good looks.
0: Samyak shravanam.
1: Good listen.
0: Samyak vaku.
1: Good word.
0: Samyak varku.
1: Good work.
0: Samyak tate.
1: And good thought. When all these are five or sacred, you will be perfect. Then you deserve everything. And you merge in God. Therefore the two, one is nearness, other is identity. First you be near, quite close. And then gain proximity more and more. And you will have identity. Ultimately merger, oneness with the divine. The river comes from long distance and
0: flows.
1: Flowing incessantly, gradually, it merges in the ocean. What for? The river takes birth. To merge into mighty ocean. What for is the human life? Not to enjoy the comforts and convenience of the world.
0: It's
1: necessary so long you are
0: alive.
1: But ultimately you should merge in divine. We should question why for his life. The life is there to merge in God. And why, what for are we here? We are here to experience God. What is it you are experiencing? You are not experiencing. You don't see it. You are not anywhere near God. You experience in society. You live in society. And ultimately end up your life there. Is that the thing that you are here? No, human life is not that
0: thing.
1: Human life is rare. It is so sacred. It is so novel and new.
0: This
1: novel and new, ever fragrant human life is wasted today. So students and pilgrims, all of you should tread along this sacred path. You should spend your life chanting His glory, singing His name. There is no other way to sanctify our time. You can sing God's name as you work, you can sing. Every time, as you serve, you can sing. To sing His glory, there is no obstacle anyway.
0: కానీ దాని కొరకు ఒక హద్దు ఉంటుంది.
1: Everything has got an obstacle limit.
0: ఏదైనా ఒకటి కావాలంటే ఒక దానికి ఒక ట్యాక్స్ కట్టాలి.
1: If you want anything, you need to pay tax.
0: నల్ దగ్గరలో ప్రవహిస్తుంటే ఆ నీరు తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
1: You need to pay water tax even to collect water.
0: కరెంట్ మనం ఇంటికి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
1: And you have to pay electricity
0: bill. నామస్మరణకు నో ట్యాక్స్.
1: For namasmarana there is no tax at all.
0: ఎవరు అడిగేవారు లేరు.
1: Nobody will tax you.
0: ఏ కష్టమో దీనికి అవసరం లేదు.
1: Nothing whatsoever.
0: సులభంగా లభించేది.
1: It's so easily available.
0: చేయలేకపోతున్నారు.
1: Not able to sing his
0: glory. ఈనాటి మానవుడు సులభంగా చిక్కినటువంటి దాన్ని వదిలిపెట్టున్నాడు.
1: Man is just giving up that which is so easily.
0: కష్టంతో లభించేటువంటి చాలా మంచిదని భావిస్తున్నాడు.
1: And he considers that which is so difficult to obtain.
0: అది ఒక చెడ్డ భావం.
1: That is a wrong feeling.
0: సులభంగా చిక్కినటువంటి మనకు పవిత్రమైనటువంటి.
1: That which is easily available is sacred.
0: ఎట్టి కష్టము అందించకుండా.
1: There's no difficulty.
0: ఎట్టి బాధను కలిగించకుండా.
1: No suffering.
0: సులభంగా ఉన్న చోటనే ఉట్టి పడుతుంది.
1: You will get it where you are.
0: ఆ ప్రేమనే నిజమైనటువంటి యొక్క భక్తి.
1: And that love is devotion.
0: ఆ ప్రేమనే లేకుండా భక్తియే లేదు.
1: When there is no love, it cannot be
0: devotion. తపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ చేసినప్పటికీ ప్రేమనే దీనికి ప్రాణము.
1: Therefore, whatever you may do, the yajna or japa or jhana, but love for God is the basis.
0: ప్రేమనే లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: Bereft of love, you cannot undertake any tiny task.
0: అన్నింటి యందు లౌకికమందు అలౌకికమందు ప్రేమనే ప్రధానము.
1: In this worldly tasks and other worldly affairs, love is important.
0: ఆత్మనందు అధ్యాత్మనందు జిజ్ఞాసందు ప్రేమ భావమే ప్రధానము.
1: The seeker, the one after money, the one who wants to know
0: ఆత్మనందు ప్రేమనే ప్రధానము.
1: And the love is foundation for all.
0: అట్టి పవిత్రమైన ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
1: We have to develop that sacred love more and more.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: We should not accuse anybody.
0: పరిహసించకూడదు.
1: And we should not make fun of anybody.
0: ప్రేమ చేతనే వారిని ప్రసన్నులు గావించాలి.
1: And we should please others by love.
0: మానవుని ప్రసన్నులు గావించుకునేటువంటి ప్రయత్నమే మానవుని యొక్క సాధన.
1: So the main spiritual practice lies in pleasing other man.
0: ఇలాంటి సులభమైన మార్గాన్ని మీరు అనుభవించి
1: experience that simple easy path.
0: సులభమైన యొక్క ఆనందాన్ని అనుభవించి
1: అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ విచ్ ఇస్ సో ఈజీ
0: సులభంగా జీవితాన్ని సాధన చేస్తుంది
1: అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Malaysia belonging to the Zone 5 of Sri Satya Sai Global Council have come to Prashanti Nilayam for their two-day pilgrimage on 1st and 2nd of September. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:45, Sri Satya Sai Ashtotra Shatanamavali and Sri Satya Sai Ashtotra Shatanamanjali will be offered at Bhagwan's Divine Lotus Feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the evening program will commence comprising talk by Sri Mahendran Arumugam, Chairman of Zone 5 Sri Satya Sai Global Council, talk by Dr. Lau Keen Lee, Secretary of Sai Grace Moor, Malaysia, followed by a devotional music program titled Love All, Serve All, From Heart to Hands. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Aasasulato Shri Satya Sai Global Council lo Zone 5 ki chendina Malaysia Desham nundi Bhaktulu September 1 mariyu 2 tedhiliyandu rendu rojula yatraga Prashanti Nilayaniki taralivacharu. సాయి కల్వన్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:45 శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి, తదుపరి శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామాంజలి స్వామివారి పాదపద్మాల చెంత సమర్పించబడతాయి. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కల్వన్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 5 చైర్మన్ శ్రీ మహేంద్రన్ అరుముగం గారు ప్రసంగిస్తారు. తదుపరి మలేషియాలోని సాయి గ్రేస్ మోర్క్ సెక్రటరీ డాక్టర్ లావ్ కీన్ లీ గారు ప్రసంగిస్తారు. తదుపరి లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఫ్రమ్ హార్ట్ టు హ్యాండ్స్ పేరిట భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: In this world, for man, these five qualities of Satya, Dharma, Ahimsa and Shanti and Prema are verily like the five pranas, the pancha pranas, the quintessentials, the life-giving forces. Amongst these five again, love indeed, which is the noblest and the highest, and one which has to be sought for. Therefore, in your heart, foster, nourish and sustain this element of love.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manava janma chala utrushtamainatundi.
0: This life of a human being is rather difficult to get.
1: Ee medha vikasamanandu kudanu kudaviyandugala jeevulanninti yandu ee manavattam uttama sthanamu nandukunnadi.
0: Not only in terms of giving rise to and sustaining the body as such, but also in the acts of letting the intellect blossom forth, this is what you wish to see in what we call as man amongst all living forms in this world.
1: Aite manavudu prakritikanga durbaludu.
0: But in a manner of speaking, man is a weakling.
1: Antiye kaadu tana yokka jeevitamu parimitamainatundi.
0: But not only that, his life has to come. It has an end.
1: Parimitamaina jeevitamunandu durbalamattamainatundi manavattamunandu divyatvanni prakatimpajesukunetundi aatma shakti okka manavuni yandu maatrame unnadi.
0: But then in this life which has an upper limit and which is basically a weakness all around, there is this power of the Atma, the Atma Shakti in man and man alone.
1: Aite medha vikasamuto kudinatundi manavudu parimitamainatundi jeevitamunandu ee medha shaktini sattakamu gavinchukunetundi pravartana yande tana jeevitamunu ankitamu gavinchali.
0: He is given the power of the intellect, and though his life has to come to an end sooner than later, he should nevertheless strive to see to it that this intellect is given the role it has to play.
1: Prachina kalamunundi Bharata deshamulo ee pancha sutramulanu pranamuluga bhavinchi prachara prabodhamulu kalpinatvanti pavitra desham ee Bharata desham.
0: This ancient land of Bharat is that sacred land wherein the efficacy and the guiding principle in these five principles have been highlighted and handed down to man down the ages.
1: Bharata deshamunandu aneka sampradayamulu aneka tegalu aneka matamulato koodi undinappatikini anekatvamunandu ekatvamuga bhavinchi visvasinchi divyatvanni prakatimpajesinatvanti desham Bharata desham.
0: This land of Bharat is once again a land rich in tradition, rich in customs, and therefore though it has been having these things like caste and religion, it has nevertheless sustained itself against the onslaughts of time.
1: Ekatvame bharatiyuni yokka lakshyam.
0: And has realized the principle of oneness in the many.
1: Kani itti satyanni gurtinchaleinatundi vyaktulu Bharata desham yokka sampradayamunu aneka reetuluga kalpanalu chesi deenini vanchinchadaniki prayatnistu vacharu.
0: But those who have not been able to understand the significance of this rich tradition have tried to give different interpretations and misinterpretations to this ancient land.
1: Anni matamulanu anni tegalanu anni sampradayamulanu anni aacharamulanu ekatvanga bhavinchi oke matramainatundi margamulandu praveshimpa chesinatundi yokka divyatvam okka bharatiya tattvam.
0: The great divine principle which is there to be found only in this ancient land is that amongst all these differentiation of religion, caste, traditions and norms, there is a basic oneness of purpose.
1: Adiye mana samskruti.
0: And that is this rich culture of ours.
1: Naranji pandiyandu aneka tonalu veru veruga kanipistuntai.
0: In an orange fruit you can come across the different entities which you
1: orange aite tonalu veru veruga kanipinchinappatikini పైన అన్నింటినీ ఏకత్వంగా కప్పబడినటువంటి యొక్క చర్మం ఒక్కటి.
0: There are different pieces, no doubt, making up this orange fruit, but the skin that covers them all is one and the same.
1: అదే విధముగానే అన్ని మతములను, అన్ని సాంప్రదాయములను, అన్ని తెగలను, అన్ని కులములను కూడాను ఏకత్వంగా భావించి కులము ప్రధానము కాదు, కులమే ప్రధానమని బోధించినటువంటి దేశము భారతదేశము.
0: In the same manner, though we have been having things like different religions, castes, traditions and norms, etc., this culture has proclaimed to us the truth that it is not the caste which is important, but the oneness of purpose that's important.
1: జాతి కంటే నీతి ముఖ్యమనియు, మతము కంటే మమత అభివృద్ధి అనియు బోధించినటువంటి దేశం భారతీయ సంస్కృతి.
0: Rather than the race, it is the character which is important, and rather than the religion, it is one's ideal that's important. This is the lesson given down to us.
1: మతము ప్రధానము కాదు, మమత ప్రధానము.
0: Religion is not important so much as your feeling one with yourself.
1: నీ జాతి ముఖ్యము కాదు, నీతియే దీనిలో ముఖ్యము.
0: Your caste is not important, your race is not important, but your character is indeed important.
1: నీతిని మమతతో అభివృద్ధి గావించినటువంటి మానవత్వము.
0: The human nature is that wherein you try to further the cause of this character, strengthen it.
1: కనుక సత్య, ధర్మ, అహింస, శాంతి, ప్రేమలనేటువంటివి మానవతా ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of satya, dharma, ahimsa, shanti and prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వికసింపజేసి, ప్రకటింపజేసి, ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రధమ తత్వము.
0: And you, the principle of unity is the key to this.
1: కనుకనే చరిత్రము, వ్యక్తిత్వము, జాతీయత, దివ్యత్వము, ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు, భారతీయుని యొక్క శాస్త్రములు.
0: So we also have these five components making up one's existence worthwhile. One's history, character, one's sense of patriotism and the like.
1: దీనిని పురస్కరించుకునియే ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము, హిందూ దేశము అని పేరు పెట్టు వచ్చారు.
0: It's in keeping with this tradition that right from ancient times, this land of Bharat has also been called the land of Hindu land. Hindu
1: ఈ ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
0: Though this name of Hindu was given to us by the Anglicans, it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Indulo kudanu varu teliyaka vanchinchi dinni Hindu aneetundi padamulu yerparchinappatikani indulo kudanu panchaprana sutramulu prakatinchuche untunnavi.
0: Though as a form of deceit they gave this name Hindu, they have unwittingly given to us again in this term Hindu the five essential principles.
1: Angla bhashalo HINDU ఈ యొక్క ఐదు అక్షరములు.
0: Now this word Hindu is constituted by these five letters HINDU.
1: Het anaga history.
0: H standing for history.
1: I anaga individual anaga vyaktitvam.
0: I stands for one's individuality.
1: N anaga nationality ade jatiyata.
0: N stands for nationality, sense of patriotism.
1: D anaga devotion అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: ది అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
1: అదే దివ్యత్వము.
0: దట్ ఈస్ యువర్ డివినిటీ.
1: యు అనగా యూనిటీ.
0: అండ్ యు స్టాండ్స్ ఫర్ ద వర్డ్ యూనిటీ.
1: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ, వ్యక్తిత్వము, జాతీయత, డివినిటీ, యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు, పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: ఈ యూనిటీ నే మోక్షమనియు.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రభువైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు,
0: And the very first among these, this history is basic to who could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
0: Only when you give, let this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mochamanaku aadharamaniyu.
0: Rather, there will be a thing like divinity. And only when we have realized the divine, there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmatta kama mochamalu purushartamuluga bhavistu vacharu.
0: Then again, we have these purushartas in the form of dharma, artha, kama and
1: mocha. Kani ee naadu duradrushtavashattu manavulu dharma arthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today, man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mochamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga puttagalavu.
0: Without roots in the first place, how can you think of the branches?
1: Artha kamamulane kommalapaina jeevinchetuvanti vyakti ఏ నాటికైనా కిందికి దిగక తప్పదు.
0: వన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఈక్ అవుట్ ఎ లివింగ్ ఆన్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ అర్థ అండ్ కామ, సూనర్ దెన్ లేటర్ హీ హాస్ టు కొలాప్స్ అండ్ ఫాల్.
1: ఈ అర్థకామముల్ని ఆధారంగా చేసుకున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో వ్యర్థము గావించుకోవటమే అవుతుంది.
0: సో వన్ హూ హాస్ దిస్ అర్థ అండ్ కామ, దీస్ బ్రాంచెస్ హాస్ హిస్ సపోర్ట్, హీల్ బి మేకింగ్ హిస్ లైఫ్ అండ్ ఎక్స్ట్రాస్ ఇన్ ఫ్యూటిలిటీ.
1: ధర్మమోక్షములను లక్ష్యం నందు ఉంచుకుని అర్థకామములను అనుభవించడమే నిజమైన పురుషార్థమని కూడా నువ్వు గుర్తించాలి.
0: The true purushartha, on the other hand, contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
1: Kali yuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
0: It is the influence of the present times of the Kali Yuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
1: Antarathanni vicharinchatam ledu.
0: He does not go for the significance contained
1: in any chinna vishayam.
0: Here is a small example.
1: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
0: Now we tend to rejoice at the fact that the sun has risen.
1: Karanam,
0: what's the reason?
1: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevitamunu aanandamainatundi jeevitanga gadapalani mana yokka vaancha.
0: Because it's our desire that we undertake the daily task assigned to us and thereby derive some joy and happiness.
1: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసము.
0: బికాస్ వీ టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
1: ఈ కర్మలన్నీ కూడా కేవలము భోగభాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
0: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కాయములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
0: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
1: Aithe meeriki telisinatundi artham inti karmaacharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
0: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
1: Idi yadartham kaadu.
0: But then this is not the significance of these.
1: Nijamuga ee suryodaya suryastamam yokka antarathanni gurtinchinatundi vyakti aanandanni anubhavinchadu.
0: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
1: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
0: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్, ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
1: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
0: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
1: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
1: దీని ఎందు ఉండినటువంటి అంతరాత్మ ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
0: దిస్ బీయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ టెండ్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిస్ ఓన్ సేక్.
1: పనిబడి పది దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
0: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
1: పనుల నిమిత్తమై 10 దినములు ఏదో ఒక హోటల్లో జీవిస్తూ వస్తుంటాడు.
0: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
1: తన పని పూర్తి కాగానే తిరిగి తన స్వస్థానము చేరుతుంటాడు.
0: As soon as he finishes his work, he gets back to his place.
1: 10 దినములు హోటల్లో ఒక గృహములో ఉండినంత మాత్రమున ఆ గృహము తన సొంతమవుతుందా?
0: జస్ట్ బికాస్ యూ హావ్ స్టేడ్ 10 డేస్ ఇన్ ఎ హోటల్ హాస్ దట్ బికమ్ యువర్ హోమ్?
1: అదే విధముగానే మానవుడు తల్లి తండ్రి ఆస్తి పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
0: లైక్ వైజ్ మ్యాన్ టెన్స్ టు ఫీల్ that the mother, the father, his possessions, material, and all that has been handed down to him by his ancestors are his own.
1: ఇవన్నీ కూడా కేవలం విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
0: But what you have to understand is, these are there so that you can take some momentary rest. They are not your own.
1: కారణము తనతో రావు.
0: Reason being, they do not go with you, come with you.
1: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
0: If they are really his, why don't they accompany him?
1: తనవి కావు కనుకనే తనతో రావు.
0: Because they are not his, they do not go with him.
1: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
0: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ టు ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
0: Therefore, this lifespan of man is rather limited.
1: మేధా వికాసము ఎక్కువ.
0: Whereas the power of the intellect is stupendous.
1: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
0: Through the power of the intellect, that which has an end, that your lifespan, try to sanctify it, make the best of it.
1: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
0: How can we seek this sense of fulfillment?
1: ధనమున్నది.
0: We have money.
1: బలమున్నది.
0: We have strength.
1: గుణమున్నది.
0: We have our own qualities.
1: అధికారమున్నది.
0: And we have a sense of authority.
1: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
0: These have to be channelized in the proper way so that we can get the best out of them.
1: ధనమున్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములో ప్రవేశపెట్టి దాన్ని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ వీ హ్యావ్ మనీ, వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
1: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
0: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడాను అందుకుంటుంది.
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హ్యావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
1: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
0: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
1: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
0: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సీక్రెట్ పర్పస్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద శాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
1: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి యొక్క ఊహలు పన్నాలి.
0: లైక్ ఫర్ ఇన్స్టెన్స్, హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
0: Now misuse of money is evil, it's been said.
1: దీనిని దుర్వినియోగం చేయరాదు.
0: We should not misuse money.
1: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కానీ నీ విత్తాన్ని ఆశించడు.
0: God would rather like to go for your heart. He is not after your money or wealth.
1: నీ నీతిని మాత్రమే తాను కోరును కానీ నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
0: He seeks your character. He does not go to what caste or religion you belong.
1: మానవ జాతి యందు పుట్టి మహత్తరమైన యొక్క దివ్య శక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: Born of the human race and endowed with this powerful intellect and this innate spark of divinity, try to realize it, come to understand your own nature.
1: కానీ కలి ప్రభావము చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
0: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
1: swartham ane sankhelalo manavudu bandhitudai tadwara అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: హీ ఇండల్జెస్ ఇన్ యాక్షన్స్ విచ్ ఆర్ సెల్ఫిష్ టు ది కోర్ అండ్ హీ లెట్స్ హిమ్సెల్ఫ్ బి బౌండ్ ఇన్ దిస్ ఐడియా ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏది తలంచినా స్వప్రయోజన నిమిత్తమే తాను సంకల్పించుతున్నాడో కానీ పరార్థ నిమిత్తమై ఏమాత్రం కూడా నువ్వు ప్రాకులాడతలేదు.
2: వాట్ ఎవర్ హీ విషెస్ టు డూ ఇట్ ఈస్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ హీ డజంట్ కేర్ ఫర్ అదర్స్.
1: పరార్థ తత్వాన్ని కొంతవరకు నువ్వు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనము త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
2: Or how does he try to understand what lies beyond the Paratha Tattva? We should try to go for that even as we are indulging in what we are doing.
1: Bhakti, bhakti, bhakti anaga kevalamu bhajanalu dhyanamulu japamulu ityadi karmalu acharinchatam maatrame bhakti kaneradu.
2: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajan.
1: Parulanu himsinchaka parulanu dushinchaka పరులను కష్టపెట్టక సాధ్యమైనంత వరకు కూడాను వారికి సహాయభూతులుగా నిలచాలి.
2: వీ షుడ్ హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, వీ షుడ్ క్రిటిసైజ్ దెమ్, వీ షుడ్ రిడిక్యూల్ దెమ్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. వీ షుడ్ ట్రై అండ్ గో అండ్ హెల్ప్ దెమ్.
1: మానవులందరూ సోదర భావాన్ని పెంచుకోవాలి.
2: అండ్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్ అమంగ్స్ ఆల్ మెన్.
1: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
2: ఓన్లీ దెన్ విల్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ వెరీలీ బికమ్ హెవెన్.
1: దిన దినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
2: Day by day, this broad outlook and attitude is
1: disappearing.
2: More and more of narrow-mindedness is creeping in.
1: Tanu tanavaru aneetvanti yokka swarthamu tappa parulu paravaru aneetvanti prema tattvanni emaatram kuda nu penchukuntaledu.
2: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't get others.
1: Nenu aneetvanti pradesham nunchi manamu aneetvanti gamyam cheratame jeevitam yokka antarartham.
2: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
1: Jeevitam antayi kudanu nenu nenu nenu aneetvanti yokka sthayi ende undina gamyam ni ee reethiga cheragaladu.
2: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
1: Kanukane yesamulo dhanamu pradhaname.
2: But then as far as our existence goes, money is important, no doubt.
1: Gunamu avasarame.
2: You need character also.
1: Balam kuda nu chekuchukovasinadi.
2: And certainly you must strengthen yourself.
1: Aithe deenni enta varaku yetti margamulo ye vidhamaina pavitramulo manam deenni anubhavinchali.
2: But how far do we go catering towards these needs and what is the way in which we make the best use of them?
1: Govu perugukoladi kommunu kuda nu perugunattuga mana dhanamu perugukoladi ahankaram kuda nu perugutundi.
2: Now as the cow grows so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
1: Dhanamechina manamechunu madamechina durgunambu manakayechunu dhanamu negina madamudugunu madamudugina durgunambu manunu vema annadu. Ee dhanamu chetane manavudu aneka vidhamulainatundi ahankaramulaku abhimanamulaku guriyai tana manavatvanni marachi tanu jeevitamunu vyartham gavinchukunnadu.
2: So money and wealth foster the sense of ego in oneself. And this in turn gives rise to evil tendencies. In the process, one loses the significance of one's existence.
1: Bharat deshamulo annam leka alladetunti varu kotanu kottagalaru.
2: In this country of Bharat, there are any number of people who do not have enough to eat.
1: Manavudu durasalacho munigi dukkamche kungipovuchunnadu.
2: And man is weighed down by a sense of burden of trouble.
1: Ee dukkamunu nivritti gavinchukune nimittamai aasaranu arikattukomani bodhinchaam.
2: Now by way of putting an end to this sorrow and grief, put a ceiling
1: arikattukunnappude aanandam chekurutundani kudanu deeni yokka antarartham.
2: Put a ceiling on your desires because therein lies the key to happiness.
1: Aithe sadhakulainatundi meeru kudanu deeni yokka arthanni chakkaga gurtinchalekapothunnaru.
2: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
1: Ceiling on desires అనగా దీని యొక్క అర్థం ఏమిటి? మన యొక్క ఆశలను అరికట్టుకోవటము అని దీని అంతరార్థం.
2: నా వాట్ డస్ దిస్ మీన్ సీలింగ్ ఆన్ డిజైర్స్? ఇట్ మియర్లీ మీన్స్ కర్బింగ్ అవర్ డిజైర్స్.
1: ఈ విధమైనటువంటి ఆశలను అరికట్టుకోవటం వల్ల ధనమును కూడా కొంత నిలబెట్టుకున్న వారం అవుతాం.
2: నా ఈవెన్ యాజ్ వీ కర్బ్ అవర్ డిజైర్స్ దస్ వీ కెన్ ఆల్సో అక్యూములేట్ సమ్ మనీ.
1: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవటానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
2: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
1: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
2: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
1: తన కుటుంబములో చెలరేగినటువంటి సమస్యలను కూడాను ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
2: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూస్డ్ టు ఎలివియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్.
1: కలియుగము ధనమూలం నిరం జగత్తు. ధనము లేకపోతే ఏ ఒక్క చిన్న కార్యం కూడాను మనం చేయలేము.
2: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
1: కనుకనే కుటుంబ పోషణ కోసమని, పరోపకార నిమిత్తమని, పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము సీలింగ్ ఆన్ డిజైర్స్ ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాము.
2: దెర్ఫోర్ టు సపోర్ట్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, టు ఎక్స్టెండ్ హెల్ప్ టు అదర్స్ అండ్ టు క్యారీ అవుట్ సమ్ సీక్రెట్ అండ్ నోబుల్ టాస్క్ మనీ ఈజ్ నెసెసరీ. దట్స్ వై వి హావ్ స్టేటెడ్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: మన సమస్యలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు ప్రధానములైనటువంటివి.
2: అండ్ దెన్ అగైన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఈజ్ ఫోర్ ఫోల్డ్.
1: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
2: ద ఫస్ట్ వన్ ఈస్ డు నాట్ వేస్ట్ మనీ. Do not misuse money.
1: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
2: Second is, do not waste food.
1: కాలమును వ్యర్థము చేయవద్దు.
2: Third thing is, not waste time.
1: మీ యొక్క శక్తిని, మేధస్సును వృధా కరపోవద్దు.
2: And then, do not misuse, fritter away your sense of energy, your sense of purpose.
1: కనుక, don't waste money, don't waste food, don't waste time, don't waste energy. ఈ నాలుగింటి ఎందుకును ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
2: Therefore in this fourfold path you have do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
1: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు నువ్వు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు ఎందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు ముందు కడుతున్నారు.
2: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money no doubt and they try to put aside in the bank in their own accounts.
1: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
2: Sai has not launched this organization for the sake of money.
1: Mee yokka aasanu arikattukoni vairagya margamanandu divyanandamanu anubhavinchamani naa yokka aasha.
2: It has been my hope that you'll curb your desires, develop the sense of detachment and thereby experience untold bliss and joy.
1: అతి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
2: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
1: ఇది సరియైనటువంటి మార్గం కాదు.
2: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
1: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
2: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
1: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
2: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
1: ఈనాడే కాదు, ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
2: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మోమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
1: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
2: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
1: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
2: So what you have to give me today is this sacred concept of love, not this filthy money.
1: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము కలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
2: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
1: జనసేవనే జనార్దనసేవనే అనేటువంటి విశాల భావాన్ని పెంచుకోవాలి.
2: Have this broad feeling that serving man is verily serving God.
1: నేను నాది అనేటువంటి సంకుచిత భావాన్ని త్రుంచివేయాలి.
2: Try to let go, discard the feeling of mine and thine.
1: ఈ నాడున్నటువంటి ప్రపంచం యొక్క సమస్యలు ఒక్క ప్రేమ ద్వారానే పరిహారం కావగలవు.
2: Today's problems of the world could be solved only through the medium of love.
1: ప్రేమ లేకపోవడం చేతనే అడవిలో ఉండేటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
2: Because there is no sense of love, man is behaving worse than the beast in the jungle.
1: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని త్రుంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
2: So have this sense of love growing in you. Cut down all your narrow feelings. Develop a broad vision and jump into service of
1: ఈ నాడే కాదు ఏ నాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
2: It's not only today, but certainly any time forever. It's my hope, fond hope and feeling that there's no link between Sasai organization and money.
1: చాలా ప్రమాదకరమైనటువంటిది.
2: Because the link between money and any organization is a very dangerous one.
1: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
2: నాట్ ఓన్లీ దిస్, ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
1: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నెముక వెన్నెముక వంటి వారు.
2: Men of the Sasai organization are like the spinal column of a body.
1: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
2: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
1: కనుక సమస్తను పెడమార్గమునందు పట్టించకండి.
2: So see to it that the organization does not decay.
1: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
2: This Sasai organization, which is a trend setter for all the other organizations, try to see to it that it attains a glorious
1: name. అనుకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
2: There is no link, no relationship between money and the organization.
1: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
2: And the Sasai organization, any organization having a link with money is not the Sasai organization.
1: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
2: లవ్ ఫర్ లవ్ అండ్ ఎ హార్ట్ టు హార్ట్ లింక్, దిస్ ఇస్ ద ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ ది ససాయ్ ఆర్గనైజేషన్.
1: కనుక ఈనాడు మన భారతదేశం నందుండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను, మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
2: సో టుడే వేరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్ యువర్ ఓన్ సిటీస్.
1: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారో ఆ వసూలు దిక్కు ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దినకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
2: ఐఎమ్ రిటర్నింగ్ టు ఈచ్ స్టేట్ వాట్ ఎవర్ ఇట్ హాస్ కలెక్టెడ్ అండ్ ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్, ట్రై టు గెట్ ద ఫండ్స్ బ్యాక్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పువర్, ద డిస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్ వన్స్.
1: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయి ఇకపోతున్నది.
2: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ ప్యూర్
1: లవ్.
2: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్, అన్టైంటెడ్ లవ్.
1: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
2: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
1: కనుక నేను ఏనాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
2: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
1: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
2: I will never seek and I am not seeking this money.
1: కనుక నేను ఆశించినది ఒక్క పవిత్రమైనటువంటి భావమే.
2: What I seek and hope for is this noble idea.
1: ఈ పవిత్రమైన భావం కూడాను నా కొరకు కాదు.
2: This sacred feeling and response from you.
1: లోక కళ్యాణం కొరకు.
2: That again is not for my sake, it's for the well-being of the world at large.
1: ఈ లోక కళ్యాణం కొరకు సత్యసాయి సంస్థలో ఉండేటువంటి సభ్యులందరూ కూడాను పవిత్ర హృదయమును అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచంలో ప్రవేశించి చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
2: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్ try to cleanse and purify the society around you and bring back to it the old forgotten values of life.
1: Mana pani seva seva seva idhe pradhanamainatundi lakshyam.
2: The primary task ahead of us is one of service and nothing but service.
1: Inka rendavadi,
2: the second thing,
1: prati vyakti kudanu sankuchitamaina bhavamato brothers and sisters of Sai family, Sai family, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
2: ఎవ్రీ పర్సన్ దట్ యు కమ్ అక్రాస్ కీప్స్ ఆఫరింగ్ దీస్ వర్డ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది సాయి ఫ్యామిలీ, ది ఎంఫసిస్ బీయింగ్ ఆన్ ది సాయి ఫ్యామిలీ, ది సాయి ఫ్యామిలీ. దిస్ ఈస్ ఎ నారో మైండెడ్నెస్ ఆన్ యువర్ పార్ట్.
1: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదము ఉపయోగపెట్టకండి.
2: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
1: అందరూ మానవ కుటుంబమే.
2: బికాస్ ఆల్ బిలాంగ్.
1: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
2: బికాస్ దిస్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యామిలీ, దే కుడ్ బి పీపుల్ హూ హావ్ ఫాండ్నెస్ ఫర్ ది నేమ్ ఆఫ్ రామ ఆర్ కృష్ణ ఆర్ సాయి.
1: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
2: ఐ హావ్ నెవర్ గివెన్ రైజ్ టు సచ్ నారో ఫీలింగ్స్.
1: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
2: యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యు డు నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఒక్క పేరు ఒక్క రూపము సంకుచితమైనటువంటిది.
2: వన్ నేమ్ వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
1: అన్ని రూపములు అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
2: We should try and give us this feeling that all names and all forms are equally valid.
1: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
2: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
1: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
2: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you is your home.
1: మానవుడు కూడాను దేశ అభిమానం కలిగి ఉండాలి.
2: So every person should have the sense of feeling for one's motherland.
1: ఏ దేశం వారు ఆయా దేశ అభిమానమును అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
2: Whatever country you belong to, you have the sense of patriotism.
1: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడాను మనము విమర్శించరాదు.
2: There is nothing wrong in it. But also you should not indulge in criticizing some other country or people belong to some other nation.
1: Kanuka oka deshamunu visheshinchatam cheta maroka deshamunu deshinchatam anetundi undakoodadu.
2: By having trust and faith in your own country, you should not try and put down some other country.
1: Kanuka kala yendu matram kaani inke e vidhamainatundi ohalu yendu kaani desha drohamunaku e matram kodano avakasam andincharadu.
2: So either in your thoughts or even in your remotest dreams, there should be no room for bringing grief and sorrow to your country.
1: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
2: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: అది మొదటిది.
2: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
1: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
2: ద సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ నెవర్ హ్యావ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ట్రై అండ్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఈ దేశాభిమానముతో పాటు అన్ని మతములను గౌరవించటము అది రెండవది.
2: సో ఈవెన్ యాజ్ యు హావ్ ది సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు యువర్ మదర్ ల్యాండ్, ఆల్సో రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వలీ.
1: ఇంకా మూడవది,
2: ది థర్డ్ వన్.
1: ఈ మూడవది ప్రతి ఒక్క మానవత్వమును కూడాను సోదరత్వంగా భావించి ప్రేమించాలి.
2: ది థర్డ్ ప్రిన్సిపల్ ఈస్ డెవలపింగ్ ది సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. లుక్ అపాన్ ది నెక్స్ట్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్.
1: మన జాతి ఒక్కటే మానవ జాతి.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
2: ఆల్ ఆఫ్ అస్ బిలాంగ్ టు ది హ్యూమన్ రేస్, సో ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్, దే బై లవ్ ఈచ్ వన్.
1: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటము, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధపరచుకోవటము ఇది నాలుగవది.
2: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్లీ ఇన్ ఎ వరల్డ్లీ వే. keeping one's own house clean, the surroundings pure and clean. This is the fourth injunction.
1: ఈ గృహమును గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవటం చేత కొంత ఆరోగ్యము ఆనందము కూడాను చేకూరుతుంది.
2: This will give rise to a sense of being healthy and also there will be a sense of hygiene around.
1: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
2: This in turn will help your own worldly life.
1: దానము దానమనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
2: This word charity does not mean that the people of this land are full of beggars.
1: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కాని మనము దానము చేయకూడదు.
2: Now we can provide some support and means to support for the beggars, but should not try and give in the form of charity.
1: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశములో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము వారికి వస్త్రము వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరాదు.
2: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
1: మనము బిచ్చమివ్వటం చేతనే ప్రతి పట్టణములయందు ప్రతి పల్లెలయందు కూడాను అందరూ కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
2: యూఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్, దేర్బై దిస్ కంట్రీ హస్ బికమ్ సినోనిమస్ విత్ బెగర్స్ అండ్ లేజినెస్ ఆల్సో హస్ కమ్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: ఇంకా ఆరవది,
2: ద సిక్స్త్ పాయింట్,
1: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకుని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
2: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ and getting your work done, this is not part of the Satsai organization framework.
1: Satyam puchukovatam kani lanchamu lantham ichukovatam kani satyasai samasthalaku chala droham jarugutundi.
2: Either giving bribes or accepting bribes is against the very dictates of the Satsai organization.
1: Kanaka ee vyaktulandaru kuda ee yokka lakshyamni tana yokka drishtiyan dunchukoni patti jagrataga pravartinchali.
2: This is something which you must bear in mind continuously and carefully.
1: Inka yedavadi.
2: Now the seventh point.
1: మానవత్వములో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
2: There are any number of problems that one has to face up to.
1: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
2: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
1: మనలో కొన్ని విధమైనటువంటి ద్వేషములు అసూయలు పెరుగుతుంటాయి.
2: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
1: ఈ దేశ అసూయమును కొంతవరకు అరికట్టుకునే నిమిత్తమై కొంత విశాల భావాన్ని పెంచుకోవాల్సి వస్తుంది.
2: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
1: ఈ యొక్క విశాల భావం కలగాలంటే జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
2: So if you wish to broaden your vision and outlook, there should be no differences on the basis of race or caste or creed or country.
1: జాతి మతములను పాటించరాదు.
2: We should not go by what is laid down strictly in terms of one's
1: religion. నీ పద్ధతులను నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
2: Or one's country. Whatever is given to you in your own home,
1: కానీ సమాజములో వీటిని పాటించటం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
2: Follow these in your house, all right. But try to carry them.
1: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
2: If you carry these to the society, there could be difficulties around you.
1: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడా పెంచుకోరాదు.
2: Rather than this, love the other person as your own brother. Don't look upon him as belonging to some other creed or religion or country.
1: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
2: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
1: కనుక సత్యసాయి సంస్థలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
2: The members of Satsai organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
1: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
2: There could be many wealthy people, all right.
1: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
2: They could have people, servants to assist.
1: ఏదో కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా నువ్వు ఆ పరివారితో చేయించుకోవటము, ఇది సోమరత్వం.
2: ది సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్, బట్ యువర్ ఓన్ వర్క్ యు మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
1: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
2: బికాస్ ఎ పర్సన్ దస్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
1: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
2: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
1: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
2: సో ఇఫ్ యు విచ్ టు సర్వ్ ది సొసైటీ, సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: ఇది 9వది.
2: This is the 8th point.
1: Inka padavadi.
2: Now we come to, sorry, this is the 9th one. We come to the 10th point.
1: Daiva preeti papa bheeti kalagali.
2: You must have love for God and fear of sin.
1: Nirantaramu bhagavantunni preminchu.
2: Love God incessantly.
1: Papanni dveshinchu.
2: And have hatred for fear, sin.
1: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
2: So long as you keep committing sin, God can never be yours.
1: 10 లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
2: These 10 injunctions, it is necessary and imperative for the Sathya organization members to follow.
1: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
2: In addition to all this, there is yet another point which is in a general one in nature.
1: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరిపోరాదు.
2: వి షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
1: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
2: వి మస్ట్ గో బై, వి మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు
1: అస్. సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడా ఆదర్శాన్ని నిరూపించాలి.
2: So members of Sathya organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others.
1: కనుక చట్ట విరుద్ధమైనటువంటి ఒక కర్మలు మన సంస్థలో చేయరాదు.
2: So something which goes against the law, we should never embark on doing that.
1: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ట గావించుకొని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: యూ షుడ్ ఫర్మ్లీ ఇంప్లాంట్ దీస్ 10 పాయింట్స్ యాజ్ యువర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ దట్ యూ షుడ్ సక్సీడ్ ఇన్ యువర్ ఎండెవర్స్ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Sathya Sai Seva Organization.